0: ஸ்ரீரேவ பரமார்த்ததாயினி பக்திரேவ பவரோகநாசினி பக்திரேவ பரவேதனப்ரத பக்திரேவ பரமோச்சகாரிணி பக்திரேவ பரமார்த்ததாயினி பக்திரேவ பவரோகநாசினி பக்திரேவ பரமார்த்ததாயினி பக்திரேவ பரமோச்சகாரிணி.
1: It's only devotion that gives you realize the purpose of the spiritual path. It is the devotion that will help you to cross this ocean of life. It is the devotion that confers ultimately liberation.
0: Premaswarupulaina vidyat vidyatiniyulara,
1: embodiments of love, students, boys and girls.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హ్యాస్ బీన్ ప్రొపగేటింగ్ ద ప్రిన్సిపల్ ద మెసేజ్ ఆఫ్ డివోషన్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
1: డివోషన్ డస్ నాట్ మియర్లీ మీన్ పెనెన్స్, మెడిటేషన్ ఆర్ ఎనీ రిచువల్.
0: భక్తి అనగా భగవంతుని పైన గల ప్రేమనే భక్తి.
1: డివోషన్ మీన్స్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: కర్మఫల సంసర్గం చేత కలుషితము కానటువంటి యొక్క నిశ్చల, నిర్మల, నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి.
1: దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, దట్ విచ్ ఇస్ ప్యూర్, అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు.
1: This love has no regulation whatsoever.
0: Itti premaku etti haddulu levu.
1: This love is boundless.
0: Manavunnundi kevalam aavirbhavincheetundi yokka nijamainatundi prema tattvame ee yokka bhakti.
1: In fact, devotion is one's own experience of love.
0: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
1: డివోషన్ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ కెన్ నో వే బి కాల్డ్ డివోషన్.
0: ఎట్టి వాంఛలు ఉండాలి, భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్? You should desire God, nothing worldly.
0: Laukikamaina, bhautikamaina, prakrutamaina tunti yokka vanchalaku ee sambandham kaadu.
1: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desire.
0: Kanuka tana premaku, bhagavantuni premaku madhyalo etti vanchalu kudanu cheraradu.
1: Between love to love, the devotee and God, there is nothing to do with the desire.
0: Bhaktini hrudaya bhavamu nundi aavirbhavincheetundi yokka prema tattvamu direct ga daivamunike chendali.
1: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
0: Kashta sukhamulandu kani పాగలి ఎందు కాని ఆనందమునందు కాని ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ నెవర్ చేంజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది డిఫికల్టీస్ లాసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ప్లెజర్ ఆర్ పెయిన్ వాట్స్ సో ఎవర్.
0: ఈ విధముగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
1: ధర్మజ స్టాండ్స్ ఎస్ ద సింబల్ హూ అటైన్ దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ డివోషన్ విత్ ది వన్ పాయింటెడ్నెస్.
0: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభ లోపల ప్రభావం జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వేవర్డ్ హిస్ డివోషన్ దో హిస్ కాన్సర్ట్ ద్రౌపది వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: తన తమ్ముడైన అర్జునుడి కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు.
1: దో ధర్మజ హాస్ లాస్ట్ ద సన్ ఆఫ్ హిస్ ఓన్ బ్రదర్ హీ ఈజ్ నాట్ వరీడ్.
0: తన గురువైనటువంటి అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతును కోసినప్పటికీ తాను విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వరీడ్ దో ద సన్ ఆఫ్ హిస్ ఓన్ గురు అశ్వత్థామ కిల్డ్ ఉప పాండవ.
0: రాజభోగములు విసర్జించి కారడవులు ఎందు కన్నమూనాదులు భుజించి కాలం గడుపుతున్నప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: హీ వాజ్ నాట్ వరీడ్ దో హీ లెఫ్ట్ ఆల్ హిస్ కింగ్డమ్ పార్టేకింగ్ ఓన్లీ ది లీవ్స్ అండ్ ది ట్యూబర్స్ దేర్ ఇన్ ద డెన్స్ థిక్ ఫారెస్ట్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను కృష్ణనామం తప్ప అన్య చింతలకు చోటు ఇవ్వలేదు.
1: ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ he did not entertain any other thought other than the repetition of God, name of God.
0: Dharmajudu maatrame kaadu dharmajudu dhanmapati ainatundi draupadi kudanu ilanti ekatva bhavanto krishna namasmaranam chestu undedi.
1: Not only dharmaja here, his wife draupadi also thought of krishna incessantly with one pointedness.
0: Arjunudu pandavulnu champina tarvata aayokka అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
1: అర్జున బ్రాట్ అశ్వత్థామ హూ కిల్డ్ ఉప పాండవస్.
0: కానీ ఈ ధర్మపత్ని ద్రౌపది అట్టి దుర్మార్గుని పాదములపైన పడి విచారిస్తుండాలి.
1: వేరస్ ఇస్ వై ద్రౌపది ఫెల్ ఎట్ ది ఫీట్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సారీ సో సాడ్.
0: ఉద్రేకంబున రారు
1: They have not come out of agitation.
0: శస్త్రావధరులై యుద్ధావని లేరు.
1: They are not there in the battlefield.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: They have not hurt you, any harmed you.
0: బలోచ్చేకముతో చీకటిం ఆ భద్రాశక్తులు సంహరింప అకట నీ చేతులు ఇట్టాడెను.
1: They have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night?
0: పరగన్మా భగవారనందర్ను ముం బాణప్రయోగోప సంహరణ్యాయుధ విద్యను నేను ద్రోణాచార్యుచే అభ్యసించిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ లెర్న్డ్ ఆల్ దిస్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ వెరీ గురు ద్రోణాచార్య.
0: పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశము కరుణాసంగము లేక శిష్యస్థుతులను ఖండింపగన్ పాడియా.
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ద సన్ ఆఫ్ యువర్ ఓన్ గురు విదౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ కంపాషన్ ఇన్ యువర్ హార్ట్
0: అని అతన్ని ప్రార్థిస్తూ ఉంటే భీముడు భరించుకోలేకపోయాడు.
1: భీమా కుడ్ నాట్ బేర్ దిస్ హిస్ యాంగర్.
0: కొడుకులు పట్టి చంపలేని కోపం ఉందది బాలమాతకు.
1: బికాస్ హి హస్ కిల్డ్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: విడుమటంచు చెప్పేది వెర్రిది ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ ఫూలిష్ ఎనఫ్ టు ఆస్క్ దెం టు లెట్ దెం గో.
0: నిన్ను విడువగనేలా.
1: వై షుడ్ వి లీవ్ దెం ఆఫ్.
0: సంపుడిట.
1: కిల్ దెం.
0: మీరిని మీరు చంపరేని నా పిడికిది పోటున్న శిరం భిన్నము చేసేది చూడు నిందరు అన్నాడు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు కిల్ దెం ఐ యామ్ హియర్ విత్ మై ఫిస్ట్ ఐ విల్ హ్యాండిల్ దెం.
0: ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: అండ్ ఆల్ పాండవస్ వర్ అబౌట్ టు అటాక్ అశ్వత్థామ ద్రౌపది అబ్జెక్టెడ్.
0: ఇలాంటి వాడిని మీరు చంపకూడదు.
1: యు షుడ్ నాట్ కిల్ సచ్ ఎ మ్యాన్.
0: విశ్వస్తుత్యుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నము శశ్వత్కీర్తి వెరుంగు పుచ్చుకుని పశౌరాత బంధములను విశ్వాసమున నూర్చి ద్రబ్బు శిబిరో విభాగమును పాసిపోను అన్ని.
1: He said, you cannot kill such a mighty warrior with all the weapons. Better you just leave him with a shaven head.
0: Artha, verachina vani.
1: Artha, the one who is afraid.
0: Dainyamuna vedurunundina vani.
1: The one who has lost all his
0: strength. Nitramai marachina vani.
1: The one who has forgotten himself.
0: Saukhyamuga madhyamudravina vani. Saukhyamuga madhyamudravina vani.
1: The one who is intoxicated.
0: Kaamudai nilchina vani.
1: And the one who wanted refuge.
0: Samputa dharmam kaadu paluguna anindi.
1: Is not righteous to kill such a person.
0: Intati tava putrunu champinappatikini Draupadi ye maatram kodanu Ashwatthama paina krodhamu poochupaledu.
1: Draupadi was never angry with Ashwatthama, though Ashwatthama killed her sons.
0: Dharmajudu Draupadi pandavullo pradhanamaitunti yokka rattamulu vanti vaaru.
1: In fact, Dharmaja, Draupadi, Pandavas are precious gems.
0: Ilanti Krishna tattvani ame aneka paryamalu chintistu varnistu undetundi.
1: In fact, she has been explaining, extolling the nature of God on several occasions.
0: Kleem Krishnaya Govindaya.
1: Kleem Krishnaya Govindaya.
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ స్వాహ
1: స్వాహ
0: క్లీం
1: క్లీం
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ
1: స్వాహ.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్?
0: క్లీం అనగా పృథివీ.
1: క్లీం మీన్స్ పృథివీ అర్త్.
0: కృష్ణాయ జలము.
1: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అగ్ని.
1: గోవిందాయ ఫైర్.
0: గోపీజన వల్లభాయ ఆకాశము.
1: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
1: హి కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము.
1: Draupadi has demonstrated to the rest of the world.
0: Dharmajudu kudunu chaala prashasinchetuvanti vaadu.
1: And Dharmaja also had such an intense devotion.
0: Ye chalamaina kudunu Krishnuni dooshinchina vaadu kaadu.
1: At any point of time he never blamed God.
0: Leka visugu chendina vaadu kaadu.
1: He was never disgusted.
0: Nirantaram kudunu ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చని కృష్ణుని ఆరాధన సలుపుతూ వచ్చారు.
1: హి వర్షిప్డ్ కృష్ణ ఆల్ త్రూ విత్ వన్ పాయింటెడ్ సింగిల్ పాయింటెడ్ డివోషన్ అండ్ లవ్.
0: భారతీయ సంస్కృతి యందు ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము.
1: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
1: True devotion, the nine paths of devotion, cannot be explained, cannot be defined by mere worship or singing his glory alone.
0: Hrudaya manasarovaram nundi kudanu aavirbhavinchinatundi yokka prema jalame ee yokka aananda bhasmamlo pinchetundi.
1: Therefore devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
0: Kalukane vedamanandu patram pushpam ఫలం తోయం సమర్పయామి అన్నారు.
1: దేర్ఫోర్ వేదా సేస్ దట్ యు షుడ్ ఆఫర్ ద లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ ఆర్ వాటర్.
0: పత్రం
1: ద లీఫ్.
0: ఏమిటి ఈ పత్రము?
1: వాట్ ఇస్ దిస్ లీఫ్?
0: బిళ్ళ పత్రమా?
1: ఇస్ ఇట్
0: తులసి దళమా? లేక ఇంకే విధమైనటువంటి పత్రము?
1: వాట్ లీఫ్? ఇస్ ఇట్ లీఫ్ ఆఫ్ తులసి?
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
1: పత్ర ఇస్ నాట్ ఆర్డినరీ లీఫ్.
0: దేహమే ఒక పత్రము.
1: బాడీ ఇస్ ద లీఫ్.
0: కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు కాలుతుందో.
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద లీఫ్, వెన్ ఇట్ వుడ్ డ్రాప్ డౌన్, వెన్ ఇట్స్ గోయింగ్ టు బి బర్న్డ్, వెన్ ఇట్ వుడ్ గెట్ డ్రైడ్ అప్, నో వన్ కెన్ సే.
0: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికి దేహం కూడా రాలిపోతుంది.
1: జస్ట్ యాస్ యు ఫైండ్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ when the body would drop down.
0: కనుకనే పత్రం అనగా దేహమే.
1: సో లీఫ్ మెంట్ ద బాడీ.
0: భగవంత నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
1: ఓ గాడ్, ద My body is like a leaf I offer unto you.
0: ఇది సరియైన పత్రము నీకు.
1: This is the proper leaf I can offer.
0: బిల్వ పత్రము.
1: బిల్వ leaf.
0: తులసి దళము.
1: తులసి leaf.
0: ఇలాంటి పత్రాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: I am offering such leaves.
0: ఏదో ఈనాటి తెచ్చినటువంటి పత్రము వాడిపోయి కుళ్ళిపోయి కాలిపోయేటువంటి పత్రం కాదు ఇది.
1: It's not the leaf that would get dried up, that would get decayed or burned.
0: నీ విచిన దేహమే నీకు ఒక పత్రంగా ఇస్తున్నాను.
1: The body is your gift. I am offering
0: back. ఏ హృదయమును సృష్టించే యేసు నాకు.
1: Oh God, that heart you have
0: మరి దానినే అర్పించు మహితమూర్తి.
1: Oh God, I offer that heart.
0: తరగ వేరేమిటి నీ పాద అర్చనకును.
1: What else I am to offer to worship you?
0: అందలకింటూ అందుకోవయ్య నీవని.
1: I offer all my humble salutations unto your feet.
0: స్వామి.
1: స్వామి.
0: నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను?
1: What sort of leaves would satisfy you?
0: నా దేహమే పత్రము.
1: My body is the leaf.
0: నీకు అర్పితం చేస్తున్నాను.
1: That I offer unto you.
0: పుష్పం.
1: Then the flower.
0: ఏమిటి ఈ పుష్పము?
1: What sort of flower?
0: హృదయ పుష్పము.
1: Heart is the flower.
0: బజారు చిక్కేటువంటి ఒక జాజి పువ్వు, మల్లె పువ్వు, కాలడి పువ్వు ఇలాంటి పుష్పం కాదు.
1: These are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on.
0: ఎల్లవార తీసుకొస్తే మధ్యాహ్నానికి వాడిపోతాయి.
1: If you bring such flowers, they fade out by evening.
0: నా హృదయ పుష్పము వాడనటువంటిది.
1: Whereas my heart is a flower that would never fade away.
0: పరిశుద్ధమైనటువంటిది.
1: It is so pure.
0: పరిపూర్ణమైనటువంటిది.
1: It is total.
0: పరిమళంతో కూడినటువంటిది.
1: It is full of fragrance.
0: నా హృదయము ప్రేమ పరిమళంతో కూడినటువంటిది.
1: And it's full of nectar of love.
0: కాబట్టి నా హృదయమే పుష్పము.
1: Therefore my very heart is a flower.
0: ఫలము.
1: Then the fruit.
0: ఏమి ఫలం కావాలి నీకు?
1: What sort of fruit?
0: జామ ఫలం కావాలా? ఆపిల్ ఫలం కావాలా? లేక జంబూ కావాలా? ఏ ఫలం కావాలి నీకు?
1: What kind of fruits that you want? Is the apple fruit or what sort of fruit? It's not the fruit born to a tree.
0: నా మనసే పుష్పము.
1: And then my mind is a flower.
0: ఆ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: That I offer unto you.
0: తోయము.
1: Then the water.
0: తోయము అనగా ఏమిటి?
1: What is this water?
0: Tap water, లేకపోతే రివర్ వాటర్, ఇంకే విధమైనటువంటి యొక్క గ్యాంజెస్ వాటర్ ఇది కాదు తోయము.
1: What water? It's not the tap water or well water or Ganges water.
0: నిన్ను చింతిస్తూ నీ యొక్క లీలను ఆనందిస్తూ నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటిదారాలు కార్చున్నప్పుడు అది ఆనంద బాష్పము.
1: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and tears of joy. That is the water.
0: ఇది ఏ భగవంతుడు ఆశించేది?
1: This is what God expects from
0: you. ఇది ఏ భక్తుడు అందించేది?
1: This is a devotee offers.
0: అంతేకాని
1: క్షణభంగురమైనటువంటి
0: యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
1: Not those momentary, the flowers and the leaves that are supposed to offer.
0: ఇది ఏ ప్రార్థన?
1: I pray.
0: సత్యభామ కృష్ణుని కొరడాల కోసమని అనేక ధనమును పెట్టి చూచింది.
1: ఇది సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ బై ఆఫరింగ్ వెల్త్ మనీ.
0: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
1: యూ విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్ డ్యూ టు వెల్త్. నో.
0: ప్రేమకు మాత్రమే తూగగలడు.
1: యూ కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
0: కనుక ఆమె దగ్గర అంత ధనముందని ఆశించి గర్వపడింది.
1: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
0: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
1: He has realized the truth ultimately and fell at the feet of Rukmini.
0: ఆ సమయంలో రుక్మిణి
1: తులసి
0: పూజ చేసుకుంటూ ఉండినది.
1: He was offering worship with tulsi leaves.
0: చెల్లెల నీవు బాధపడనక్కర్లేదు.
1: Sister, don't worry.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వులు వాడే.
1: God in fact will
0: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
1: There is no difference between me and
0: సర్వాంతర్యామి.
1: And you, God is
0: సర్వభూతాంతరాత్మ.
1: And is present everywhere.
0: సర్వ భక్తులు వసడు.
1: And in fact it's a blessing for all devotees.
0: ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
1: You cannot have him all by yourself.
0: స్వార్థానికి నీవు గురి కావద్దు.
1: Don't be selfish.
0: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
1: So saying, Rukmini followed Satyabhama.
0: నారదు ఉన్నాడు అక్కడ.
1: Narada was there.
0: నారదుడు జ్ఞానమును బోధించేటువంటి వాడే.
1: నారద టీచర్స్ విజ్డమ్.
0: కానీ అప్పుడు ఈ సత్యభామకు ఈ అహంకారం నిర్మూలం గావించాలనే ఉద్దేశంతో
1: ఇన్ ఆర్డర్ టు కిల్ ది ఈగో ఇన్ సత్యభామ.
0: అమ్మా రుక్మిణి, మీరు తుంచగలరా ఈ కృష్ణుణ్ణి?
1: క్యాన్ యూ బ్యాలెన్స్ కృష్ణాస్ వెయిట్?
0: నారద, రూపమునకు నామమే సరైన తూకము, నామమునకు రూపమే సరైన తూకము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the name would equally weigh that of the form, so also the form weighs that of the name.
0: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరైన తూగము.
1: So for Krishna's form the correct weight would be his name.
0: నాదుడు ఊరికే లేదు. సాకార రూపమునకు నిరాకార నామం నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమిటి?
1: In fact, Krishna has got a definite form, whereas name is formless. What is
0: Sakaara
1: it?
0: Rupamnaku sakarame naaku andinchali annadu.
1: For a formful aspect, you should also have a form there.
0: Appudu chetru unna tulasi dalam teeskundi.
1: Then she held the tulsi leaf.
0: Patramo.
1: A leaf.
0: Pushpamo.
1: A flower.
0: Phalamo.
1: A fruit.
0: Toyamo.
1: Water.
0: Bhakti galigina vaniki vasudavuta.
1: If it were to be true, O God, that you would submit yourself to a devotee, let you weigh, let you balance to the weight of this tulsi leaf. He kept the tulsi leaf there.
0: Krishnani vesindi.
1: While saying Krishna, she kept
0: Krishnanamam Krishnani tuchindi sariyanga.
1: And in fact, Krishna's name was equal to the weight of Krishna's form. And tulsi leaf is an extra weight.
0: Extra weight aipoyindi.
1: It has become extra weight now.
0: Kalukune bhaktiki chikkeetunte vaadu bhagavantudiki ani deeniki labhinchadu.
1: You can catch God by your devotion, by not in another way.
0: Bhakti kante minchinatvantidi athane tuchetunte vastu ee jagatlo ledu.
1: There is nothing other than beyond devotion.
0: Kalukune prachina kaalam nundi kuda nu bharat desamu.
1: Since ancient times in bharat,
0: bharatiya culture lopala bhaktiki pradhanamaina sthanam nandinchindi.
1: Since ancient days, the culture of Bharat had held high the path
0: bhakti
1: of devotion.
0: Minchinatvanti yokka dhanam marokati ledu.
1: There is no other wealth greater than devotion.
0: Bhaktiki minchinatvanti ee akka tookamu marokati raadu.
1: Nothing equals devotion.
0: Atti pavitramainati bhaktini prati manavuni yandu untunnadi.
1: But sacred devotion is in every human being.
0: Prati manavuni yokka deeni yandu kodanu
1: in every human being.
0: Yedu chakralu untunnayi.
1: There are seven chakras, wheels.
0: సచ్చక్రములు అంటారు.
1: దే ఆర్ కాల్డ్ సచ్చక్ర.
0: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ గివ్ వెరీడ్ ఇంటర్ప్రిటేషన్.
0: కానీ ఈ సచ్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: అమంగ్ దిస్ సచ్చక్ర సిక్స్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: హృదయ చక్రము.
1: వన్ హృదయ చక్ర.
0: రెండవది సహస్రార చక్రము.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
0: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
1: The wheel of the heart, Hruday Chakra, is called Hruday Kamala.
0: Sahasra Kamala mo annaru.
1: The Sahasra Chakra is a lotus with Sahasra, thousand petaled lotus.
0: Kanuka ee rendu chakramulu yokka tattvamu chakkaga gurtinchukunnappudu,
1: then once we understand this wheel, two
0: bhagavantudu variki vasulu avutadu.
1: Naturally you will have God.
0: Ee shatchakramu lopala enimidi chala rekhalu untunnayi.
1: These shatchakras have got eight petals.
0: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ సచ్చక్రంలో.
1: అండ్ దిస్ చక్రస్ హావ్ హృదయ చక్రము.
0: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
1: విత్ ఆల్ దిస్ ఎయిట్ దే షైన్.
0: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటుంది.
1: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
0: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
1: అండ్
0: ఇట్లా గుర్తించుకున్నప్పుడు,
1: then once we understand this wheel, two
0: bhagavantudu variki vasulu avutadu.
1: Naturally you will have God.
0: Ee satchakramam lopala

0: Each has got a special aspect.
1: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇన్ దట్ సహస్రార ద థౌసండ్ పెటల్ వన్ ఇట్ ఫాల్స్ బ్యాక్.
1: ఒక్కొక్క దళమున కూడాను షోడశకలంతో నిండి ఉంటాడు భగవంతుడు.
0: ఈచ్ పెటల్ హెస్ గోట్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ షోడశకల పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
0: అండ్ దేర్ ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
1: కనుక 1000 దళములు ఎందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో హెచ్చించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
0: అండ్ దేర్ ఫోర్ ద 1000 పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
1: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికి
0: భగవంతునికి
1: అర్పితమైపోయినారు.
0: They offered themselves to God.
1: Aithe deeniki nayakudu evaru?
0: Then who is the master?
1: Bhagavantude.
0: God is the master.
1: Aa bhagavantuniki aagna cheta manam ee dalavanu teeskovadaniki evarikaina adhikaram untundi.
0: By the command of Lord, everyone has got right to collect.
1: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడీ కెన్ యాక్సెప్ట్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సీత భూజాత.
0: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్
1: భూజాత. ఈమె రాముని యొక్క పత్ని.
0: షీ ఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
1: ఆమెపై రామునికి సర్వ హక్కు ఉంటుండాలి.
0: రామ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
1: కనుకనే అతను సీతకు పతి అయినాడు.
0: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
1: సీతాపతి రాముడు.
0: రామ ఈజ్ సీతాపతి.
1: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
0: వితౌట్ నోయింగ్ ద కమాండ్
1: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
0: రావణ అబ్డక్టెడ్ హర్.
1: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు.
0: సిన్స్ హియాస్ టేకెన్ హర్ కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ వాట్ హ్యాపెన్ టు హిమ్.
1: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
0: హీ సఫర్డ్ ఆల్ లాసెస్.
1: తరాతూరికి మండోదర్ చెప్పింది.
0: ఫైనల్లీ మండోదర్ ఈ సైడ్
1: రావణ
0: రావణ
1: రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్సెల్ఫ్.
1: ఈమె సీతా మాత.
0: అండ్ హియర్
1: గొప్ప పతివ్రతరాలు.
0: సీతా ఈజ్ మదర్.
1: ఈమె నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
0: ఈజ్ యువర్ బిగ్ మిస్టేక్ టు హర్ బ్రదర్.
1: పొరపాటే కాదు తప్పు.
0: ఈజ్ అ బిగ్ మిస్టేక్.
1: రామును ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
0: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ హౌ హావ్ యూ బ్రాట్ హర్.
1: ఇప్పుడైనా కూడా ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పి
0: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామ.
1: కానీ వినాశకాలే విపరీత బుద్ధి, అతను ఏమాత్రం అంగీకరించలేదు.
0: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్ పర్వర్టెడ్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఈ 16,000 మంది గోపికలు కూడాను
0: all the 16,000 gopikas
1: shodha kalato nindinatvanti oka paramatmani oka sattude.
0: They are the property of God himself.
1: Sahasrara padmamulu anni kudanu
0: all the 1000 petals lo
1: atta dalamanto kudinatvanti oka aakaramule.
0: They have got that very form of the flowers.
1: Idi ye yogulanta
0: this messages
1: ee astha dalamulu prayanam denni aashrayinchukoni
0: they are after this 8 petals
1: sahasrara padmamulo praveshinchi
0: they have gone into the 1000 petal one
1: taragane aanandanni anubhavincharu.
0: And they enjoyed
1: ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? సహస్రార పద్మ నుంచి వచ్చింది.
0: అండ్ దిస్ ఎక్స్టస్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 1000 పెటల్డ్ వన్ సహస్రార.
1: కనుక
0: సో
1: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ సచ్ సార్ట్ ఆఫ్
1: దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
0: వెన్ వన్స్ వి ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యూ విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: అష్టదళములు యందు అష్టరాణులను పెట్టాడు.
0: ఈ 8 పెటల్డ్ వన్ రిప్రజెంట్ 8 క్వీన్స్.
1: సహస్రార దళములు యందు 16,000 గోపికలు అన్నారు.
0: ద 1000 పెటల్డ్ వన్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఈచ్ 16,000 గోపికలు.
1: చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
0: దే ఆల్ రిప్రజెంట్ ద లోటస్ ద హార్ట్ ఆఫ్ కృష్ణ.
1: కమలములు లేక అనేక రేఖలుగా ఉంటున్నాయి.
0: అండ్ ద లోటస్ హస్ గాట్ సో మెనీ పెటల్స్.
1: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
0: ద పెటల్స్ అండ్ ద ఫ్లవర్ ఆర్ నాట్ సెపరేట్.
1: కనుక
0: సో
1: దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
0: Therefore, in order to attain the divinity, we should become petals.
1: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
0: The lotus flower of the heart of God.
1: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
0: Therefore, we should be in a state of peace. Not in anticipation of any rewards to our actions.
1: నీ ప్రేమనంత కొడును రేఖల్లో ఇమిడాలి.
0: And you should see that the nectar of your love.
1: నింపుకోవాలి.
0: You should feel love in your heart.
1: నీ ఆనందమును అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ ప్లేస్.
1: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు
0: గోపికాస్ హూ హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ
1: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్ నరేటింగ్ కృష్ణ.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం

0: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
1: దే వర్ సఫరింగ్.
0: కృష్ణుడు మధురకు పోయాడు.
1: కృష్ణ లెఫ్ట్ ఫర్ మధుర.
0: మధురకు కృష్ణుడు రాలేదు.
1: హి డిడ్ రిటర్న్.
0: మేము జీవించి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్?
0: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
1: ఇట్స్ లైఫ్లెస్ వితౌట్ కృష్ణ.
0: కనుక కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: ఒక్కతూరి వచ్చి పొమ్మన్నది చెప్పి కోరారు.
1: యు కమ్ ఆన్ విజిట్ అట్లీస్ట్ వన్స్ దే ప్రేడ్.
0: కానీ ఒకతూరి వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ కేమ్.
0: వచ్చేటప్పటికి గోపికలందరికూ బండబారిపోయారు.
1: As he came, the gopikas were simply barren, dry.
0: హస్తపంజరంగా నిలిచిపోయారు.
1: They have come down to the level of skeleton.
0: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
1: They have no food, they have no drink, they sacrifice
0: everything. లోపలే వారి దేహాన్ని అర్పితం గావిస్తూ వచ్చారు.
1: In fact, they offered their bodies to Krishna.
0: ఆ విధంగా అర్పితం గావించినప్పుడు,
1: when they offered,
0: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: కృష్ణ, మా ఆహారం ఏమిటి?
1: వాట్ ఈస్ అవర్ ఫుడ్?
0: నీ వేణుగానమే మా ఆహారం.
1: ద మెలడీ, ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్.
0: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్.
0: అప్పుడు రాధ చెప్పింది.
1: దెన్ రాధ సే,
0: పాట పాడు మా కృష్ణ పలుకుతే నెల్లొలుకున్నటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా పలుకుతే నెల్లొలుకున్నటుల.

0: us, fill our hearts with your nectar in words, so that we'll be joyful.
1: Vedasaramantadisi.
0: Collecting the essence of Vedas.
1: Nada Brahma Muganu Marchi.
0: Converted into the Brahman of the sound.
1: Venu Vandu Tirugabosi.
0: And filling it up in the flute.
1: Nada Rupa Muganu Marchi. Patapadu Ma Krishna.
0: Convert the whole thing into the divine sound and make it a melodious music out there. How do you sing? You collect the essence of Veda.
1: Nada Brahma Muganu Marchi.
0: And you converted. And you convert it into the sound of Brahman.
1: Tirugamosi.
0: And you fill it up there in flute.
1: Gana Rupa Muganu Marchi. Patapadu Krishna.
0: And you transform into melodious music and sing for us.
2: ఆ యొక్క చెట్ట లోపల ఒక ఇది ఉంటాయి ఎదుకు ఎదురు తోట ఎదురు తోటలో ఎదురు ఎదురు
0: దేర్ ఇన్ దట్ బుషెస్ అరౌండ్ ఓవర్ దేర్
2: కొమ్మలు తుంచాడు
0: అండ్ హి దే జస్ట్ ప్లక్ ద బ్రాంచ్
2: అక్కడ దానినే వేణువుగా మార్చాడు
0: బ్యాంబూ ఇస్ కన్వర్టెడ్ ఇంటు ఫ్లూట్
2: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు
0: అండ్ దెన్ హి మేడ్ ద ఫ్లూట్ అండ్ సాంగ్ ఫర్ దెం
2: ఆ వినిపించే సమయ లోపలే రాధ ప్రాణం వదిలింది
0: As Krishna was playing on his flute,
2: Radha left her body.
0: In fact, I have been waiting for your music. This is
2: enough. Krishna never touched
0: that flute since that
2: day.
0: As the devotee offers himself to God, so also God offers himself to the devotee. As is the feeling, so is the
2: result.
0: As is your feeling, so is the feeling of God
2: too.
0: If you repeat the name of God again and again, God also speaks of you, devotee, devotee like that. God has no other thought. Devotee thinks of God. God thinks of devotee only.
2: కనుక ఈ ఇరువురికి ఉండేటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు
0: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్
2: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని
0: సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్
2: పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు
0: సచ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్ ఎన్ని కష్టములకు గురైపోయారు ఎన్ని
2: బాధలకు గురైపోయినారు
0: ఆల్ ద లాసెస్ ఆఫ్ సఫరింగ్
2: ఎన్ని అవమానములో భరించారు
0: ఆల్ హ్యూమిలియేషన్
2: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు
0: దే కుడ్ బేర్ బట్ దే నెవర్ గేవ్ అప్ కృష్ణాస్ నేమ్
2: ఆ నామమే మా యొక్క మాధుర్యము
0: ఇన్ ఫ్యాక్ట్ ది స్వీట్నెస్ లైస్ ఇన్
2: ఆ నామమే మా యొక్క ఆహారము
0: దట్ ఇస్ అవర్ ఫుడ్
2: ఆ నామమే మా యొక్క దాహము
0: అండ్ దట్స్ అవర్ థర్స్ట్
2: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకున్న వారు పాండవులు
0: పాండవ చాంటెడ్ They did penance, they repeated God's name again and redeemed their life.
2: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్
0: Krishna comes first in our life.
2: Relations, ee sainyamu ivanta kudanu next.
0: Relations, battalions of army come next.
2: Pandavulu last.
0: Pandavas, we come in the last.
2: Ee vidhanga bhavinchi varu Krishnuni aaradhana chestu vachevaru.
0: That was their feeling as they worshipped Krishna.
2: Kauravulu atta kaadu.
0: Kauravas are not like that.
2: First Kauravulu.
0: We come first Kauravas.
2: Next relations.
0: Next relation.
2: Last Krishnudu.
0: Krishna comes in the last.
2: Last.
0: As they kept Krishna in the last, L-A-S-T, they are lost,
2: L-O-S-T.
0: So in our life, God comes first.
2: When
0: God comes first, you can expect the world. When there is no God, how do you expect the world to sustain? When there is creator, there is creation. There cannot be creation without the creator. Jagat.
2: రావటం పోవటమే ఈ జగత్
0: జాగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్ జాగత్ కమ్స్ అండ్ గోస్
2: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు
0: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్
2: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే
0: వన్ హూ డజంట్ మూవ్ ద చేంజ్లెస్ ఇస్ గాడ్
2: అతను ఒక్కడే శాశ్వతుడు
0: ఈస్ పర్మనెంట్
2: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం
0: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్
2: ఎన్ని జపములు ఎన్ని తపములు ఎన్ని ధ్యానములు ఎన్ని యోగములు చేసినప్పటికీ
0: In spite of all penance and worship and meditation
2: and practices,
0: we should be after, surrender ourselves to permanent
2: God.
0: Then once you surrender to the principle of permanence, then you will have permanent results.
2: అనిత్యమైనదాన్ని ఆశించకూడదు.
0: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫిమరల్ థింగ్స్.
2: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
0: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్హుడ్.
2: ఈ జగత్తంతా కూడా అనిత్యము అశాశ్వతమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్.
2: కనుక భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
0: సో గాడ్
2: అనిత్యం అసుఖం లోకం.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎఫిమరల్ అనిత్యం అసుఖం లోకం.
2: భజస్వమాం అన్నాడు.
0: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ సే.
2: ఇంత అనిత్యము అసుఖము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిజరీ.
2: ఏడుస్తుంది రేపు పోతుంది.
0: A temporary comes today and passes off tomorrow.
2: భగవంతుడు ఎప్పటికీ రాడు ఎప్పటికీ పోడు.
0: God neither comes nor goes.
2: రాకపోకలు లేనటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
0: In fact, Krishna is the one who has neither entrance nor exit.
2: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: So Gopikas prayed to him in different modes of worship and they delighted. They had wonderful experiences.
2: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
0: the sweetness in the divinity,
2: దైవత్వంలో ఉన్నటువంటి ప్రేమ తత్వము,
0: the principle of love in divinity,
2: ఇది అట్టిని ఎవరు కూడా వర్ణించలేరు.
0: Can never describe in a specific
2: ఎంత వర్ణించకూడదు. అది తనివి తీరినటువంటిది.
0: And you cannot satisfy to get it saturated.
2: ఆ తనివి ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు?
0: Is it possible for you to narrate in full the divinity?
2: కాన పాండవులు ఈ విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
0: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
2: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
2: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోమ ఋషివనం లోపల
0: అట్ ది ఏజ్ ఆఫ్ 11
2: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
0: అట్ ది ఇయర్ ఆఫ్ 11 well they were just passing by the
2: forest. ఇక్కడ ఒక పండినటువంటి పండుని చూచింది ఈ ద్రౌపది.
0: ద్రౌపది saw a very big fruit.
2: నాత ఈ పండు ఈ నాటికి మన అందరికి కూడా ఆహారంగా ఉండొచ్చును.
0: In the 11th year when she noticed that very big fruit, she wanted that fruit.
2: దీనిని వెతుకుంటూ అర్జునుడు వచ్చాడు.
0: And Arjuna came in search of them.
2: కొట్టాడు అమ్ముతో.
0: And he had hit that fruit with an arrow.
2: పడింది.
0: It fell on the ground.
2: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
0: Arjuna was making an attempt to lift.
2: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
0: ధర్మజు ఆల్సో అసిస్టెడ్.
2: ద్రౌపది ముగ్గురు చేరారు.
0: ద్రౌపది ఆల్సో జాయిన్డ్.
2: కదిలించలేకపోయారు.
0: కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
2: కదలదు నీది సంకల్పం లేనిది గడ్డిపోచేయును.
0: ఓ గాడ్ ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విత్
2: అకారణ.
0: విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్.
2: కారణ అకారణ తిది విరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, పది గలంగరు, ఉదమ చెందరు, భూమిని కొందరు, భూవేకమును వర్తించదని కడు విర్రవీగదురు. కానీ చివరికే వేడికేది సంభవించునో తెలియదాలనంత వారనైనా కదలదు నీదు సంకల్పము లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదు కృష్ణ అనుకున్నాడు.
0: ఓ కృష్ణ, నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ వేవ్.
2: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే భీముడు నకుల సహదేవుడు కూడా వచ్చారు.
0: భీమ నకుల సహదేవ రీచ్డ్ ద స్పాట్.
2: భీముడు వచ్చాడే అనుకుని వీరు చాలా ఆనందంగా ఉన్నారు.
0: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
2: భీముడు భుజబలము, బుద్ధిబలము, గదబలము, అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
0: బికాస్ భీమ హ్యాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ ద మెంటల్ స్ట్రెంగ్త్
2: పట్టుకున్నాడు.
0: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
2: కానీ కదిలించలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ షేక్ ద ఫ్రూట్.
2: రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
0: హీ జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
2: ఏ మాత్రము చాలలేదు.
0: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
2: ఈ పంచ పాండవులు, ద్రౌపది ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
0: ఫైవ్ పాండవస్ అండ్ ద్రౌపది ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్
2: దాన్ని. యూజ్ చేస్తుండే సమయం లోపల ఆ రోమ ఋషి యొక్క రోమంలంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
0: యాజ్ దే హావ్ బీన్ డూయింగ్ ఆల్ దట్ ద హెయిర్ ఆఫ్ దట్ సేజ్ రోమ ఋషి స్టార్టెడ్ మూవింగ్.
2: అతను ఈ ఫల నిమిత్తమే తాను తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ది వెరీ సేమ్ ఫ్రూట్ రోమ ఋషి హాస్ బీన్ డిపెండెంట్.
2: అమృత ఫలము.
0: ఇట్ ఈస్ ఇమ్మోర్టల్ ఫ్రూట్.
2: ఈ అమృత ఫలాన్ని మేము భుజించినప్పుడు మాకు ఇంకా ఆకలి తప్పలే ఉండవు.
0: వెన్ వన్స్ ఐ పార్టేక్ దిస్ ఫ్రూట్ ఐ విల్ నాట్ నీడ్ ఐ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ ఫుడ్ ఆర్ డ్రింక్.
2: భగవంతుడు అమృత స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
2: కనుక ఈ ఫలమును అనుభవించడం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
2: రోమ ఋషి
0: ఎంజాయింగ్ ద డివైన్ హింసెల్ఫ్. రోమ ఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
2: క్రమక్రమేణా వెంటుకు లేస్తూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది హెయిర్ స్టార్టెడ్ గెటింగ్ అప్.
2: పాండవులు కట్టి వేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
0: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
2: ద్రౌపది భయపడిపోయింది.
0: ద్రౌపది వాస్ afraid of situation.
2: ఇంతకాలము కాపాడిన కాపాడడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
0: కృష్ణ, యు హావ్ బీన్ ప్రొటెక్టింగ్ us all along, but now it's more important now.
2: ఎన్ని రీతులుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
0: You saved us in several ways.
2: ఎలాంటి పరిస్థితుల్లోనో మమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
0: In all circumstances you have helped us.
2: నీవే తప్ప ఈ తప్ప ఇంకెవ్వరు లేరు మాకు.
0: ఓ కృష్ణ, యు హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యు.
2: కృష్ణ, ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
0: ఓ కృష్ణ, యు ఆర్ ది రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లార్న్, షీ షౌటెడ్.
2: వచ్చాడు నవ్వుకుంటూ.
0: Krishna came there smiling.
2: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టిగా అరుస్తున్నావు?
0: సిస్టర్, వై ఆర్ యు షౌటింగ్?
2: మనం కోరిందే నీవు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు వాంటెడ్ ది ఫ్రూట్.
2: ఇప్పుడు నీవు అనుభవించు.
0: కమ్ ఆన్, ఈట్ ఇట్.
2: కృష్ణ, నాకు తెలియకుండా నేను ఏదో కోరాను.
0: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
2: మానవులు అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎట్ట వస్తుంది?
0: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ది రియాలిటీ.
2: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
0: యు హావ్ టు ప్రొటెక్ట్ us at this moment.
2: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
0: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్
2: ఫార్ములా. భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
0: Whatever God does, whatever He says, whatever simple word that He utters, it is for the devotee only.
2: ఇది నేను చేయడానికి వీలు కాదు.
0: Krishna said, it's not possible for me.
2: విషయమానసంచారం నేను.
0: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
2: కనుక ధర్మజ, మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషివనానికి పోండి.
0: And so he said, Dharmaja, along with brothers and Draupadi, go to the
2: ashramaniki pondi.
0: You go to his ashram.
2: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
0: That sage is ready to curse you right now.
2: Meeru vellandi.
0: You go there.
2: Nenu vachin tarvata ee daniki meeru jawabu cheppakandi.
0: By the time I reach there, don't reply.
2: Mounam vahinchandi annadu.
0: Observe silence.
2: Ji jagrata jagrata annadu.
0: Said, be careful, careful.
2: Pandavulu vellaru.
0: Pandavas went.
2: ఆ రోమ ఋషి క్రోధం చోత నిండి ఉన్నాడు.
0: రోమ ఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
2: పాండవుని శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
0: హి వాస్ రెడీ టు కర్స్, అబౌట్ టు కర్స్.
2: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
0: పాండవస్ జస్ట్ స్టెప్డ్ ఇన్ టు ద డోర్.
2: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
0: రోమ ఋషి సేజ్ ఆస్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
2: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలక ఆబ్రాహ్మణ ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ ద అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్
2: తక్షణమే.
0: ఇమీడియట్లీ
2: ఋషిమానసమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు? నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
0: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Roma Rishi and said, what a good fortune I have, how lucky I am.
2: ఈ రోమ ఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచ పాండవులకు ఒక్కొరికి ఒక్కో తూరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
0: As Roma Rishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas. And
2: he Arjuna ki namaskaram chesadu, Bhimuni ki namaskaram chesadu, Nakula Sahadevudiki namaskaram chesadu, Draupadi kuda namaskaram chesadu.
0: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
2: Draupadi kuda namaskaram chesetappudiki ee Roma Rishi ki chaala aashcharyam vesindi.
0: Roma Rishi was very much surprised watching this scene.
2: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
2: ఇతని వీరికి నమస్కారం చేస్తుంటే వీరు ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
0: When God himself is prostrating in front of these people must have been greater than God.
2: ఆయొక్క ఋషి కూడా పాండవులకు నమస్కారం చేశారు.
0: So the sage also fell at the feet of these Pandavas.
2: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా దొంగిపోయినట్టే.
0: And when once he does that prostration, it means he has submitted himself.
2: కోపం చల్లారింది.
0: And the anger was pacified.
2: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
0: And Krishna said, let there be peace and
2: thrice. ఎందుకు మూడు పర్యాయం శాంతి అంటారు?
0: Why do you repeat this word peace thrice?
2: భౌతిక శాంతి.
0: And then at the physical level?
2: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి.
0: The mental peace and spiritual peace.
2: ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది సుఖము. అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందు శాంతి పొందాలి అన్నాడు.
0: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద సైకలాజికల్ లెవెల్, అట్ ది స్పిరిచువల్ లెవెల్.
2: కనుక నీవు శాంతిని పొందునాయన
0: లెట్ యూ లివ్ ఇన్ పీస్.
2: ఆ తర్వాత రోమ ఋషి విచారించాడు.
0: లేటర్ రోమ ఋషి వాజ్ ఎంక్వైరింగ్,
2: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
0: కృష్ణ, వాట్ ఇస్ దిస్ మిస్టరీ?
2: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
0: దేర్ ఆర్ నన్ మోర్ దాన్ యూ.
2: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్, వాట్ డు యు మీన్ వెన్ యు ఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
2: రోమ ఋషి, నేను భక్త మానసంచారిని,
0: In fact, I am after my
2: devotee.
0: I am in the hands of my devotee.
2: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
0: They are great devotees.
2: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా నన్ను మరవనటువంటి వారు.
0: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
2: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
0: Therefore, I have become a slave to my devotee.
2: పరాధీనుడు.
0: I am under the control of my devotee.
2: అప్పుడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు రోమ ఋషి గుర్తించాడు.
0: దెన్ రోమ ఋషి కుడ్ అండర్స్టాండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ పాండవాస్.
2: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నారు.
0: అండ్ దెన్ హీ గేవ్ దిస్ ఫ్రూట్ టు దీస్ పాండవాస్ అండ్ బ్లెస్ దెమ్ విత్ లాంగ్ లైఫ్.
2: లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
2: కనుకనే పాండవులు కట్ట కనపడి వరకు హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: So Pandavas enjoyed till the end happy life, healthy life.
2: They
0: were so healthy until they entered this, the doorstep of the very heaven.
2: This is
0: the meaning of this fruit of immortality. And they also earned the grace of Krishna.
2: ఋషి యొక్క ఆగ్రహానికి పాత్రులైనారు.
0: They also got the blessings of this age.
2: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన యందు ఉంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
0: ఇఫ్ యు గాట్ ద స్టడీ డివోషన్ ఫర్ గాడ్,
2: భగవంతుడే మనకు దాసుడిగా వస్తుంటాడు.
0: అండ్ గాడ్ హింసెల్ఫ్ రన్స్ ఆఫ్టర్ యు దిస్
2: లైఫ్. ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
0: దీస్ థింగ్స్ యు కమ్ అక్రాస్ అట్ ద టైమ్ ఆఫ్ కృష్ణాస్ ఇన్కార్నేషన్.
2: యుద్ధము జరుగుతూ ఉండాలి.
0: బ్యాటిల్ వాజ్ గోయింగ్ ఆన్.
2: 9వ దినము
0: ద 9th డే
2: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
0: భీష్మ టుక్ ఎన్ ఓత్.
2: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు.
0: By tomorrow's evening, I will kill all Pandavas.
2: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
0: ద్రౌపది ఫెల్ సో సాడ్.
2: అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ?
0: కృష్ణ, హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ మై హస్బెండ్స్?
2: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
0: యూ వాంట్ మీ టు లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్స్?
2: చూస్తానన్నాడు.
0: కృష్ణ సెడ్, వెయిట్ వెయిట్, ఐ విల్ టేక్ కేర్.
2: అన్ని చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
0: దెన్ హీ సెడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ సర్టన్లీ డూ ఇట్.
2: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
0: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
2: భీష్ముడు పడిపోయాడు.
0: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
2: ఆ పడిపోయిన సమయం లోపల
0: అట్ దట్ టైమ్
2: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
0: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
2: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
0: దెన్ హీ టోల్డ్ ద్రౌపది.
2: ద్రౌపది,
0: ద్రౌపది,
2: ఇప్పుడు చాలా మంచి సమయం.
0: ఇస్ ద రైట్ టైమ్.
2: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
0: యాజ్ భీష్మ వాజ్ రెస్ట్లెస్, he could not get into sleep, so he was just moving.
2: Nindike dharmamurtulaina pandavulu nenu ee vidhanga sepincharu.
0: In fact, I have cursed Pandavas, the very embodiment of
2: dharma.
0: And I did curse them.
2: Ee dharmamurtulu nenu ee reethiga champatam.
0: How can I kill them, that righteous people?
2: Ani chaala baadhapadtu atu itu tirugutunnadu.
0: And he was so restless, agitated and moving this side and that side.
2: 10 gantala ayindi raatri.
0: It was 10 o'clock.
2: Aa kaalam lopala 10 gantalakanta manchi adda nidra pothundetundi vaaru.
0: 10 o'clock night in those days they were enjoying the sound.
2: Nidra ledu ee yokka bhishmuniki.
0: And that was Bhishma.
2: Draupadi cheppadu.
0: And he told
2: Draupadi, ippudu nee poi tachaname paadala paina padu annadu.
0: Krishna told Draupadi, Draupadi, you go and fall at the feet of Bhishma.
2: Aanaati raanulanta kudanu kir kir kir aneetundi saddam chesetundi cheppulu vesukuneetundi.
0: Queens in those days, they had that footwear. As they walk, they make sound.
2: Ee Draupadi ki rajakumarthu kadagade aanu kuda kir kir ane shabdalu undeetundi cheppulu unnai.
0: Draupadi being the princess, she too had footwear that makes sound.
2: వేసుకుని పోతూ ఉండాలి. ఆపినాడు మధ్యలో.
0: కృష్ణ స్టాప్డ్ ఇన్ ద మిడిల్.
2: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారనుకుంటాడు.
0: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ, హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
2: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
0: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
2: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని,
0: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
2: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
0: హి సెడ్, ద్రౌపది, యు ఫస్ట్ గో.
2: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిడుస్తున్నాడు. ఆయన తక్షణమే పాదాల పైన పడింది.
0: ద్రౌపది వెన్ దేర్ నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ
2: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
0: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ, హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
2: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
0: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యూ లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
2: ఇంతే నాకు చాలని లేచింది ఆమె.
0: ఈ చేసేటప్పటికి
2: భీష్ముడు చూచాడు.
0: భీష్మ నోటీస్ దిస్.
2: ఈమె ద్రౌపది. నీవా ఎందుకు ఈ వేళలో వచ్చావు? ఎవరు నీకు తెచ్చారు? ఎవరు ఈ యుక్తిని బోధించారు?
0: ద్రౌపది, ఎట్ దిస్ అవర్ యు ఆర్ హియర్. హూ టాట్ యు దిస్ నాక్? హూ టోల్డ్ యు దిస్?
2: గ్రాండ్ ఫాదర్, నాకెవరు యుక్తిని బోధిస్తాడు?
0: గ్రాండ్ ఫాదర్, హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
2: పితామహుడు నీవు.
0: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
2: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
2: అదే కృష్ణుడు.
0: కృష్ణుడే
2: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
0: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్.
2: అది జరిగిందంతా చెప్పింది.
0: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్.
2: చెప్తూ ఉండగానే కృష్ణుడు వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
2: ఒక తట్టు ఆనందించాడు.
0: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
2: పాండవులు రక్షించడం చాలా మంచిదే అయింది.
0: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవ.
2: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
0: బికాస్ దే ఆర్ రైచువస్.
2: దేశానికి ఆదర్శ పురుషులు.
0: దే ఆర్ ఐడియల్.
2: పరమ భక్తులు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
2: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
0: వాట్ ఎల్స్? వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్?
2: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
0: సో భీష్మ, వన్ ఆఫ్ విజ్డమ్ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్.
2: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
0: యాజ్ హీ వాక్డ్ హి వాస్ టైర్డ్ అండ్
2: షాక్. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
0: Krishna, have you brought any food for me to eat?
2: ఇది సంకలో పెట్టుకున్నావే, దాన్ని నాకు అందించు అన్నాడు.
0: What is that you are carrying on your shoulders? Please pass on.
2: ఏని ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని?
0: In the time of the battle, is it my job to carry food for you?
2: ఆమె రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను అన్నాడు.
0: To protect Draupadi, I was carrying her slippers now.
2: ఆ అంగవస్త్రాన్ని తీర్చేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
0: దెన్ హీ ఓపెన్ ద క్లాత్, ద టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
2: భీష్ముని కంటిదారలు కారినాయి.
0: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
2: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
0: స్వామి, యు రియల్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
2: ఈమె రక్షించే నిమిత్తమై, ఈమె పదవులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
0: టు ప్రొటెక్ట్ ద్రౌపది, టు ప్రొటెక్ట్ హస్బెండ్స్, యు ఆల్సో క్యారీడ్ ద స్లిప్పర్స్.
2: భగవంతుని భక్త రక్షణ కోసమే ఎటువంటి నీచమైన కార్యం పాల్గొంటాడు?
0: టు ప్రొటెక్ట్ డివోటీస్, గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ హార్డ్ మీన్.
2: భగవంతునికి నీచము అధికమైనటువంటి భేదం లేదు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్ లైక్ మీన్ అండ్ లో ఆర్ హార్డ్.
2: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
0: హీ ఈస్ షూర్ టు డూ ఎనీథింగ్ దట్ హీ విల్.
2: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: ప్రొటెక్టింగ్ ద డివోటీస్ ఈస్ హిస్ చీఫ్ ఎయిమ్.
2: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
0: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్.
2: పాండవులు కూడా
0: పాండవ
2: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవాడు.
0: దే వర్షిప్ దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
2: ఏ క్షణంకు వచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మానేసి
0: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే బట్ నెవర్ ఫర్గాట్
2: ద గాడ్. సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
0: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
2: కృష్ణుడు కూడా అంతే, సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
0: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
2: ఏ రికార్డు దాని యొక్క రికార్డ్ ఇస్తా ఉండే. భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు, భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా
0: పరితపిస్తుంటాం.
2: భగవంతుని యొక్క స్వరూపము.
0: సో రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఆఫ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్.
2: కనుక భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: ద నేచర్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్
2: ఇంత చిన్న పని చేశాడు, ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు. చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
0: యూ కెనాట్ సే గాడ్ హాస్ డన్ ది సింపుల్ టాస్క్.
2: రక్షించే నిమిత్తమై ఎలాంటి పని అయినా చేస్తాడు.
0: టు ప్రొటెక్ట్ డివోటీ గాడ్ విల్ డూ ఎనీథింగ్.
2: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
0: వెన్ దేర్ ఇస్ నో డివోటీ, వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ గాడ్?
2: కనుకనే భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది, గొప్పతనం చేసేది కూడా భక్తులే.
0: ఇస్ ఓన్లీ డివోటీ హూ ప్రైజెస్ గాడ్.
2: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు.
0: సో మెనీ
2: ఎందుకోసం వచ్చారు?
0: వై ఆర్ యూ హియర్?
2: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
0: యు మే నో వన్ ఆన్సర్.
2: మీ దగ్గర లేనిది,
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ.
2: మీ ఇంట్లో చిక్కనది,
0: దట్ యు కాంట్ గెట్ ఎట్ హోమ్.
2: మీ గ్రామంలో దొరకనది,
0: దట్ విచ్ నాట్ అవైలబుల్ ఇన్ యూ. దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ, దట్ విచ్ నాట్ ఇన్ యూ. ఇస్ హియర్ హియర్ దేర్ఫోర్ యు హావ్ కమ్.
2: అంతేకాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
0: But you are not invited here.
2: Meelo lenatundi sai prema.
0: That which is not in you is the love for sai.
2: Meelo lenatundi sai prema.
0: That which is not at home is sai.
2: Meelo gramamlo lenatundi sai prema.
0: That which is not there in home town is sai.
2: Ikkade undi kabatti ee premanu pondate kosam nenu vacharu.
0: The sai's love is very here. In order to have it, you have come here.
2: కనుకనే మీ దగ్గర లేని దాన్ని పొందడాని కోసం వచ్చారు.
0: సో యూ హావ్ కమ్ హియర్ టు అటైన్ దాట్ యూ డు నాట్ హ్యావ్.
2: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
0: దాట్ యూ గెట్ ఇట్ అండ్ రిటర్న్.
2: ఈ ప్రేమను హృదయాల్లో నింపుకోండి.
0: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దిస్ లవ్.
2: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
0: When there are no devotees, where is Baba?
2: Baba lekapothe bhaktulu ekkada.
0: When there is no Baba, where are devotees?
2: Baba ku bhaktulu ku sanni sambandha bandhavyamu. Kadabayinatuvanti sambandhamu.
0: Baba and devotees are intimate. They are inseparable.
2: Adina bhava sambandhamu anyonya aasrayamu.
0: They are interdependent and intimate.
2: Nayakka praname bhaktulu.
0: And Bhagavan's very life is a devotee.
2: Baba.
0: And devotee's life is Baba himself. And life is one.
2: Kanukane, ee bhavani meeru artham chesukoni, meeru ekkada undinappudiki Baba rakshistune untuntadu.
0: With this feeling you may be anywhere, Baba will certainly protect you.
2: Kanuka దైవ భక్తులైనటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను ఏ బాధలు కూడాను పొందరు.
0: Devotees at any point of time will never suffer.
2: అనేక చరిత్రలు ఎందు మీరు చదివి ఉంటారు.
0: You must have gone through history.
2: భగవద్ భక్తులకు ఏ చేటు కూడాను రాదు.
0: Devotee will never face any problem.
2: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
0: బట్ వెన్ దర్ హార్ట్స్ ఆర్ సీక్రెట్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
2: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు.
0: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్
2: స్థిరత్వంతో కూడినటువంటిగా ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
2: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద సీ.
2: సముద్రంలో గండశిలలు ఉంటాయి.
0: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ద సీ.
2: అలలు వచ్చి కొడుతుంటాయి.
0: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బౌల్డర్.
2: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
0: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
2: కనుక నీ మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలల మాదిరి ఉండాలి.
0: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్.
2: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతుంటాయి.
0: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్
2: కానీ మీరు కదలకుండా ఉంటుండాలి స్థిరంగా.
0: బట్ యు షుడ్ బి స్టడీ.
2: అది ఏ నిజమైన భక్తి.
0: దట్ ఈస్ ట్రూ డివోషన్.
2: కనుకని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
0: ద వెరీ డివినిటీ ఈస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
2: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
0: యూ మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
2: దైవాన్ని మాత్రం మరువకండి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
2: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
0: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
2: అది మీకు సర్వ విధంలో రక్షించేటువంటి
0: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.

Bye.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listeners. Since ancient times, righteousness, wealth, desire, and liberation have been embarked as the very essential goals of human life. How important are these markers and what is the way of attaining them? Bhagwan Sri Satya Sai Baba lovingly explains today. Let us now listen to the divine discourse delivered to the students of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthi Nilayam on 3rd September 1987.
2: వివిధ శాస్త్రశయము వేద వేదాంగములు జీవి మనసు తెరను చీల్చలేవు. వివిధ శాస్త్రచయము వేద వేదాంగములు జీవి మనసు తెరను చీల్చలేవు. తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు కార్యమిలను అవల కారణము.
3: ఆల్ ది స్క్రిప్చర్స్ ద వేదాస్ అండ్ వేదాంగాస్ కెనాట్ టేర్ ఓపెన్ ద వెయిల్ విచ్ కవర్స్ ద మైండ్ ఆఫ్ ద మ్యాన్. ఆన్ ద వన్ సైడ్ ఆఫ్ ది వెయిల్ ఈస్ గాడ్, ఆన్ ది అదర్ ద జీవి ఇండివిజువల్ సోల్. ఆన్ వన్ సైడ్ ద కాజ్ అండ్ ఆన్ ది అదర్ ద క్రియేషన్.

ఒడ్డున మంచి పొడమకున్న సాయి ఎట్లు మెచ్చి సంతోషమును ఇచ్చు.

0: If you take an external view of a gramophone record plate, it will look uniform. There will not be any difference seen on the very face of it. But if you play the record, it produces different songs, different sounds, and there will be such differences pronounced. This is a fact which you will have to just understand.
1: Adhyapakulara, Vidyarthulara,
0: teachers and students.
1: Pashuttamu, Daivattamu, ee rendu tattamulato koodinatuvantide manasu.
0: Mind is associated with the animal nature and the divine nature.
1: Arishadvargamulaneetuvanti durgunamulaku lonai.
0: Mind which is subjected to and which comes under the influence of the six enemies of man, such as desire, anger, greed, etc.
1: Daiva prasaditamainatuvanti sthiti, gati, mati, sampattini sadvinyoga parichukonaka.
0: When it comes under the influence of these six enemies, it would not be able to get the divine state, it would not be able to enjoy the divine benefits, and it would not be able to appreciate the divinity.
1: Durvyasanamunaku lonai.
0: It is subjected to grief and bad traits and bad influences.
1: Dustudai durgatini pondi.
0: Man under such circumstances comes to grief.
1: Patitudai pashuvu kante heenamai potunnadu.
0: And such a man gets ruined and becomes worse than even an animal.
1: Attu kaka.
0: If one should not become that way,
1: kalamunu, karmanu, sampattini, sthitini, gatini, dharma buddhito.
0: If one uses his desires, the time, and all the capacities available in the proper way, in the good way, and in the way of righteousness,
1: uttama bhavamulato,
0: and if he is associated with good people,
1: daivam yokka deechanu,
0: one would be able to get the good wishes and
1: neeti nijayitilato.
0: One can also spend his life according to the rules of morality.
1: Manavatvanni manavattvana kante minnayainatundi daivatvanni pondatam idi oka margam.
0: The another way is the way of the virtuous path, which will lead him to divinity and enjoy the sacredness and divinity.
1: Satsankalpamulanu penchi,
0: developing association with goodness,
1: padamanniki penchi panchi,
0: and such goodness could be distributed among 10 other people.
1: Idiye manavuni yokka pradhanamainatundi dharmam ani bhavinchi,
0: man also should think that this is his primary duty.
1: Sarva padarthamulanu sadvinyoga parchukotam idi pradhanamaina kartavyam manavunaku.
0: It is a primary duty of the man to make use of all his capacities and talents in a good way and sanctify his own life.
1: Chuchutaku manavulandaru okkate ainappatikini,
0: to look at, you find all human beings alike.
1: Munde munde mati bhinnani,
0: as you go on
1: okkara talampulu veruga,
0: as you go on observing, you find their thinking,
1: nadatalu veruga,
0: their thinking, their thought pattern, their conduct would be different.
1: Tama yokka matalu veruga kanipinchutunnavi,
0: their talk, the words that they employ also would be different.
1: Ee moodinti yokka ekatvamunu gavinchi,
0: if one can harmonize these three, thought, word and deed,
1: divyatvamunu chintinchi,
0: if one can contemplate always on divinity,
1: manavattvamunu sarthakam chesukotame manasu yokka pradhanamaina kartavyam.
0: The most important duty of the mind is to sanctify its own self, use it properly in this particular way.
1: Sankalpamulu ettivo,
0: as thoughts are,
1: tana yokka sthitigatulu kudanu attivi,
0: so his state of affairs would be.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలు సంకల్పములపై ఆధారపడి ఉంటున్నది.
0: ది గుడ్ ఆర్ ద బ్యాడ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ మ్యాన్ డిపెండ్స్ అపాన్ ద హిస్ థింకింగ్.
1: ఈ సంకల్పములు రెండు విధములైనటువంటి సంకల్పములుగా ఉంటున్నవి.
0: హిస్ థాట్స్ మే బి క్లాసిఫైడ్ అండర్ టూ హెడ్స్.
1: ఒకటి శుద్ధ సంకల్పము, రెండవది అశుద్ధ సంకల్పము.
0: వన్ టైప్ ఆఫ్ థాట్స్ మే బి క్లాసిఫైడ్ యాజ్ ప్యూర్ థాట్స్ అండ్ ది అదర్ వన్ ఈస్ ఇంప్యూర్ థాట్స్.
1: ఎప్పుడూ పరుల యొక్క దోషమును వెతకటం,
0: ఇండల్జింగ్ ఆల్వేస్ ఇన్ థింకింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్
1: పరుల కీడును ఆశించటం,
0: డిజైరింగ్ టు అక్వైర్ ది అదర్స్ ప్రాపర్టీ
1: పరులను పీడించటం,
0: గివింగ్ ట్రబుల్ టు అదర్స్
1: పరులకు దుఃఖమును అందించటం,
0: గివింగ్ గ్రీఫ్ బై హిజ్ ఓన్ కాండక్ట్ టు అదర్స్
1: దివ్యత్వము విస్మరించటం,
0: గివింగ్ అప్ డివినిటీ
1: అపవిత్రతను విశ్వసించటం,
0: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ అన్సెక్రెడ్.
1: ఈ విధమైనటువంటి చర్యలలో తన యొక్క సంకల్పమును ఇమెచ్చటం, ఇది అశుద్ధ సంకల్పం యొక్క ప్రభావం.
0: ఆల్ దీస్ థింగ్స్ వుడ్ బి ది ఎఫెక్ట్ ఆఫ్ ద ఇంప్యూర్ థాట్స్ విచ్ మ్యాన్ ఎంటర్టైన్స్.
1: కానీ ఈ అశుద్ధ సంకల్పములు ప్రప్రథమలో అవి తనకు ఆనందంగా కనిపించవచ్చును.
0: ది ఇంప్యూర్ థాట్స్ అండ్ ది ఈవిల్ థాట్స్ మే అపియర్ టు బి వెరీ గుడ్ ఇన్ ది బిగినింగ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: తన యొక్క చర్యలు తనకు మంచివిగా కనిపించవచ్చును.
0: హిస్ ఈవిల్ యాక్ట్స్ ఆల్సో మే అపియర్ టు బి వెరీ యాక్సెప్టబుల్, వెరీ మచ్ యాక్సెప్టబుల్ టు హిమ్.
1: కానీ అవి మున్ముందు చాలా ప్రమాదమునకు గురి చేయుచున్నవి.
0: బట్ యాజ్ టైమ్ పాసెస్ బై దీస్ విల్ ల్యాండ్ హిమ్ ఇన్ రియల్ ట్రబుల్.
1: ఇతరుల కీడును మనము తలపెట్టినప్పుడు అవి కొంతవరకు ఇతరులకు కీడు చేయవచ్చును, కానీ ఎదురు తిరిగి ఈ యొక్క కీడును తలపెట్టినటువంటి వానికి అనేక విధములుగా కీడును చేకూర్చును.
0: వెన్ వన్ ఇండల్జెస్ ఇన్ థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ ఇట్ మైట్ హారమ్ అదర్స్ నో డౌట్ బట్ ఇట్ విల్ రిడాంగ్ అండ్ ఇట్ విల్ డూ మచ్ మోర్ హారమ్ టు ద పర్సన్ హూ ఎంటర్టైన్స్ సచ్ ఈవిల్ థాట్స్ అగెన్స్ట్ అదర్స్.
1: కనుక పరదూషణ, పరనింద, పరులను పీడించటము ఇది మహాపాతకంగా మనం భావించాలి.
0: Therefore, we have to consider that as a great sin to think bad of others, to give trouble to others, to wish bad for others.
1: కనుక సంకల్పముల యొక్క ప్రభావము మానవుని యందు క్షణ క్షణమును కూడా కనిపించుచున్నవి.
0: The effect of thoughts can be seen in the face of man every moment.
1: సంకల్ప వికల్పాత్మకం మనహ అని మనసు యొక్క ప్రభావము సంకల్ప వికల్పంతో కూడటమే కాకుండా,
0: మ్యాన్స్ మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ది థాట్ ప్రాసెసెస్, ద థాట్స్ కమింగ్ ఇన్ అండ్ డిసపియరింగ్.
1: ఈ సంకల్పము నిరంతరం కూడాను మరణం కూడాను చేయుచుండును.
0: నాట్ మియర్లీ డూ ది అపియర్ అండ్ డిసపియర్, దే గో ఆన్ లీవింగ్ ఎ పర్మనెంట్ ఇంపాక్ట్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
1: కనుక దుస్సంకల్పములకు మనం ఏమాత్రం కూడాను స్థానమునివ్వరాదు.
0: Therefore, we should not give room for bad thoughts at any point of time.
1: Parula chemamunu, parula aanandamunu, loka kalyanamunu aasinchi,
0: we should always wish the welfare of others, the welfare of the world and good for everyone.
1: Daiva chintana cheta,
0: we should always be thinking of
1: sadalochanalu satchintanalu salipi,
0: we should always indulge or undertake to think good things and think
1: jeevitamunu sadgatiki margamunku chuchukovali.
0: One should make one's life take the right path.
1: Ide manasu yokka pradhanamainatundi phalitam.
0: This is the most appropriate thing which mind
1: samasta padarthamulu kodanu sankalpam yokka swaroopamule.
0: All the objects which you see are the form of your own thoughts.
1: Ee pancha bhautikamaina prapanchamu, ఈ దేహము సంకల్పముల యొక్క స్వరూపమే.
0: ది వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ది బాడీ ఈజ్ ఇన్ ఎ వే ఎ
1: మానిఫెస్టేషన్ సంకల్పం నుండి ఆవిర్భవించినది.
0: ది ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ యువర్ థాట్స్.
1: కనుకనే మనోమూలం ఇదం జగత్ అని జగత్తంతయకుడును మనసు యొక్క స్వభావమే స్వరూపమే.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెడ్ దట్ ది ఎంటైర్ వరల్డ్ హ్యాస్ taken its form from your thinking and from the mind.
1: ee sankalpamulu manushu nundi manushiki prayanamulu cheyavachunu.
0: These thoughts can travel from good to good.
1: ఈ సంకల్పములు చాలా శక్తివంతమైనది.
0: Thoughts are very powerful.
1: ప్రపంచమునే స్తంభింప చేయగలవు.
0: They can make the entire world to come to a point of standstill.
1: ప్రపంచమునే తన హస్తగతము గావించుకోగలదు.
0: You can make the entire world a part of your own, which can be under your control.
1: ఈ ప్రపంచమునే కదిలించగలదు.
0: Your thoughts can make the entire world move.
1: ఇట్టి సంకల్పముల యొక్క ప్రభావమును మనం గుర్తించుకొనక,
0: without realizing such extraordinary power which thoughts have,
1: ఆవిర్భవించేటువంటి ప్రతి సంకల్పములను నిత్యానిత్య విషయ పరిశీలించలపక,
0: without also discriminating when thoughts occur, whether such thoughts are good or bad,
1: అన్ని సంకల్పములను కూడా మనము ఏదో ఒక విధంగా స్వేచ్ఛగా వదిలిపెడుతున్నాము.
0: We are allowing thoughts to take their own form freely without questioning them, without discrimination.
1: కనుకనే మానవుడు అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు గురియవుతున్నాడు.
0: That is the reason why man is subjected to different types of problems, difficulties, trials, tribulations and various worries, grief.
1: ప్రతి సంకల్పము యొక్క దీనిని కూడా మనం చక్కగా విచారించి వినియోగించాలి.
0: Every thought will have to be thoroughly examined and then accepted.
1: Okka manasunande unnadi lokambu tikkabatti narudu tiruvaneela annada Vemana.
0: Vemana has just said that in the mind exists the entire world. Why should you go on moving to find out what the world is?
1: Kevalamu tana yokka tattamu tanayende undinappudu kudanu gurtinchukonaka velupana prapanchamunandu edo unnadani raakulaadutunnadu pichi manavudu.
0: Man appears to be crazy, searching for the real principle of God in the world outside, although it is existing in himself.
1: సామాన్యమైన మానవుని కూడాను మాధవత్వంగా రూపొందింపచేసేటువంటిది ఈ సంకల్పం యొక్క ప్రభావము.
0: Even an ordinary human being can become a real human being only by the proper thoughts.
1: పామరుని పరమహంసగా మార్చవచ్చు.
0: The thoughts can make a sinner into a saint.
1: మానవుడు మాధవత్వాన్ని పొందవచ్చు.
0: It can make a man to become divine.
1: నరుడు వానరుడుగా కావచ్చు.
0: It can also make a man become monkey.
1: మనిషి రాక్షసునిగా మారవచ్చు.
0: It can also transform man into a demon.
1: ఈ అన్నింటికీ మన సంకల్పమే కారణం.
0: For all these things, it is the thoughts which are responsible.
1: ఆనాటి పామరులు పరమహంసల వలె, మహర్షుల వలె, యోగుల వలె తయారు కావడానికి ఏది కారణం?
0: What was it was responsible for transforming sinners of those days into great sages, saints and great men?
1: వారి పవిత్రమైనటువంటి సత్సంకల్పములే.
0: The most important reason which it transformed is their own sacred thoughts.
1: సంకల్పములు ఏ యొక్క స్వరూపాన్ని చింతించును తాదాత్మ భావన పొందుతుంటాయి ఈ యొక్క సంకల్పములు.
0: Thoughts tend to become and take the form of the object of thought.
1: Manamu cheddanu sankalpinchina manamu chedda swaroopanni pondipothunnam.
0: If we go on thinking bad, we tend to become bad.
1: Manchine chintinchina manchi aakaramunu pondutunnam.
0: If we go on thinking something good, we tend to get that very form.
1: Kanukane bangaramunu kariginchi oka musalo posinappudu కరిగించిన బంగారం అంతా కూడాను ఆ మూస యొక్క ఆకారమునే చెందుతున్నాయి.
0: When you melt gold and put it into a mould, the gold gets the form of the mould.
1: ఆనాటి మహర్షులు నిరంతరము దైవత్వమునే చింతించుతూ, దైవ చింతలయందే తమ యొక్క మనస్సును లీనము గావించుతూ, కాలమును, కర్మమును, కాయమును కూడాను దైవత్వమునకు అంకితం గావించటం చేతనే బ్రహ్మైవ భవతి తాము కూడాను అట్టి స్థితిని, అట్టి గతిని అనుభవించగలిగారు.
0: ద సేజెస్ ఆఫ్ ది ఓల్డెన్ డేస్ కంటిన్యూస్లీ కాంటెంప్లేటెడ్ అబౌట్ గాడ్, మర్జ్డ్ దర్ మైండ్ ఇన్ గాడ్, అండ్ ఇన్ దట్ పర్టికులర్ ప్రాసెస్ దే బికేమ్ ది డివినిటీ ఇట్సెల్ఫ్.
1: యద్భావం తద్భవతి.
0: యాజ్ యు థింక్ సో యు బికమ్.
1: ఎట్టి స్థితియో అట్టి గతి.
0: వాట్ ఎవర్ యు డూ ది గోల్ విచ్ యు రీచ్.
1: కనుక మనము మంచిని చేసి, మంచిని తలచి, మంచిని చూచి, మంచిని చింతించడం అత్యవసరం.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు థింక్ ఆల్వేస్ గుడ్ థింగ్స్, టు సీ గుడ్, టు బీ గుడ్ అండ్ టు రీచ్ గుడ్.
1: మనిషిని నడుపునది మనసే.
0: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ మేక్స్ మ్యాన్ యాక్ట్ అండ్ కండక్ట్.
1: అట్టి మనసును పురస్కరించుకునే ప్రవర్తనలు రూపొందుతున్నాయి.
0: ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ది మైండ్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ థింగ్స్.
1: కనుక మనసు చాలా ప్రధానమైనటువంటిది.
0: మైండ్ ఈజ్ దేర్ ఫోర్ వెరీ ఇంపార్టెంట్ వన్.
1: అయితే మనసుకు ఒక విధమైనటువంటి యొక్క దోషం ఉంటున్నది.
0: అట్ ద సేమ్ టైమ్ మైండ్ హ్యాస్ సర్టన్ ఫ్లాస్, సర్టన్ డిఫెక్ట్స్.
1: నేను వేరు, దేవుడు వేరు అనేటువంటి అజ్ఞానమే దీని యొక్క ప్రథమ దోషం.
0: ది ఫస్ట్ అండ్ ది ఫోర్మోస్ట్ డిఫెక్ట్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ద మైండ్ టెండ్స్ టు థింక్ దట్ ఇట్ ఈస్ డిఫరెంట్ అండ్ గాడ్ ఈస్ డిఫరెంట్.
1: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు,
0: స్క్రిప్చర్స్, హిస్టరీ అండ్ ది మైథాలజీ,
1: భగవద్గీత, బ్రహ్మసూత్రము, ఉపనిషత్తులు కూడాను నీవే బ్రహ్మము, ఆత్మనే బ్రహ్మమని బోధించుచున్నప్పటికీ ఈ మానవుడు తన అజ్ఞానమును విడువక నిరంతరము తాను వేరు, దైవం వేరు అనేటువంటి యొక్క భేదభావములకి గురి అవుతున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ డిక్లరేషన్ బై ది స్క్రిప్చర్స్, బై ది వేరియస్ టెక్స్ట్స్, భగవద్గీత, బ్రహ్మసూత్రాస్, దట్ గాడ్ అండ్ మ్యాన్ ఆర్ వన్ అండ్ ద సేమ్, మ్యాన్ స్టిల్ ఇంటెలిజెన్స్ టు థింక్.
1: సమస్త మత గ్రంథములు కూడా ఏకత్వం అనే బోధిస్తూ ఉన్నాయి.
0: ఆల్ ద స్క్రిప్చర్స్ హావ్ బీన్ ప్రీచింగ్ అండ్ ప్రొక్లైమింగ్ యూనిటీ ఆఫ్
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి ఒక సమస్తమైనటువంటి సమిష్టి అయినటువంటి స్వరూపాన్ని సమస్త గ్రంథములు కూడా తెలుపుతూ వచ్చాయి.
0: ఆల్ ద స్క్రిప్చర్స్ ఆల్సో ఆర్ డిక్లరింగ్ యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ బ్రహ్మన్.
1: కానీ ఇట్టి సత్యమును గుర్తించుకొనలేక, తన స్వస్వరూపాన్ని దర్శించుకొనలేక, దేహమే నేననేటువంటి మహాప్రమాదమునకు గురి అవుతున్నాడు.
0: బట్ వాట్ ఈస్ అన్ఫార్చునేట్ ఈస్ మ్యాన్ ఈస్ నాట్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ థింగ్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిక్లరేషన్స్ హీ టెన్స్ టు థింక్ దట్ హీఈస్ బాడీ.
1: మనిషిలో ఉన్న నేను అనేటువంటి యొక్క విశ్వాసముతో కూడినటువంటి యొక్క భావము,
0: హీ హ్యాస్ టు రియలైజ్ దట్ హీఈస్ ఓన్లీ ద ఇన్ డ్వెలర్ ఆఫ్ ద బాడీ.
1: ఈ సంకల్పము,
0: దిస్ థాట్,
1: ఈ విధమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని
0: హీ హ్యాస్ టు టేక్ ది, హీ హ్యాస్ టు కంటిన్యూస్లీ థింక్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
1: చిత్తతత్వమును.
0: He has to also think about his own mind.
1: Atma swarupamga vishwasinchi.
0: He has to think all these are aspects of divinity only.
1: Anandamunu anubhavinchi.
0: He has to enjoy the bliss from such thoughts.
1: Paraloka panchatame.
0: He has to also
1: pavitramaina charitrala yokka swabhavamu.
0: He has to also distribute this kind of joy which he gets among many other people.
1: Mahavakyamainatundi.
0: There are so many thoughts.
1: అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్ త్వం అసి అనేటువంటి వాక్యముల యొక్క అంతరార్థాన్ని కూడా గుర్తించి,
0: వన్ హ్యాస్ టు రియలైజ్ ద గ్రేట్ డిక్లరేషన్స్ మేడ్ బై ది స్క్రిప్చర్స్ సచ్ యాజ్ అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మ, తత్వమసి, ఐఎమ్ దాట్, అయమాత్మ బ్రహ్మ, అయం బ్రహ్మ అలోన్. అండ్ హీ హ్యాస్ టు రికగ్నైజ్ ది ట్రూత్ బిహైండ్ ఆల్ దీస్ డిక్లరేషన్స్.
1: ఇట్టి సత్యసూక్తులను విశ్వసించి
0: he has to develop faith in these great thoughts.
1: దీనిని ఆచరణ యందు ఉంచినప్పుడే
0: he has to practice all these things.
1: ఆత్మ స్వరూపాన్ని గుర్తించుటకు వీలవుతుంది.
0: Then only he would be able to recognize the ఆత్మ స్వరూప, his real ఆత్మిక్ form.
1: ప్రాచీన కాలము నుండి మన భారతీయులు,
0: right from the olden days our భారతీయస్,
1: అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శ మార్గములను అనుభవించి,
0: దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ వేరియస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే, ఇన్ ఎ మోడల్ వే.
1: ఇందులో ప్రధానమైనటువంటి ఒక సారాంశంను గుర్తించి,
0: దే హ్యావ్ ఆల్సో రికగ్నైజ్డ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దేర్ ఎక్స్పీరియన్సెస్.
1: గుణమే అన్నింటికంటే ప్రధానము, మూలం అని కూడా వారు అర్థం చేసుకున్నారు.
0: దే హ్యావ్ ఆల్సో అండర్స్టూడ్ దాట్ ఇట్ ఈస్ ది వర్చ్యూ విచ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
1: ధనము కోల్పోయిన వారంత బాధపడేటువంటి వారు కాదు.
0: They never used to bother themselves when they lost money.
1: Tana yokka aarogyamnu kolipoyina kudanu vaaru chintinchetivadi vaaru kaadu.
0: They never also bothered in that way even when they lost their health.
1: Edo vidhamainatundi konni kanna kashtamulaku guri ayipoyi ee aarogyamnu dhanamunu kudanu arjinchavachunani bhavinchetivaru.
0: They also realized and felt that health and wealth could be acquired if they take a little trouble.
1: కానీ గుణము పోయిన ప్రాణమే పోయినట్టుగా చింతించేది వారు.
0: దే ఆల్సో థాట్ దట్ ఇఫ్ వన్ లూజెస్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ డెత్.
1: కనుకనే ఈనాటి ఆధునిక విద్యార్థినులు ఈ యొక్క మూడు సత్యములను కూడాను చక్కగా గుర్తించి వర్తించడం అత్యవసరము.
0: ది స్టూడెంట్స్ ఆఫ్ మోడర్న్ డే దేర్ ఫోర్ హ్యావ్ టు రికగ్నైజ్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ కన్ఫార్మిటీ విత్ దీస్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్.
1: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
0: ద సెకండ్ ఈజ్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: ద థర్డ్ వన్ ఈజ్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఈ సత్యవాక్యములను వారు ఆధారం చేసుకుని వారి జీవితమును కొనసాగిస్తూ వచ్చారు.
0: ఇన్ ద ఓల్డెన్ డేస్ దే బేస్డ్ దేర్ లైఫ్ ఆన్ దీస్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ అకార్డింగ్లీ.
1: కానీ ఈనాటి ఆధునిక విద్యార్థులు
0: ద స్టూడెంట్స్ ఆఫ్ ద మోడర్న్ డే
1: తమ యొక్క భావములను గుర్తించుకొనక
0: దే డోంట్ సీమ్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ ఫీల్
1: మితిమీరినటువంటి స్వేచ్ఛకు
0: దే ఆల్వేస్ ట్రై టు హ్యావ్
1: తాము గతులను తప్పి
0: అన్బ్రిడిల్ ఫ్రీడమ్ అండ్ గో ఇన్ ద రాంగ్
1: మతులను చర్చుకుని
0: దే ఆల్సో స్పాయిల్ దేర్ మైండ్స్
1: దుర్గతిని అనుభవిస్తున్నారు.
0: దే ఆర్ కమింగ్ టు గ్రీఫ్.
1: ఆనాటి పవిత్రమైన ఈ సూత్రమునకు రివర్స్ వెనుకదారిని పట్టిస్తున్నారు.
0: ది స్టూడెంట్స్ ఆఫ్ ది మోడర్న్ డే ఆర్ రివర్సింగ్ ది ప్రిన్సిపల్స్ విచ్ ది
1: కారు కానీ లేక బస్సు కానీ ట్రైన్ కానీ ప్లేన్ కానీ రివర్స్ గేర్ వేసి డ్రైవ్ చేసినప్పుడు అది వెనక్కి పోతుంది కానీ ముందుకు పోదు.
0: వాట్ ఎవర్ వెహికల్ బీట్ ఎ కార్ బస్ ట్రైన్ ఆర్ ఏరోప్లేన్ వెన్ యూ పుట్ ఇట్ ఇన్ రివర్స్ గేర్ అండ్ డ్రైవ్ ఇట్ గోస్ ఇట్ గెట్స్ బ్యాక్వర్డ్స్ అండ్ ఇట్ విల్ నాట్ మూవ్.
1: ఈనాటి విద్యార్థులు ఈ రివర్స్ గేర్ లోపల ప్రయాణం సల్పుతున్నారు.
0: ద స్టూడెంట్స్ ఆఫ్ టుడే సీమ్ టు బి ట్రావెలింగ్ ఇన్ ద రివర్స్ గేర్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు.
0: The students of the modern day believe that if character is lost, nothing is lost.
1: If wealth is lost, something is lost antaru.
0: If wealth is lost, they say, something is lost.
1: Kani, if health is lost, everything is lost antaru.
0: And they also say that if health is lost, everything is lost.
1: Emiti ee health?
0: What is this health?
1: Kani, health is wealth antaru.
0: At the same time they say health is wealth.
1: Health endukosam undali?
0: Why should you have health?
1: Ee dehamunu sanmargamulo satkarmalalo praveshinchunattaina ee health avasarame.
0: Health is required in order to put the body to good use and to put it to the service of others.
1: Durmargamulu yendu dushpravartana yendu praveshimpa chesetunte ee dehamunu undutakante povatame manchidi.
0: Instead of making this body go in the wrong path, in the evil path, for doing evil deeds, it is better that this body
1: manavatvanni sarthakam chesukolenatunti yokka ee yokka dehamu nirarthakam anetunti chintane chaala manchidi.
0: If you are not going to sanctify the human life, this body is useless and it is better that it is destroyed.
1: Kanuka deham yokka aarogyam pradhanam kaadu.
0: Therefore the health of the
1: manasu yokka yochana atyavasaram antundi.
0: The health of the physical body is not that important compared to the health of the mind.
1: Satsankalpamulu manam abhruti parchukunnappude idi sanmargamulo praveshapettukaku veelavutundi.
0: Only when we develop good company we tend to develop good thoughts.
1: Aanati mahaneeyulu okkokka vidhamainatvanti sankalpamulu kudanu okkokka uttamaina margamulo upayogapadutu vacharu.
0: The great men of the olden days used to always think on the right lines and for the good of others.
1: Kopamu chaala cheddadi ani varu bhavistu vacharu.
0: They always believed that anger will have very bad effects.
1: Kaani aa kopam kudanu cheddadi kaadu.
0: Even that anger is in a way is
1: samaya sandarbhamulu puraskrinchukoni kudanu aa kopam chaala upakarigaane untundi.
0: If you can employ anger depending upon the circumstances it can be you put to good use.
1: క్షమ కరుణ చాలా మంచి అని భావించేది వారు.
0: దే యూస్ టు థింక్ దట్ ఫర్గివ్నెస్ అండ్ ఆల్సో పేషెన్స్.
1: కానీ ఆ క్షమ కరుణలు కూడాను ఆ యొక్క సమయ సందర్భాన్ని పురస్కరించుకునే ఉపయోగించుకోవాలి. లేకుంటే క్షమాకరుణ కూడాను చెడ్డవే అవుతాయి.
0: బట్ If you do not make use of this capacity to forgive and also kindness in the proper way, they can also do you harm.
1: Durvasudu tana yokka kopamunu tapasuga bhavistu vachadu.
0: Durvasa always considered his anger as his own penance, tapas.
1: Aa tapasse agniga visheshistu vachadu.
0: He also believed that tapas as fire.
1: ఈ కోపమునే జలముగా విశ్వసించు వచ్చాడు.
0: హీ ఆల్వేస్ కన్సిడర్డ్ దిస్ యాంగర్ యాజ్ సంథింగ్ లైక్ వాటర్.
1: తపస్సు అగ్ని, కోపము జలము.
0: హీ కన్సిడర్డ్ తపస్ అండ్ పెనన్స్ యాజ్ ఫైర్, యాంగర్ యాజ్ వాటర్.
1: అయితే అగ్ని జలము ఆర్పగలదు.
0: వాటర్ కెన్ క్వెంచ్ అండ్ సబ్సైడ్ ది ఫైర్.
1: కానీ కొన్ని కొన్ని సమయంలో జలము నందే అగ్ని సృష్టింపవచ్చును.
0: But also it must be remembered that you can get fire out of water.
1: Karuka jalamunandu agni, agni nandu jalam kudanu deena vivinamai untunnavi.
0: It must be therefore remembered that there is a close relationship between
1: veetini upayoginchukuneetundi vidhanamulone manchi chedalu roopanduttu vastunnavi.
0: But in the proper use of these things everything lies.
1: Swartha rahitamainatundi kopam kudanu idi chaala uttamamainatundi margamane chekurustundi.
0: If anger can be used not for selfish purposes, it can be put to good use.
1: Dharma baddhamainatundi kopamu upakaramune gaavistundi.
0: Anger used for righteous conduct is also good.
1: Itarulu yokka ajnanamunu ahankaramunu
0: to destroy others egotism and
1: asuyadi mammattamulanu
0: others ignorance and
1: joru gaavinchutakai kopam kudanu kontha upayoga pettavalasi vastundi.
0: One can use anger for destroying these weaknesses in others.
1: Mahaneela kopam anni kudunu manchine chestu vachayi.
0: Anger of great ones will always do good for the humanity.
1: Karanamu taamu swartharahitamainatundi yokka bhavamuto upayoga pedutu vacharu.
0: The most important reason as to why good people's anger will do good for humanity.
1: Konni pavitramaina karyamulu abhivruddhi parchukune nimittamai
0: sacred thoughts
1: మానవుల యొక్క దుష్ప్రవర్తనను కొంచెం అరుగుతుక్కే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు డిస్కరేజ్ అండ్ మేక్ మ్యాన్ కమ్ అవే ఫ్రమ్ ది
1: అజ్ఞానమును అహంకారమును రూపుమాపే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ మ్యాన్స్ ఇగ్నోరెన్స్ అండ్ ఈగో సెన్స్
1: పరులను రక్షించే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అదర్స్
1: కొన్ని కొన్ని సమయ సందర్భములందు కోపము ఉపయోగపెట్టవలసి వస్తుంది.

0: ఎవర్ ట్రాన్స్గ్రెస్ ధర్మ.
1: స్వార్థరహితమైనటువంటి దీంట్లో కోపంను ఉపయోగపెట్టినప్పటికీ ఇది పవిత్రమైన మార్గంలోనే ప్రయాణం సలుపుతుంది.
0: ఇఫ్ వన్ కెన్ ఎంప్లాయ్ యాంగర్ వితౌట్ హ్యావింగ్ ఎనీ సెల్ఫిష్ మోటివ్స్ ఇట్ కెన్ ఆల్వేస్ బ్రింగ్ అబౌట్ సంథింగ్ గుడ్.
1: అదే విధముగానే శాంతి, క్షమ, కరుణ,
0: ఇన్ ద సేమ్ వే పీస్, ఫర్గివ్నెస్ అండ్ కంపాషన్,
1: ఇవి కొన్ని కొన్ని సమయములందు కొన్ని ధర్మములకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ వస్తాయి.
0: ఇన్ సర్టన్ సర్కమ్స్టెన్సెస్ దీస్ మే బి ఎంప్లాయిడ్ అగెనిస్ట్ ది రైచియస్ కాండక్ట్.
1: పరిపాలనా దక్షుడైనటువంటి రాజు ఈ దయ, ఈ కరుణ, ఈ క్షమ మూడుని తాను అవలంబించిన తన పరిపాలన స్తంభించిపోతుంది.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ రూలర్. ఇఫ్ ఎ రూలర్ మేక్స్ యూజ్ ఆఫ్ పీస్, ఫర్గివ్నెస్ అండ్ కంపాషన్ ఇండిస్క్రిమినేట్లీ,
1: తప్పు చేసిన వారిని అందరినీ క్షమిస్తూ,
0: హి కెన్ బ్రింగ్ ది అడ్మినిస్ట్రేషన్ టు ఎ స్టాండ్ స్టిల్, హి షుడ్ నాట్
1: దుర్మార్గములు అయినటువంటి వారిని అందరినీ కరుణిస్తూ,
0: ఇఫ్ వన్ గోస్ ఆన్ ఫర్గివింగ్ ఆల్ ద పీపుల్ హూ హావ్ కమిటెడ్ మిస్టేక్స్ అండ్
1: దయతో వారిని చూస్తూ పోయినప్పుడు ఈ యొక్క పరిపాలనా పద్ధతి పూర్తి కూడా పెడమార్గం పడుతుంది.
0: If one uses these things against the right conduct, it can do harm to the governance of the people.
1: ఏనుగుకు అంకుశం ఎట్లు ఆధారమో ప్రధానమో,
0: జస్ట్ యాజ్ దిస్ అంకుశ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎన్ ఎలిఫెంట్,
1: గుర్రమునకు కళ్ళము ఎంత ప్రధానమో,
0: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కంట్రోలింగ్ ఎ హార్స్,
1: తప్పునకు శిక్ష కూడాను అంత ప్రధానము.
0: ఇన్ ద సేమ్ వే పనిష్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కరెక్టింగ్.
1: ఆ శిక్షణే లేకుండా రక్షణే జరగదు.
0: If there is no punishment, there cannot be protection in a way.
1: Kanukane manavattumulo konni sankalpamulu uttamam ani bhavinchavachunu.
0: Therefore some of you may think that in human thinking there are certain good things.
1: Konni sankalpamulu chedu ani manam visvasinchavachunu.
0: We may be thinking that certain thoughts are good and certain thoughts are bad.
1: Kani manchi cheddalu yokka prabhavamulu manasu yokka aadharamunu aadharpadi untundadi.
0: But the effect of your thoughts will depend upon your intentions.
1: Kanaka manasu parishuddhamainatunti yokka swartharahitamainatunti yokka bhavamunu avalambinchinappudu,
0: if the mind takes the path which is pure, which is selfless, which is sacred,
1: sarvamu kudanu manchigane roopondutai,
0: everything would end up in being good.
1: Kanukane sankalpamulu yokka prabhavamunu ati sookshmanga vicharinchavalasi vastundi.
0: Therefore one has to subtly, very carefully scrutinize the effect.
1: Bhautikanga prakritanga ee sankalpam yokka swaroopanni manamu visleshinchadam chaala kashtam.
0: It is very difficult to understand the effect of the thoughts physically and on the very face of it.
1: Hrudayamunandu etti durbhavamulu leka,
0: if one doesn't entertain any bad thoughts in one's heart,
1: sankalpamunu parishuddhamuga manamu aavirbhavinchukoni,
0: if one manifests all the thoughts in the good way,
1: lokasamastha sukhino bhavantu andaru kudanu chemanga undali aneetvanti satsankalpamunu poshinchukunnappudu sarvamu kudanu manchigane vottundayi.
0: If one always desires the welfare of others and the welfare of the world, everything will be good.
1: Kanuka mana sankalpamunu puttina tachchadame idi manchiya cheddeya aneetvanti oka vicharana manam salpali.
0: The moment a thought arises in your mind, therefore you have to examine whether these thoughts are good or bad.
1: Nirantaramu mana yokka chittamunandu chedu sankalpamulle manam abhiruddhi parchukunna mana jeevitame chedu margamlo praveshistundi.
0: Constantly and continuously if you go on contemplating and indulging in bad thoughts, your life will take into the evil way.
1: Okkoka chinna vishayanni manam chakkaga vicharan chesinappudu ఇది పరులకు చేసేటువంటి అపకారమా లేక తనకు తాను చేసుకునేటువంటి అపకారమా అనేటువంటి సత్యం మనకు గుర్తించి చేయడానికి వీలవుతుంది.
0: ఈవెన్ వెన్ ఇట్ ఇస్ అ స్మాల్ థాట్ యూ హావ్ టు ఎగ్జామిన్ వెదర్ ఇట్స్ ఇంపాక్ట్ వుడ్ బి బ్యాడ్ ఆన్ యూ ఆర్ వెదర్ ఇట్స్ గోయింగ్ టు హార్మ్ అదర్స్.
1: ఈనాడు ఎవరికో ఇద్దరికి ఫ్రెండ్స్ కు ఒక డిన్నర్ చేయాలని అనుకున్నాం.
0: లెట్ అస్ సీ దాట్ యూ హావ్ టేకన్ ఎ డిసిషన్ టు కాల్ టూ ఫ్రెండ్స్ ఫర్ ఎ డిన్నర్.
1: కానీ ఆ ఇరువురికి మాత్రమే కాదు ఈ డిన్నర్.
0: వెన్ యూ హావ్ కాల్డ్ టూ పీపుల్ ఫర్ డిన్నర్, ద డిన్నర్ ఇస్ నాట్
1: పర్ల కోసమని గావించినటువంటి ఈ డిన్నర్ మనం కూడాను భుజిస్తున్నాము.
0: ఇట్ వుడ్ నాట్ బి ఓన్లీ ఫర్ దోస్ టూ పీపుల్, యూ విల్ బి పార్టేకింగ్ వాట్ ఎవర్ ఫుడ్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్.
1: కానీ మనం అనుకోవటము ఇది పర్ల కోసం చేసినట్టుగా మనం

0: ఇస్తున్నాము.
1: బట్ వీ టెన్ టు థింక్ దట్ దిస్ డిన్నర్ ఇస్ మెంట్ ఓన్లీ ఫర్ ది గెస్ట్.
0: కానీ పరుల కోసం చేసిన దాన్ని మనం కూడా అనుభవిస్తున్నాం.
1: బట్ వాట్ ఎవర్ వీ ప్రిపేర్ ఫర్ గివింగ్ టు అవర్ గెస్ట్,
0: అదే విధంగా చెడ్డ కూడాను పరుల కోసం అని మనం చింతించినటువంటి యొక్క సంకల్పము, అది ఆ సంకల్పం మనకు కూడాను లభిస్తుంది.
1: ఇన్ ద సేమ్
0: మనల్ని కూడా హింసిస్తుంది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ యూ అండర్టేక్ టు హార్మ్ అదర్స్ బై యువర్ ఈవిల్ థాట్స్, నాట్ మెర్లీ వుడ్ దే హార్మ్ అదర్స్ బట్ దే వుడ్ బి,
0: ఒక దేశము నాశనమైపోవాలని సంకల్పించుకుంటాం.
1: లెట్ అస్ జస్ట్ సే దట్ వి గెట్ ఎ థాట్ దట్ వన్ కంట్రీ,
0: కానీ దేశ నాశనంతో పాటు దేశంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మనం కూడా నాశనం కావాల్సి వస్తుంది.
1: బట్ వెన్ వి ఎంటర్టైన్ సచ్ ఎ థాట్ ఈవిల్ థాట్ అబౌట్ ది కంట్రీ ఇన్ విచ్ వి లివ్, విల్ నాట్ ది కంట్రీ అలోన్ బి డిస్ట్రాయిడ్, వి విల్ ఆల్సో బి డిస్ట్రాయిడ్.
0: కానీ సంకల్పం ఒక్కటైనప్పటికీ ఇది అనేక స్వరూపాన్ని ధరిస్తుంటాది.
1: ది థాట్ మే బి వన్ but the ramifications and implications
0: of sankalpamulone aneka sankalpam kudanu udbhavistu untai.
1: One thought may give rise for another 1000 thoughts.
0: Okati tea party pettalani oka sankalpam vachindi.
1: You have entertained a thought that you want to give a tea party,
0: kani adi okate sankalpam, tea party aneetundi sankalpam vachindi.
1: The thought is only one thought, and that is to
0: tachaname plates, saucers, paalu, coffee, biscuits, anni kudanu aavirbhavistunnayi.
1: But once you want to arrange a tea party, so many other thoughts will be associated with it, which is in terms of arranging and obtaining.
0: Inka sneehitulu vastunnarante vallaki tables, chairs, table cloths, inka ivanni kuda manam sankalpamto aavirbhavistunnayi.
1: All the arrangements which are incidental to the tea party, like getting cups, saucers, furniture.
0: Oka sankalpam tea party aneetundi sankalpamu inni inka enno padarthamula paina sankalpamunu aavirbhavimpu chestunnayi.
1: In this way, one thought for arranging a tea party will lead to a number of thoughts which are incidental for the arrangements for holding a tea party.
0: Sankalpam anetundi okatiga neevu bhavinchavachunu kaani adi anekanga roopam dalustundayi.
1: You may be thinking that you are having only one thought, but subtly and incidentally so many thoughts
0: will dalchinatundi sankalpamulu aneka vidhamula entundi okka kriyalu anusaristunnayi.
1: So many thoughts will be associated with this one thought.
0: Kanuka సంకల్పముల యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించడం అత్యవసరం.
1: దేర్ఫోర్ యు హావ్ టు వెరీ కేర్ఫుల్లీ అండర్స్టాండ్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ థాట్స్ వెన్ దే అరైజ్ ఇన్ యువర్ మైండ్.
0: మనము మానవులుగా పుట్టినాం.
1: వి ఆర్ బోర్న్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్.
0: మానవులు యందు మంచి సంకల్పముల్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: మ్యాన్ ఆల్వేస్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: ఎందుకనగా అజ్ఞానరహితుడు మానవుడు.
1: బికాస్ man is one who is free from ignorance.
0: Kaani manam ajnanam sahajamani bhavistunnamu,
1: but unfortunately we are thinking that we are ignorant people.
0: Kaani ee ajnanam na sahajamani bhavinchatame oka pedda ajnanam.
1: To think that ignorance is our natural state is real ignorance.
0: Ajnanam ni sahajam kaadu, asahajam.
1: Ignorance is not natural to you, it is unnatural to you.
0: లేకుండా జంతువునాం నరజన్మ దుర్లభము, ఇటువంటి మానవ జన్మ దుర్లభమని చెప్పుటకు వీలే లేదు.
1: అదర్వైజ్ వై షుడ్ దేర్ బి ఎ డిక్లరేషన్ దట్ అమంగ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ టు గెట్ ది లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ సంథింగ్ వెరీ రేర్.
0: కనుక ప్రాచీన కాలం నుండి మానవుని యొక్క అభివృద్ధి కోసమని, మానవుని యొక్క ఉన్నత స్థితి కోసమని ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి చతుర్విధ పురుషార్థములను స్థాపిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై ఫ్రమ్ ఏజ్ ఓల్డ్ టైమ్స్ దే హావ్ announced that these purusharthas for dharma, artha, kama and moksha are very important goals of human life.
0: Ivi desha samrakshana kosamani,
1: this is meant and intended for the protection of the nation.
0: Manavatvani divyattaniki yetcheetunti yokka margam kosamani,
1: this is also for transforming human nature into divine nature.
0: Ee dharmamu prathamalo undetundi,
1: the first one among the four is dharma, righteous conduct.
0: ఈ ధర్మ సత్యం అనేటువంటి దానిని కొంతవరకు మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make efforts to understand what this righteous conduct of dharma is.
0: కానీ ఈనాటి యొక్క యువకులు ధర్మ మోక్షం అనేటువంటి తలాతోకను మర్చిపోతున్నారు.
1: But what is happening is the youth of today are forgetting the first and the last dharma and moksha.
0: మధ్యనున్న మొండమును బట్టి బాధపడుతున్నారు.
1: They are forgetting the head and the feet and were only giving
0: modati dharmamu kadapadadi mochamu.
1: The first one is dharma and the last one is moksha.
0: Ee rendintini manam vismarinchi,
1: if you give up these two,
0: kevalam madhya bhagamunu pattukoni manam jeevisthunnamu,
1: but we are only trying to live
0: artha kamamle pradhanam ani bhavisthunnamu.
1: We are considering artha and kama
0: ee artha kamamunu dharmamayam kaakunda undina ee artha kamamunu maha

0: ప్రమాదములు కలిగిస్తుంటాయి.
1: ఇఫ్ దీస్ టూ అర్థ అండ్ కామ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ధర్మ అండ్ మోక్ష,
0: ఉన్న చోటనే ఉండక తన స్థానమును వదలి
1: వన్ హ్యాస్ టు అసోసియేట్ కామ విత్ ధర్మ,
0: అర్థమును చేరి
1: ఇట్ హ్యాస్ టు బి అసోసియేటెడ్, ఇట్ హ్యాస్ టు జాయిన్
0: అర్థమును ధర్మార్థంగా మార్చి,
1: ధర్మ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ అర్థ ఇన్ టు ధర్మార్థ,
0: ఈ ధర్మార్థములు రెండూ చేరి కామము దగ్గర ప్రవేశించి,
1: దిస్ ధర్మ అర్థ అండ్ విల్ హావ్ టు అప్రోచ్ ది థర్డ్ వన్ కామ,
0: ధర్మమయమైనటువంటి కామమును అనుభవించి
1: దే హావ్ టు ఎంజాయ్ డిజైర్ అకార్డింగ్ టు
0: ఈ మూడు ఒక విధమైన ధర్మమయమైనప్పుడు మోక్షం మనము వరిస్తుంది.
1: వన్స్ వీ మేక్ దీస్ త్రీ ధర్మ అర్థ అండ్ కామ సాచురేటెడ్ విత్ ధర్మ విల్ బి ఏబుల్ టు గెట్ మోక్ష.
0: కనుక అర్థమును కూడా ధర్మమయం గావించాలి.
1: యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అర్థ ఆల్సో ఇన్ టు ధర్మ,
0: మన వాంఛలను కూడా ధర్మమయం గావించాలి.
1: యూ హ్యావ్ టు మేక్ యువర్ డిజైర్స్ రైచియస్ డిజైర్స్,
0: అన్నింటి ఎందుకు ధర్మం అంతర్భూతమై ఉండాలి.
1: ధర్మ షుడ్ బి ది మోస్ట్ ఇంపార్టెంట్ సటిల్ థింగ్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ అవర్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క మార్గం అవలంబించినప్పుడే మన పురుషార్థములు సార్థకం గావించుకున్న వారం అవుతాం. ఈనాడు పెండిండి ఎందుకు ధర్మేచ అర్థేచ కామేచ నాచేతవ్యం ఈ మూడింటిని చెప్తున్నారు కానీ మోక్షాన్ని విస్మరిస్తున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే ఈవెన్ వెన్ మ్యారేజెస్ ఆర్ కండక్టెడ్ దే అట్టర్ ఫార్ ద సేక్ ఆఫ్ ధర్మ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అర్థ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ కామ బట్ దే నెవర్ అట్టర్ దిస్ మోక్ష ఈవెన్ వెన్ దే ఆర్ కండక్టింగ్ ద మ్యారేజెస్.
0: కనుక ఈ ధర్మ మోక్షములు ప్రధానమైనటువంటి లక్ష్యం ఉంచుకోవాలి.
1: వీ హావ్ టు కీప్ ఇన్ అవర్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్లీ ధర్మ అండ్ మోక్ష.
0: ఈ విధమైనటువంటి లక్ష్యాన్ని వారు అర్థం చేసుకుని ప్రాచీనులు తమ జీవితం యొక్క దీనిని గమ్యం చేరుతూ వచ్చారు.
1: The ancestors kept in view these aspects and they could reach the goal because they followed the path properly.
0: ఈనాటి మానవులకు గమ్యం ఏమీ అక్కర్లేదు.
1: But today's man is forgetting the goal.
0: ఏదో ఒక స్వేచ్ఛా విహారం సల్పుతూ
1: he wants to indulge in unbridled freedom.
0: ఎక్కడో ఒక చోట అంత్యమైపోతున్నారు.
1: He is not reaching the goal at all because of his conduct.
0: అది కాదు మానవుని యొక్క కర్తవ్యం.
1: Man's duty is not that.
0: ఎచ్చట పుట్ట నచ్చటకి నేగుట నైటము ప్రాణికోటికి ఎక్కడి నుండి మనం వస్తామో అక్కడికి చేరటం అనేటువంటిది మన యొక్క లక్ష్యమై ఉండాలి.
1: Our goal must be to get back to our original home from where we have emerged.
0: ఈ యొక్క గమ్యమును చేరుటకై సత్సంకల్పములు మనం పోషించుకోవాలి.
1: If we want to reach our goal properly, we have to develop good thoughts.
0: సాధనలు సల్పకపోయినప్పటికీ
1: you may not be entertaining very good
0: సంకల్పములు పోషించుకొని
1: you have to develop
0: సన్మార్గములో ప్రవేశించి
1: you have to develop good company
0: సత్సంగములో చేరి
1: and you have to enter into good company and entertain good thoughts.
0: మన యొక్క జన్మను సార్థకం గావించుకోవాలి.
1: We have to sanctify our lives.
0: దేహము నీటి బుడగ వంటిది.
1: Life is like a water bubble.
0: ఏ నిమిషమో ఏ క్షణమో ఎక్కడ కూలిపోవును ఎక్కడ రాలిపోవును.
1: Where life comes to an end, in what place, under what time, under what
0: circumstances, మంచి సంకల్పములుగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: Therefore, every minute we should have good thoughts.
0: సంకల్పములు కలిగినటువంటి మానవునికి సర్వము తన హస్తగతమైపోతుంది.
1: A person who has a control over his good thoughts will have control over everything else.
0: మనం చేసే సర్వ కర్మలు కూడా సంకల్పముల యొక్క స్వరూపమే.
1: All the actions we undertake are the manifestation of our own thoughts.
0: Sankalpame lekundina sarvam kuda shunyam aipothundi.
1: If there is no thought, nothing would exist.
0: Kanukane jagattante kudanu hiranyagarbhuni prathama sankalpame pradhanamainatundi adhe deeniki aadharam annaru.
1: That is why it is said the entire world which you just see is only a thought of Brahma Hiranyagarbha.
0: Kanuka sankalpamulanu పవిత్రమైనట్టుగా మనం రూపొందింప చేసుకోవటం చాలా అవసరం.
1: Therefore, it is very necessary to make your thoughts sacred.
0: కానీ దుస్సంకల్పములను లోపల ఉంచుకొని
1: బట్ ఇఫ్ యు ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్ అండ్ కీపింగ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్ పైన
0: మనం మంచి ప్రవర్తనగా మనం నటించవచ్చు.
1: ఎక్స్టర్నల్ అండ్ అవుట్ సైడ్ యు మే బి ప్రిటెండింగ్ టు బి వెరీ గుడ్ పర్సన్
0: లేక బయట ప్రవర్తనలు కొన్ని విధమైనటువంటి యొక్క దుర్మార్గంగా కనిపించవచ్చును.
1: The external actions also might appear local, to be bad.
0: Local sankalpamulu pavitramainuga roopandavinchavachu.
1: But inner thoughts may be very good.
0: Adi prayojanam kaadu.
1: This is also useless.
0: Manasunandu, vaakunandu, kriyanandu kudanu, mootinti endukudanu ekattvam kavali.
1: But there should be some harmony between thought, word and deed.
0: కనుక ఇట్టి త్రికరణ శుద్ధితో చేరినటువంటి సంకల్పమే ప్రధానమైన సంకల్పము.
1: A thought, word and deed which are pure, this alone can be considered as a good thought.
0: అప్పుడే పూర్ణ మానవుడిగా రూపొందుతాడు.
1: Only when one has purity of all these three karanas,
0: the proper study of mankind is man ani.
1: It is said that the proper study of mankind is man.
0: ఈ మ్యాన్కైండ్ అనేటువంటిది ఇది మన సంకల్పము, మన మాట, మన క్రియ మూడు ఏకమైనప్పుడే మ్యాన్కైండ్.
1: What does mankind refer to here? When you have unity and uniformity and harmony of between thought, word and deed, you can say that you are having mankind in
0: jagattulo aneka vidhamainatundi bhinnatvalu kanipistunnavi.
1: You see so many differences in the world,
0: kaani ee bhinnatvamlo unnatundi ekatvanni manam gurtinchali.
1: But what we have to attempt is to find unity in the diversity.
0: ఈ ఏకత్వంలో ఉండేటువంటి ఆనందాన్ని కూడా మనం చవి చూడాలి.
1: We have to also experience and enjoy the bliss arising out of the unity in diversity.
0: అప్పుడే దివ్యత్వాన్ని అర్థం చేసుకున్న వారం అవుతాం.
1: Then only would have understood unity.
0: కనుక ఈనాడు అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించక ఏకత్వాన్ని అనేకత్వంగా మనం రూపొందింప చేసుకుంటున్నాం.
1: But what we are trying to do today is, instead of finding unity in diversity, we are trying to find diversity in unity.
0: కనుకని ఏ దేశమునందు కాని ఏ కాలమునందు కాని ఈనాడు ప్రతి మానవుడు కూడాను దుఃఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు.
1: That is the reason why men all over the world, in whichever country you see, they are not enjoying joy and happiness. They are grief stricken.
0: ఏ మానవుడు కూడాను శాంతి భద్రతలను అనుభవించటం లేదు.
1: No man seems to be enjoying either peace or protection.
0: కారణము తన నిండుకు దుస్సంకల్పములతోనే నిండి ఉన్నాడు.
1: The most important reason for this state of affairs is that he is full of bad thoughts.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క దుస్సంకల్పము మనం దూరం చేసుకోవాలి.
1: We have to make bad thoughts distant from us.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: This age is a very sacred age.
0: ఎవరికి ఏది చేసినప్పటికీ అది తిరిగి మనకు వెనుకకు లభిస్తుంది అనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: You have to develop firm faith that whatever you do will recoil on you.
0: అట్టి విశ్వాసం ఉండినప్పుడే మనం ఇతరులకు చెడ్డ చేయకుండా ఉంటాం.
1: Only when you have such firm faith, you will not do anything bad or evil to others.
0: ఏదో ఇప్పుడు చేయవలసింది మనం చేస్తాం, తర్వాత ఎప్పుడు వస్తుందో చూసుకుందామంటే అది చాలా తామసమైపోతుంది.
1: But it would be a wrong thing to think that let us do whatever we want to now. Let us not bother ourselves as to what is going to happen. This will become a rajoguna. And both for desire and anger, it is the rajoguna.
0: ఈ రజోగుణం అనేటువంటిది మానవుని హతమాస్తుంది.
1: Rajoguna is going to bring ruin.
0: శుద్ధ సాత్వికమైనటువంటి సంకల్పముల చేత సాత్వికమైనటువంటి మానవుడిగా తయారు కావాలి.
1: If you want to become a sattvic man, but you should become a sattvic man by pure thoughts.
0: Vidya.
1: This is true education.
0: ఈ విద్యను మనం అభ్యసించినప్పుడే మనం ఆత్మ విద్యను కేవలం లౌకిక విద్యను ఎందుకు కూడాను మనం సక్రమమైన మార్గమును అవలంబిస్తాం.
1: Only when we undertake to this particular type of true education, the worldly education also will be able to just follow well and achieve in that education also.
0: Vidya tapasulu yokka rendinti yokka sammilitame nijamaina divyattamu.
1: Real divinity is a combination of vidya, education, tapas and penance.
0: Tapas anaga emiti?
1: What does tapas mean?
0: Ee moodinti yokka ekatvamunu cheyatame tapas.
1: Tapas really means unifying these three things.
0: Kevalam ekkado aranyamunaku velli ఏదో గుహల్లో కూర్చొని దైవాన్ని చింతించటం మాత్రమే తపస్సు కాదు.
1: తపస్ డస్ నాట్ మీన్ పెనన్స్ డస్ నాట్ మీన్ గోయింగ్ టు ఎ ఫారెస్ట్ అండ్ సిట్టింగ్ ఇన్ ఎ కేవ్.
0: త్రిగుణములను ఏకము గావించి
1: యాక్చువల్ తపస్ మీన్స్
0: దివ్యమైనటువంటి భావంలో ప్రవేశింపచేయటమే తపస్సు.
1: టు యూనిఫై ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ సత్వ రజస్ అండ్ తమస్ అండ్ మేక్ దెమ్ గో ఇన్ సింగిల్ డైరెక్షన్.
0: ఈ విధంగా త్రిగుణముల యొక్క ఏకత్వమే గావించకుండా ఇది తమస్సుగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ బ్రింగ్ అబౌట్ యూనిఫికేషన్ బిట్వీన్ దీస్ త్రీ క్వాలిటీస్, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి పెనన్స్, దట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు బి తమస్.
0: కనుక మనం తమస్వరూపులు కాకూడదు, తపస్వరూపులు కావాలి.
1: వీ షుడ్ నాట్ బి ఇగ్నోరెంట్ పీపుల్, వీ షుడ్ బి
0: నిరంతరం సత్సంకల్పము యొక్క తపమును ఆచరించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ ఎంజాయ్ గుడ్ కంపెనీ, which would be a real
0: sankalpamul yokka tapame tapasuga mari povali.
1: So long as you are entertaining good thoughts, that would really become tapas.
0: Kanuka ee yokka sankalpamulnu చాలా ఆధారమైనటువంటిగా తీసుకుని అవి మన ప్రాణ సమానంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ ది థాట్స్ యాజ్ అవర్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ మేక్ దెమ్ సేక్రెడ్ అండ్ గుడ్.
0: ఇవి సత్సంకల్పములుగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: We have to transform them into good thoughts.
0: ఎవరికి ఏ సమయమునందు కూడాను అపకారం కాని కీడు కాని మనం తలంచరాదు.
1: We should never wish harm to anyone under any circumstances and at any time.
0: అందుకోసమనే చెడపకురా చెడదవులు. ఇతరుల యొక్క చెడుపును మనం కోరుతుంటే మన చెడుపు కూడాను మనకు సంభవిస్తుంది.
1: That is why it is said that don't try to harm others. You will be harming yourself.
0: ఒక బాలును తీసి ఒక గోడకు మనం గట్టిగా కొట్టినప్పుడు ఆ బాలు తిరిగి ఎంతగా గట్టిగా కొట్టినామో అంత వెనుకకు మనకి వస్తుంది.
1: ఇఫ్ యూ టేక్ ఎ రబ్బర్ బాల్ అండ్ త్రో ఇట్ టు ఎ వాల్ ఇట్ విల్ కమ్ బ్యాక్ విత్ ది సేమ్ ఫోర్స్ విత్ విచ్ యూ వుడ్ హావ్ థ్రోన్ ఇట్.
0: ఒకరి దోషాన్ని మనం చూపుతూ వస్తుంటుంటే తిరిగి మూడు దోషాలను మనల్ని దోషాలను చూపుతుంది.
1: ఇఫ్ యూ పాయింట్ అవుట్ వన్ డిఫెక్ట్ ఇన్ అదర్స్ ది త్రీ అదర్ ఫింగర్స్ ఆర్ పాయింటింగ్ త్రీ అదర్ డిఫెక్ట్స్ ఇన్ యూ.
0: వీడు చెడ్డవాడు అని ఒకవేళ వాళ్ళకి చూపిస్తే మూడు మాత్రం నీవు చెడ్డవి మూడు అని చూపిస్తుంది.
1: ఇఫ్ యూ పాయింట్ అవుట్ వన్ ఫింగర్ టు వన్ పర్సన్ టెలింగ్ దట్ ఈస్ ఎ బ్యాడ్ పర్సన్ ది అదర్ త్రీ ఫింగర్స్
0: గా మనం గుర్తించి వర్తించాలి.
1: దిస్ త్రీ అదర్ ఫింగర్స్ ఆర్ పాయింటింగ్ దట్ యు ఆర్ ఎ బ్యాడ్ పర్సన్. దిస్ ట్రూత్ మస్ట్ బి రియలైజ్ అండ్ యూ మస్ట్ కండక్ట్.
0: నీవు మూడు విధముల చెడ్డవాడైనప్పుడే పరుల యొక్క ఒక్క దోషాన్ని నువ్వు చూపడానికి ప్రయత్నిస్తున్నావు.
1: ఓన్లీ వెన్ యు ఆర్ హ్యావింగ్ త్రీ డిఫెక్ట్స్ Do you tend to point out one defect in others?
0: నీవు చూపేటువంటి వాడి దోషములు కంటే ఎక్కువ దోషం నీలోనే ఉన్నవి.
1: More defects are existing in you when compared to the defects which you are pointing out.
0: ఎక్కువ దోషములు కలిగినటువంటి వాడే పరుల దోషాన్ని పరికిస్తాడు.
1: Only that person who has the number of defects tends to point out defects in others.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: This truth has to be realized and understood very clearly.
0: కనుక ఎవరిని మనం నిందించరాదు.
1: We should never criticize others.
0: ఎవరిని మనం బాధించరాదు.
1: We should never hurt and harm others.
0: ఎవరి చెడ్డను మనం కోరరాదు.
1: We should never wish bad for others.
0: అందరి మంచిని మనం కోరుతూ రావాలి.
1: We should always wish good.
0: అప్పుడే నీ హృదయంలో చక్కని పవిత్రమైనటువంటి సంకల్పములు ఆవిర్భవిస్తాయి, అభివృద్ధి అవుతాయి.
1: Then only you will be always getting good thoughts.
0: కనుక మనసు అంటే సంకల్పముల యొక్క చేరికగా మనం గుర్తించాలి.
1: We have to recognize the fact that mind refers to a conglomeration of thoughts.
0: Manas ante manishi.
1: Mind always refers to and stands for man.
0: Manishi ante manase.
1: Man also is mind.
0: Manas ante sankalpamule.
1: Mind refers to thoughts.
0: Sankalpamulaga mana nitya jeevithamlo mana yokka pravartane pradhanam.
1: Thoughts refer to the conduct, day to day conduct.
0: Kanaka sankalpamulu yokka parinamame mana pravartana.
1: Our conduct is a reflection and a manifestation of our manchidiga
0: untundali.
1: We should make our conduct good.
0: Pravartana manchidiga undinappude prapancham manchidiga untundi.
1: If your conduct is good, world will automatically good for
0: you. Mana vyaktitvanni manam poshinchukune nimittame pravartana ati pavitramaina kritiga roopandipa cheskovali.
1: If you want to develop your personality properly, you have to always entertain good thoughts.
0: Adi character annaru.
1: And that will give you character.
0: క్యారెక్టర్ అంటే ఏమిటి? ఏదో కొన్ని రకములైనటువంటి మంచి గుణములు కలిగినంత మాత్రం క్యారెక్టర్ కాదు. మన బిహేవియర్, మన హ్యాబిట్స్, మన డిసిప్లైన్, ఇవన్నీ కూడాను మన నడతతో పాటు సక్రమమైనటువంటిగా ఉంటుండాలి.
1: వాట్ డస్ క్యారెక్టర్ స్టాండ్ ఫార్? ఇట్ డజంట్ స్టాండ్ ఫార్ మియర్లీ ఎ ఫ్యూ వర్చ్యూస్. అవర్ ఎంటైర్ కాండక్ట్, అవర్ ఎంటైర్ లైఫ్, అవర్ ఎంటైర్ మ్యారేజ్, అవర్ ఎంటైర్ లైఫ్ షుడ్ బి బేస్డ్ అపాన్ గుడ్ థాట్స్.
0: మన నడతలు, మన మాటలు,
1: అవర్ బిహేవియర్, అవర్ వర్డ్స్,
0: మన యొక్క చూపులు,
1: అవర్ సైట్, అవర్ విజన్,
0: మన యొక్క వినికిడి,
1: వాట్ ఎవర్ వి హియర్ ఆల్సో,
0: మన యొక్క హృదయము, అన్నింటి యొక్క పవిత్రతను చేర్చుకోవాలి.
1: దేర్ షుడ్ బి సేక్రెడ్నెస్ అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, థాట్, వర్డ్ అండ్ డీడ్ అండ్ హియర్.
0: మనస్తేకం, వచస్తేకం, కర్మణ్యేకం మహాత్మనం అన్నారు. అదే మన యొక్క క్యారెక్టర్ సరైనటువంటి గుర్తు.
1: The proper index of good character is synchronizing and harmonizing thought, word and deed.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam manaru. Adi mana yokka chedu margamulaku moola karanam.
1: A bad person on the other hand will have a difference in the thought, word and deed.
0: Kanuka mana choopunu pavitramainatundi choopuga roopandimpa chesukovali.
1: Make your vision sacred.
0: ఎప్పుడు చూసినా మనం చెడ్డ విషయాలు వినడానికి ప్రయత్నించకూడదు.
1: ఎంటర్టైన్ ఆల్వేస్ గుడ్ థాట్స్.
0: ఎప్పుడూ మనం చెడ్డ మాటలను మనం ప్రవేశించకూడదు.
1: వి షుడ్ నెవర్ అండర్టేక్ టు టాక్ బ్యాడ్.
0: ఈ విధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి చిత్తంగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: దట్ యు హావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్ ఇంటు ఎ ప్యూర్ హార్ట్.
0: కొన్ని రకముల లోపల రామాయణమునందు కొన్ని చక్కని ఘట్టాలంతా కూడా ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ ఎ ఫ్యూ గుడ్ ఇన్స్టెన్సెస్ ఇన్ రామాయణ.
0: ఈనాటి యువకులు దానిని చక్కగా పాటించాలి.
1: The youth of today have to understand and practice these things.
0: లక్ష్మణుని యొక్క క్యారెక్టర్ గురించి ఎన్ని విధములుగానూ రామాయణము చాలా వర్ణిస్తూ వచ్చింది.
1: రామాయణ హాస్ డిస్క్రైబ్డ్ ది క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: 14 సంవత్సరముల అరణ్యములో ఒంటరిగా ఉండినప్పటికి
1: హీ లివ్డ్ ఫర్ 14 ఇయర్స్ ఆల్ అలోన్ ఇన్ ఫారెస్ట్.
0: కానీ సీత ముఖం ఒక్క క్షణమైనా తాను చూచి ఎరుగడు.
1: హీ హాడ్ నెవర్ లుక్డ్ అట్ ది ఫేస్ ఆఫ్ సీత ఈవెన్ వన్స్.
0: తిరిగి హనుమంతుని చేతికి చిక్కినటువంటి సీత ఆభరణములను చూచినప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, నాన్న ఈ కేయూరములు ఈ కర్ణములు నేను ఏనాడు కూడా తెలియదు, నేను చూడలేదు, ఇవి సీత ఓకావో నాకు తెలియదు, కానీ కాలియందెలు మాత్రం నాకు తెలుసు అన్నాడు.
1: When the jewels of Sita were shown to Lakshmana, Lakshmana said, well, I am not aware of what jewelry Mother Sita wore, but I only can recognize the jewelry which adorn her lotus feet.
0: నిత్యం పాదాభివందనం. ఆ పాదాభివందనం చేసే సమయంలో ఆ కాలియందలు కూడా చూచాను, లేకపోతే అది కూడా చూచిండేవాడిని కాదు.
1: ఐ యూస్ టు డు నమస్కార్ అండ్ ఒబేసన్స్ టు హర్ ఫీట్ ఎవ్రీ డే, దేర్ ఫోర్ ఐ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్, అదర్వైజ్ ఐ వుడ్ నాట్ హావ్ సక్సీడెడ్ ఈవెన్ రికగ్నైజింగ్ దట్.
0: ఇదే కాకుండా ఒకనొక సమయం లోపల ప్రపంచమునకు లక్ష్మణి యొక్క పవిత్రత ఆదర్శంగా నిరూపించే నిమిత్తమై రాములు కొన్ని పరీక్షలు కూడాను పూనుకున్నాడు.
1: ఇన్ ది సేమ్ వే సమ్ టైమ్ రామా వాంటెడ్ టు డిక్లేర్ టు ద వరల్డ్ వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ లక్ష్మణ వాస్ అండ్ హీ పుట్ హిమ్ టు సర్టన్ టెస్ట్.
0: లక్ష్మణ యొక్క పవిత్రం నాకు తెలుసు కానీ లోకం ఎరుగదు.
1: రామా సేడ్ ఐ నో ద సేక్రెడ్నెస్ ఆఫ్ లక్ష్మణ అండ్ హిజ్ ఫీలింగ్స్ బట్ ది వరల్డ్ డజంట్ నో హిజ్ సేక్రెడ్ ఫీలింగ్స్.
0: ఒకనొక సమయంలో రామలక్ష్మణ సీతలు మువ్వురు కూడాను ఒక వృక్షం క్రింద విశ్రాంతి తీసుకుంటున్నారు.
1: వన్స్ ఆన్ ఎ పర్టికులర్ డే రామ లక్ష్మణ అండ్ సీత వర్ టేకింగ్ ఎ లిటిల్ రెస్ట్ అండర్ ది షేడ్ ఆఫ్ ఎ ట్రీ.
0: లక్ష్మణ యొక్క పవిత్రతను ప్రపంచమునకు చాటే నిమిత్తమై రాములు ఒక చిన్న యుక్తిని పన్నాడు.
1: రామ డిజైన్ ఏ పర్టికులర్ ప్లాట్ in order to declare and show to the world the sacredness of Lakshmana's life.
0: Lakshmana, nenu kontha baita pradeshaniki povalsi vastundi, nuvu ikkade untundi, idi chaala dattamaina aranyamu, rakshasula maayalu aneka rakamga untuntayi, kanuka nuvu ee maatram kudanu kanureppa paatu maatram kudanu visvarinchaka Sitanu maatrame chustu untundu ani cheppadu.
1: Rama said, well Lakshmana, I'll be away from here for a few moments and this is a place infested by demons. You have to take care of Sita. Keep continuously watching the face of
0: Lakshmana. Sita. Lakshmana ko parichaga tochindi.
1: Continuously watching the face of Sita, he said, and Lakshmana considered this as a test given to him.
0: Sita padamulni chustu unnadu.
1: He was continuously looking at the feet of Sita.
0: Kontha sepa ayyetappudiki aa vruksham paina oka pakshi vachi vaali undi.
1: After a while a bird came and sat on a branch.
0: Ramudu ee pakshi roopamunu dharinchi vachadu.
1: Rama took the form of that bird and he came.
0: Ye pakshi gaaina sare ye ramuluga vachinappudiki sare nenu Sitanu ee maatram kudanu సరైనటువంటి ఇంట్లో నేను కాపాడుతూ రావాలని తాను ప్రతిజ్ఞ చేసుకున్నాడు.
1: లక్ష్మణ టుక్ ఎ వౌ దట్ వాట్ ఎవర్ బర్డ్ బి ఇట్ హూ ఎవర్ హీ బి ఈవెన్ ఇఫ్ ఇట్ టు బి రామా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద బర్డ్ ఇట్ ఈస్ మై ప్రైమరీ డ్యూటీ టు ప్రొటెక్ట్ సీత.
0: ఆ చెట్టు పైన ఉన్నటువంటి పక్షి ఒక శ్లోకాన్ని ఉచ్చరించింది.
1: ది బర్డ్ ఫ్రమ్ ద ట్రీ అటర్డ్ ఎ శ్లోక.
0: అతి మధురమైనటువంటి పండును చూచినప్పుడు
1: ది మీనింగ్ ఆఫ్ దట్ శ్లోక వాస్ that when one looks at sweet fruits,
0: పరిమళమైనటువంటి పుష్పాన్ని మనము ధరించినప్పుడు,
1: when one wears flowers which are full of perfume,
0: ఒంటరిగా ఒక యువతిని చూచినప్పుడు యువకుడు ఏ రీతిగా ఉండగలడు అనేటువంటి ఒక ప్రశ్న వేసింది.
1: It put a question. When a person sees a woman, a lonely woman, what would his feelings be?
0: లక్ష్మణుడు మరొక ప్రశ్న వేశాడు దానికి. దానికి జవాబుగా చెప్తున్నాడు.
1: Lakshmana replied this question put by the bird in the form of a shloka.
0: సచ్చీలవంతుడైనటువంటి తండ్రికి, పతివ్రతయైనటువంటి తల్లికి పుట్టినటువంటి ఏ మానవుడు కూడాను దీనికి చలించడు అని జవాబిచ్చాడు.
1: He replied by stating that a person who is born to a man of character and a mother who is full of character and a sacred woman would never get any bad thought in his mind. తల్లి యందు
0: ఏదో కొంత దోషములు ఉండినటువంటి వాడే ఇలాంటి దీంట్లో అపవిత్రమైనటువంటి భావాలకు గురి అవుతాడు, కానీ ఇరువురి యందు కూడాను శుద్ధమైన పవిత్రమైనటువంటి భావం ఉన్నవాడు ఏనాడు కూడాను ఇలాంటి అపవిత్రముకు పాల్పడడు అన్నాడు.
1: He also declared a person who is born to parents who have always pure thoughts would never get a bad thought. He would never be shaken. He would never be wavering. But on the other hand, only such a person who is born to parents who might have entertained bad thoughts may be shaken when he sees a lonely woman.
0: మరొక ప్రశ్న వేసింది ఆ చిలుక.
1: The parrot put one more question.
0: మద గజము వలె మనసు సంచరించేటువంటి సమయం నందు, అనగా మంచి చెడ్డలను విస్మరించి కేవలం స్వేచ్ఛా విహారం సహించేటువంటి ఈ సందర్భం లోపల ఈ యువకుడు తాను ఏ విధమైనటువంటి నిగ్రహం చేయగలడు అన్నది.
1: ఇట్ పుట్ ది క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ కంట్రోల్ కెన్ దిస్ యూత్ ఎక్సర్సైజ్ ఆన్ హిస్ మైండ్ వెన్ ది మైండ్ బిహేవ్స్ లైక్ ఎ మ్యాడ్ వైల్డ్ ఎలిఫెంట్ షేకింగ్ హిమ్ అండ్ మేకింగ్ హిమ్ గో ఇన్ ద రాంగ్ వే.
0: మదగజమైనప్పటికీ, స్వేచ్ఛా విహారం సలిపినప్పటికీ జ్ఞానం అనే అంకుశం చేత దానిని అరికట్టగలను అన్నాడు.
1: He replied by telling, it may be a wild elephant, it may be very powerful, but using wisdom as ankusha, I can control that.
0: ఈ యొక్క జ్ఞానం అనే అంకుశం కలిగినటువంటి వానికి ఏ మదగజం కూడా ఏమి చేయలేదన్నాడు.
1: If a person is endowed with wisdom, this mind in the form of a wild elephant cannot harm him at all.
0: తక్షణమే రామస్వరూపాన్ని ధరించి, లక్ష్మణ నీ నిమిత్తమే కాదు, నీ సత్యము నాకు తెలుసు, కాని లోకానికి వ్యక్తం గావించే నిమిత్తమై నేను నీ రకములుగా నిన్ను పరీక్షించానన్నాడు.
1: రామ టుక్ హిజ్ రియల్ ఫార్మ్, గివింగ్ అప్ ది ఫార్మ్ ఆఫ్ ద బర్డ్, అపియర్డ్ బిఫోర్ లక్ష్మణ అండ్ టోల్డ్ లక్ష్మణ, వెల్ లక్ష్మణ, ఐ నో యువర్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్, బట్ ఐ వాంటెడ్ టు షో అండ్ ప్రూవ్ టు ద వరల్డ్ వాట్ సేక్రెడ్ థాట్స్ యూ ఆల్వేస్ ఎంటర్టైన్, దేర్ ఫోర్ ఐ పుట్ యు దిస్ టెస్ట్, హి సెడ్.
0: కనుక యువకులైనటువంటి వారు ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సుశీలమును అభివృద్ధి పరచుకున్నప్పుడే నిజమైనటువంటి మానవత్వాన్ని మనము పూర్ణత్వం గావించిన వారం అవుతాం.
1: యూత్ ఆఫ్ టుడే దేర్ ఫోర్ విల్ హావ్ టు ఎంటర్టైన్ సచ్ గుడ్ థాట్స్, హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, దెన్ ఓన్లీ దే వుడ్ హావ్ శాంక్టిఫైడ్ దెమ్సెల్వ్స్ యాజ్ హ్యూమన్ బీయింగ్.
0: మన యొక్క విద్యా సంస్థ యందు ప్రధానమైనటువంటి యొక్క విద్య మన శీల పోషణే.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ క్యారెక్టర్ డెవలప్మెంట్.
0: అది లేనటువంటి విద్యను ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఎవర్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ వాట్ ఇస్ ది యూస్.
0: ఈ విద్యలన్నీ కూడా నువ్వు చెత్త చదువులే.
1: ఆల్ దీస్ ఎడ్యుకేషన్ వుడ్ బి utterly useless type of education.
0: ఎన్ని శాస్త్ర ఇతిహాస పురాణములను మనము చదివినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి యొక్క ప్రపంచ రహస్యాన్ని గుర్తించినటువంటి వారమైనప్పటికీ నిజమైనటువంటి గుణమే లేకపోతే ఇది ప్రయోజనం లేనటువంటి జీవితమే.
1: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్, వాట్ ఎవర్ హిస్టరీ, వాట్ ఎవర్ గ్రేట్ వర్క్స్ యూ మైట్ హావ్ రెడ్, వాట్ ఎవర్ సీక్రెట్స్ అండ్ ది సటిలిటీస్ ఆఫ్ ది వరల్డ్ యూ మైట్ హావ్ అండర్స్టూడ్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ క్యారెక్టర్ ఇట్ ఇస్ అట్టర్ యూజ్లెస్.
0: కనుక మన విద్యలతో పాటు మన గుణములు కూడా పోషించుకోవాలి.
1: Therefore, along with the education that you get in the institute, you have to develop the character also.
0: Sakala shastra purana sangraha vettaye vedantamulu nerpu vipruḍaina.
1: You might have mastered many scriptures and you might be able to impart the veda vedanta to others.
0: Ratiye paraga ramya harmyamula ramiyinchu rajadi raju aina.
1: You might be a king who might enjoy all the prosperity.
0: రణరంగమంద పరాభూతుడవు వెలుగొందు జగదేక వీధుడైన
1: You might be a hero who has conquered the entire world.
0: దారిద్ర్య దేవత దాక్షిణ్యమునందు దౌర్భాగ్యనితుడు దాసుడైన.
1: You might be a very poor man who is serving only poverty.
0: గుణము లేనిచో ఎందుకు పనికిరాడు.
1: Whoever you be, if you do not have character, you are not going to be useful in any way.
0: కనుక అలాంటి గుణమే మనకు లేకపోయినప్పుడు మన చదువులు ఎందుకు?
1: Therefore, if you do not have such important
0: మన సంపద ఎందుకు?
1: If you do not have virtue and
0: మన జీవితం ఎందుకు?
1: What is the use of your education? What is the use of your prosperity? What is the use of your
0: కనుక మన జీవితాన్ని, మన సంపదను, మన సర్వస్వాన్ని కూడాను దానికి దారబోసి దాన్ని మనం సంపాదించుకోవాలి.
1: Therefore, we have to develop the capacity to dedicate our life, our character, our education only for getting the good character.
0: ఇది మనం ప్రధానమైనటువంటి సంకల్పంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We must develop this particular thought into its fullness.
0: ఈ ఒక్క సంకల్పం మనం అభివృద్ధి పరచుకుంటే సర్వాన్ని జయించినటువంటి వారం అవుతాం.
1: If we can develop this particular thought for developing good character, we would have developed everything.
0: మనం నిగ్రహించుకోవాలి.
1: We have to control our senses.
0: చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద is a small child.
0: మీ సోదరుడు వంటి వాడు.
1: He is something like your younger brother.
0: ఆ చిన్న పిల్లవాడు మహారాక్షసుడైనటువంటి యొక్క హిరణ్యకశిపునికి చెప్తున్నాడు, తండ్రి లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము చిత్తమును గెలవనేరవు. ఇన్ని జయించి ప్రయోజనమేమిటి? నీ యొక్క ఇంద్రియాలు జయించలేనటువంటి వాడు ఇన్ని రాజ్యాలు జయిస్తే ప్రయోజనమేమిటి?
1: సచ్ ఎ చైల్డ్ ప్రహ్లాద వాస్, హీ వాస్ టెలింగ్ హిస్ ఫాదర్ హూ వాస్ ఎ డెమన్ కింగ్, వెరీ కరేజియస్లీ, వెల్ ఫాదర్ యు హావ్ కాంకర్డ్ ఆల్ ద వరల్డ్స్, but what is the use of conquering all the worlds if you have not conquered your own senses?
0: Samudralanu sodinchinadu.
1: He has searched all the oceans.
0: Bhuminanta travi sodinchinadu.
1: He has also searched the entire earth.
0: Sarvatra tanu paramatma yokka tattvanni parikinchadaniki prayatninchadu.
1: He searched to find God all over, all around.
0: Samasta shaktivantudu.
1: He was extremely powerful man.
0: Alanti Hiranyakashipudu kudanu ఈ ఇంద్రియాన్ని జయించలేకపోయాడు.
1: హిరణ్యకశిపు హూ హాస్ కాంకర్డ్ ఆల్ దీస్ థింగ్స్ వాస్ నాట్ ఏబుల్
0: టు పసిటి పశువు తన దృష్టి అంతా కూడా ప్రకృతి పైనే ఆధారపెట్టుకున్నాడు.
1: హీ కెప్ హిస్ ఎంటైర్ కాన్సన్ట్రేషన్ అండ్ హిస్ విజన్ ఆన్ ద
0: బయట దృష్టిని మాత్రమే అభివృద్ధి పరుచుకున్నాడు.
1: హీ హాస్ డెవలప్డ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: అంతర్దృష్టిని ఏమాత్రం కూడా చింతించలేదు.
1: హీ నెవర్ థాట్ అబౌట్ హిస్ ఇన్నర్ వరల్డ్.
0: కనుక మనము కూడాను బయట దృష్టిని మనం అభివృద్ధి పరచుకున్నంత వరకు పశువులమే, పశువులమే, పశువులమే.
1: సో లాంగ్ యాజ్ వీ హావ్ డెవలప్డ్ అవర్ విజన్ ఎక్స్టర్నలీ అండ్ ఎక్స్ట్రావర్టెడ్ వీ ఆర్ నథింగ్ బట్ అభివృద్ధి
0: పరచుకుందము.
1: ఓన్లీ వెన్ వీ ఇంట్రావర్టెడ్ అండ్ లుక్ ఇన్వర్డ్
0: ఆనాడే మనం చక్రవర్తనము.
1: దెన్ ఓన్లీ విల్ బి రియల్ ఎంపరర్.
0: కనుక రాజనక రాజ మహారాజా రాజ నీవు ఆ ఇంద్రియాలు జయించుకుంటే నీవు అన్ని రాజ్యములకు రాజు అయినటువంటి వాడు అవుతావు.
1: యు వుడ్ బికమ్ ఏ రియల్ ఎంపరర్ హూ హాస్ కాంకర్డ్ ఆల్ ది వరల్డ్స్ ఓన్లీ వెన్ యు హావ్ కాంకర్డ్ యువర్ ఓన్ సెన్సెస్.
0: అలాంటి వ్యక్తులు కొంతమంది అయినా కూడా మన ఇన్స్టిట్యూట్ లో తయారు కావాలి.
1: ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్ వీ షుడ్ డెవలప్ అట్లీస్ట్ ఏ ఫ్యూ సచ్ పీపుల్.
0: ఈ విద్యలతో పాటు వివేకము,
1: అలాంగ్ విత్ the worldly education,
0: వివేకంతో పాటు విచక్షణ,
1: you should develop discrimination,
0: విచక్షణతో పాటు వినయము,
1: you should also develop humility,
0: వినయముతో పాటు విద్య కూడాను చేరినప్పుడే రాణిస్తాడు మానవుడు.
1: Only when you develop all these things along with education, you would shine.
0: వినయము లేని విద్య విద్య కాదు.
1: Otherwise it is no education.
0: విజ్ఞత లేని విద్య విద్య కాదు.
1: It would not be called education at all otherwise.
0: కేవలం విజ్ఞానం ఉండినంత మాత్రమే ప్రయోజనం ఏమిటి?
1: What is the use of having knowledge of the
0: ఉపయోగము లేనటువంటి విజ్ఞానం కంటే కూడాను ఉపయోగమైనటువంటి అజ్ఞానమే మేలు.
1: If you are having knowledge which is useless, it is better to have ignorance if that ignorance can confer some bliss on you.
0: అందువల్లనే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, పంట పండని భూమి 10 ఎకరములేల కొంచెమైన చాలు మంచి భూమి.
1: That is why Swami will be telling a number of times, what is the use of having 10 acres of land which is barren? It is better to have fertile land.
0: మనం పెద్ద పెద్ద డిగ్రీలు ఆశించనక్కర్లేదు.
1: ఇట్ ఈస్ నాట్ నెసరీ టు ఆస్పైర్ టు హావ్.
0: నువ్వు ఏబిసిడి మొదలుకొని జెడ్ వరకు నీవు డిగ్రీ తీసుకున్నప్పటికీ నీవు ఆచరణలో లేకున్నప్పుడు నీవు ఒక కేవలం సుంఠవే.
1: You might have taken degrees right from A to Z, a number of them adorning your name. But it is utterly useless if you are not practicing what you
0: have learned. కుక్కలు కూడా విద్య నేర్చుకుంటాయి.
1: వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్? వై డూ యూ ఎక్స్టోల్ దిస్ ఎడ్యుకేషన్ సో మచ్?
0: ఈవెన్
1: డాగ్స్ కెన్ లర్న్ ఎడ్యుకేషన్. ఈవెన్ అ బఫెలో ఇట్ అపియర్స్ అట్టాడ్ వేద, చాంటెడ్ వేద.
0: కోతులు ఇప్పుడు సైకిల్ తొక్కటం లేదా నేర్పిస్తే?
1: డోంట్ యు సీ, ఎ మంకీ ఆల్సో కెన్ రైడ్ ఎ సైకిల్ ఇఫ్ ఇట్ ఇస్ టాట్ అండ్ ఇట్ ఇస్ ట్రైన్డ్.
0: గొర్రెలు కూడాను ఎన్నో, మేకలు కూడాను సర్కస్ లో ఎన్నో పనులు చేస్తున్నాయి నేర్పిస్తే.
1: Even sheep can perform quite a few feats.
0: Kevalam nerchukoni icche goppa cheppetundi vidyalu vidyalu avutaya?
1: Can you call this kind of education education which can be merely taught by word of mouth and which can be
0: aacharanalo petti itharulaku aadarshaprayanga manam jeevinchali?
1: True education can be only education which you can practice and then hold yourself as an example for others.
0: Adi nijamainatundi vidya, aadarshaprayamainatundi jeevithamai manam gadapali.
1: That alone is true education, an ideal life and a model life alone.
0: Yetti adarshamu, uttam adarshamu.
1: What type of model do you hold yourself?
0: Manavuniga manam bratikali, manavuniga jeevinchali, manavuniga chavali.
1: You have to live as a human being, you have to think as a human being, you have to die as a human being.
0: Manavuniga putti manam rakshasuniga maraninchararu.
1: We should not be born as human beings but die as demons.
0: Kanuka మనము ఈ సంకల్పాలను మనం చక్కగా అభివృద్ధి పరచుకుంటే మనమే దైవ స్వరూపణం అయిపోతాం.
1: Therefore, we'll have to remember the fact that if we can develop thoughts on the good lines, we can become gods. ఈ కొంతకాలం
0: మాత్రమే మనం ఆచరించడం కాదు, జీవిత పర్యంతం కూడా నువ్వు దీన్ని అనుసరించాలి.
1: We have to develop good thoughts and practice good thoughts not for a moment or two, but throughout our life.
0: ఈ గాఢ విశ్వాసాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మనం దైవాంశము అనేటువంటి ఒక సత్యాన్ని మీరు విశ్వసించాలి.
1: If you should really practice throughout your life like that, and if you should have such a strong faith, you should really feel that you are the aspect of
0: divinity.
1: You should feel that you are the aspect of divinity. You should not.
0: ఈ భావన మీరు యందు ఉండినప్పుడు ఏ కొంతకాలము మీరు ఈ భక్తి ప్రపత్తుల్లో ఉండవచ్చును, తిరిగి బయట ప్రపంచాలి పోతాని మీరు నాస్తికులుగా తయారవుతారు.
1: If you do not feel that you are one with God, the moment you leave this institution and go out, you are likely to become atheist.
0: కనుక మనకు ఏ క్షణమైనా కూడాను ఎక్కడ ఉండినప్పటికీ మనం దైవాంశులమే దైవాంశులమే అనేటువంటి యొక్క భావాన్ని మాత్రం మీరు దృఢం చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ది ఫ్యాక్ట్ దట్ యు ఆర్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: దైవాంశులమైనటువంటి మనకు దైవ గుణాలంతా మనలో రావాలి.
1: ద మోమెంట్ యూ హ్యావ్ దిస్ పర్టికులర్ ఫెయిత్ దట్ యు ఆర్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, యు విల్ ఆల్సో గెట్
0: అప్పుడే నీవు క్వాలిటీస్ ఆఫ్ గాడ్.
1: దెన్ ఓన్లీ యు ఆర్ నాట్ లైక్లీ టు ఎర్.
0: లేకుండా ఏ క్షణమైనా నువ్వు పెడమార్గం పట్టవచ్చు.
1: అదర్వైజ్ ఎనీ మొమెంట్ యు మే గో ద రాంగ్ వే అండ్ ద రాంగ్ పాత్.
0: ఈ దుష్ట బుద్ధులకు నీవు కొంతవరకు లోబడవచ్చు.
1: యు మే గివ్ రూమ్ ఫర్ బ్యాడ్ థాట్స్.
0: చేసిన ఉపకారమును మర్చిపోవచ్చును.
1: యు మే ఫర్గెట్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ డన్ టు యు.
0: ఉపకారికి అపకారం గావించవచ్చు.
1: యు మే హార్మ్ ది పర్సన్ హూ హస్ డన్ సో మచ్ గుడ్ ఫర్ యు.
0: కనుక మొట్టమొదట నీవు ఈ అంశమును నీవు గుర్తుంచుకొని నీ జీవిత యాత్రను కొంతవరకు సాగించడానికి ప్రయత్నించడము చాలా ప్రధానమైనటువంటి ఒక విషయమని నేను హెచ్చరిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నా.
1: స్వామి ఈజ్ అవేకనింగ్ యూ టు ద ఫ్యాక్ట్ దట్ యు షుడ్ ఆల్వేస్ థింక్ దట్ యు ఆర్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ద డివైన్, అండ్ డెవలప్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్, అండ్ దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు బీ ఆన్ ద రైట్ పాత్ అండ్ సాంక్టిఫై యువర్ లైఫ్. దస్ స్వామి ఈజ్ బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్

0: अधिक एक्सेसिव टॉक भाषिंचु सूरत्वम अधिकमये एक्सेसिव टॉक एंड टॉकेटिव हीरोइज्म काव्य सूर दक्षिणमय करिगिपोये स्किल इन एक्शन एंड हीरोइज्म इन एक्शन हैज डिक्लाइंड
1: ब्रतुकुलु ఆడంబరాలతో భారమాయే
0: లైఫ్ హెస్ గాట్ బర్డెన్డ్ విత్ ఆస్టెంటేషియస్ షో
1: నేటి విద్యా సంస్థలు ఈ రీతి అయ్యే
0: దస్ ది ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టుడే హ్యావ్ బికమ్
1: ప్రేమ స్వరూపులార
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్
1: మానవ జీవితము సూర్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమయం తరువాత నిద్రించటంతో ముగిసిపోతున్నది.
0: మ్యాన్స్ లైఫ్ ఈజ్ కమెన్సింగ్ విత్ ద డాన్ ఆఫ్ ద సన్ అండ్ ఈజ్ ఎండింగ్ విత్ ది డస్క్ బై గెటింగ్ ఇన్ టు స్లీప్.
1: ప్రకృతి యందు ప్రతి మానవుని యొక్క నిత్య జీవితం కూడాను ఈ పరిక్రమపై ఆధారపడి ఉంటున్నది.
0: ఇన్ ది నేచర్ ఎవ్రీ మ్యాన్స్ లైఫ్ డిపెండ్స్ అపాన్ దిస్ సైకిల్.
1: ఈనాటి మానవుని యొక్క నిత్య జీవిత అనుభవం ఒకటి.
0: టుడేస్ మ్యాన్స్ ప్రాక్టికల్ డైలీ ఎక్స్పీరియన్స్ ఈజ్ వన్ థింగ్,
1: మానవుని సత్య జీవితం అనేటువంటిది మరొకటి.
0: But his life based upon truth is different from the other one.
1: Idi nitya anubhavam okati, satya anubhavam marokati.
0: Daily experience is something and true experience is quite different.
1: Deeniki udaharanam.
0: Here is an example for this.
1: Suryudu eppudu turpu dishayindi udishtadu.
0: Sun always rises in the east.
1: పడమటి ఎండి అస్తమిస్తాడు.
0: హీ సింక్స్ ఇన్ ది వెస్ట్.
1: ఈ రెండింటిని ఆధారంగా కొని ఉత్తర దక్షిణం మనం నిర్ణయించుకుంటున్నాము.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్ సెట్ వీఆర్ డిటర్మినింగ్ ది డైరెక్షన్స్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్.
1: సూర్యుడు దిక్చక్రములపై కనిపించినప్పుడు పగలనియు,
0: వెన్ హీ కమెన్సెస్ హిస్ జర్నీ, సన్ కమెన్సెస్ హిస్ జర్నీ, వీ కాల్ ఇట్ డే.
1: ఈ దీక్షక్రమలకు కిందకు పోయినప్పుడు రాత్రి అనియో మనం భావిస్తున్నాము.
0: వెన్ హీ సెట్స్ ఇన్ వీ కన్సిడర్ దట్ యాజ్ సెటింగ్ ఇన్ ఆఫ్ నైట్.
1: సూర్యుని యొక్క ప్రయాణం చేతను, సూర్యుని యొక్క బాట చేతను యావత్ దేశము దానికి సమీపం అనేటువంటి గుర్తించి దాని ఉష్ణోగ్రత స్థితిని మారుతూ వస్తున్నాయి.
0: ది సీజన్స్ అండ్ అదర్ థింగ్స్ డిపెండ్ అపాన్ ద చేంజింగ్ డైరెక్షన్ అండ్ ప్రాక్సిమిటీ ఆఫ్ ది సన్ to that particular country.
1: ఇది మన నిత్య జీవిత అనుభవం.
0: This is our daily experience.
1: మరొక కోణంలో మనం దీనిని విచారించినప్పుడు భూమి ఒక గోళం.
0: From another angle, if you take a look at it, Earth is round, it's something like a ball.
1: ఇది గోళముగా ఉండినప్పుడు దీనికి పూర్వ పశ్చిమలే ఉత్తర దక్షిణంలో ఏమాత్రం కూడా లేవు.
0: When its shape is that of a ball, there cannot be directions like north and south, east and west.
1: దీనికి సూర్యోదయ సూర్యాస్తమంలే లేవు.
0: For such an object, there cannot be sunrise and sunset.
1: ఇది మరొక కోణంలో చూసినప్పుడు ఇది ఒక సత్యంగా మనకు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
0: From another angle, when you look at it, it becomes truth.
1: మనం ఒక బండి యందు లేక రైలు యందు కూర్చొని ప్రయాణం సాగుతున్నప్పుడు రైలు బండి కదిలినప్పుడు మనం కూడా కదలటం సహజం.
0: ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎ ట్రైన్ ఆర్ ఇన్ ఎ కార్ట్, వెన్ ది కార్ట్ ఆఫ్ ది ట్రైన్ మూవ్స్ వీ ఆల్సో మూవ్ విత్ ఇట్.
1: ఒక బల్లపైన కూర్చున్నప్పుడు బల్ల కదిలినా మనం కూడా కదులుతాం.
0: సపోజ్ వీ సిట్ ఆన్ ఎ టేబుల్, ఇఫ్ ది టేబుల్ వర్ టు మూవ్ వీ ఆల్సో మూవ్ విత్ ఇట్.
1: ఇది మన నిత్య అనుభవం.
0: దిస్ ఈజ్ అవర్ డైలీ ఎక్స్పీరియన్స్.
1: కానీ ఈ భూమి గంటకు 1000 మైళ్ళ వేగముతో తన చుట్టూ తాను తిరుగుతుందని.
2: Earth circles around itself at the speed of thousands of miles.
1: ఇంతే కాక సౌర కుటుంబంతో ఈ యొక్క భూమి గంటకు 66,000 మైళ్ళ వేగంతో తిరుగుతున్నది.
2: Along with the members of the solar system, Earth travels at the rate of 66,000 miles per hour.
1: ఇంత వేగంతో భూమి తిరుగుతున్నప్పటికీ మనకు స్థిరంగా ఉండినట్టుగా కనిపిస్తుంది.
2: Although Earth is moving so fast at that high speed, still we feel that Earth is not moving.
1: ఇది సత్యానుభూతి.
2: This is an experience based upon truth.
1: అయితే ఈ సత్యానుభూతి అని మానవులు దీనిని అనుసరిస్తున్నారా? లేదు. నిత్యానుభూతిని మనం అనుసరిస్తున్నాం.
2: Although there is an experience based upon the truth, we don't seem to follow that particular thing. We seem to give more importance to daily experience.
1: గొప్ప విజ్ఞానవేత్త అయినటువంటి సైంటిస్ట్ కూడాను ఇది గోళము, ఇది తిరగటం చేతనే, ఇది దిక్చక్రంపై రావటం చేతనే, పోవటం చేతనే దినము రాత్రులు ఏర్పడుచున్నవి, అంతేకాని దీనికి ఏమాత్రం కూడా మార్పు లేదని తెలుసుకున్నటువంటి వాడు కూడాను ఈస్ట్ వెస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అని దీన్ని ఉపయోగపెట్టుకుంటున్నాడు కానీ, దీన్ని అనుసరిస్తున్నాడు కానీ సత్యాన్ని తను ఏమాత్రం కూడా అనుభవించటం లేదు, అనుసరించటం లేదు.
2: ఈవెన్ ఎ గ్రేట్ సైంటిస్ట్ హూ ఈస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద మూవ్మెంట్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఆల్ ది థింగ్స్ అసోసియేటెడ్ విత్, స్టిల్ హీ బేసస్ వాట్ ఎవర్ హీ యాక్టర్స్ ఆన్ ది బేస్ ఆఫ్ హిస్ డైలీ ఎక్స్పీరియన్స్ అండ్ సేస్ దట్ సన్ రైజ్ ఇస్ దేర్, సన్సెట్ ఇస్ దేర్, దేర్ ఇస్ ఈస్ట్ అండ్ వెస్ట్, విచ్ ఇస్ నాట్ ట్రూలీ స్పీకింగ్ ఎ ఫ్యాక్ట్.
1: సృష్టి అంతే కూడాను పరమాణువుల యొక్క సముదాయమే.
2: Creation, entire creation, is a conglomeration of the atoms.
1: ఈ యొక్క పరమాణువులన్నీ కూడాను శక్తి తరంగముల యొక్క విశేషాలే.
2: All these atoms are waves of energy.
1: ఈ శక్తి తరంగములు అన్ని కూడాను పరమాణువుల యొక్క ప్రమాణములే.
2: All the waves of energy only prove the fact that it is based upon the matter.
1: ఈ పరమాణువులన్నీ కూడాను ఒకే శక్తి తరంగముల విశేషము నుండి ఏర్పడుతున్నవి.
2: All these atoms take their form on the basis of electrons.
1: ఈ విధమైనటువంటి పరమాణువుల యొక్క శక్తి తత్వంను గుర్తించుకున్నటువంటి వ్యక్తి కూడాను ఈ పరతత్వాన్ని ఏమాత్రం కూడాను విచారించటకు ప్రయత్నించటం లేదు.
2: ఈవెన్ ఎ పర్సనల్ సైంటిస్ట్ హూ నోస్ అండ్ అండర్స్టాండ్స్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ డజంట్ బేస్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ వెన్ హీ స్పీక్స్ ఇన్ ది డైలీ కామన్ ప్రాబ్లమ్స్.
1: దీనికి మరొక ఉదాహరణ.
2: దేర్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక సముద్రం, ఇందులో ద్రవ పదార్థం.
2: యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్, దేర్ ఈస్ వాటర్ ఇన్ ఇట్.
1: ఈ సముద్రం నుండి ఒక టంబ్లర్ నీరు తీసుకున్నాం మనం.
2: ఫ్రమ్ ది ఓషన్ టేకన్ ఏ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఆ సముద్రం యొక్క జలము, ఈ టంబ్లర్ లో ఉన్నటువంటి జలము ఒక్కటే.
2: ది వాటర్ ఇన్ ద ఓషన్ అండ్ ద వాటర్ ఇన్ ద టంబ్లర్ ఈస్ ది సేమ్.
1: ఈ టంబ్లర్ లో ఒక చిన్న రాయి మనం వేసినప్పటికీ ఈ నీరు కదని ఆ యొక్క రాయిని మెత్తగా అడుగులకు పంపించడానికి తగినటువంటి దారిని అందిస్తున్నాయి.
2: ఇఫ్ యూ పుట్ ఎ స్మాల్ పెబుల్ ఇన్ ద వాటర్, ది పెబుల్ ఫైండ్స్ ఇట్స్ ఓన్ ప్లేస్ స్మూత్లీ టు ద బాటమ్ ఆఫ్ ద కప్.
1: కేవలం రాయి అడుగు భాగంలో పోవటకు దారిని అందించడమే కాకుండా ఏ చిన్న గాలి వీచినా కూడాను అది అలలుగా బయలుదేరుతుంది.
2: నాట్ మెయిన్లీ వాటర్ గివ్స్ రూమ్ ఫార్ ది స్మాల్ పెబుల్ టు రీచ్ ది బాటమ్, ఈవెన్ దేర్ ఇస్ అ స్మాల్ బ్రీజ్ దేర్ బి వేవ్స్ ఇన్ ద వాటర్.
1: ఇది కూడా ఒక పరమాణు యొక్క శక్తియే.
2: దిస్ ఇస్ ఆల్సో ద పవర్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆటమ్.
1: అదే సముద్రమునందు ఉప్పెనగా అనగా గాలి వీచినప్పుడు, అధికమైనటువంటి యొక్క గాలి వీచినప్పుడు ఆ సముద్రం యొక్క తరంగములు ఉప్పెనగా బయలుదేరి అది ఒక కఠినమైనటువంటి రాయి కంటే కూడా భారమైనటువంటిగా రూపొంది అందులో ప్రయాణం చేసుకున్నటువంటి పడవల్లో కూడా ముక్కలు ముక్కలు చేయగలదు.
2: ఇన్ ద సేమ్ వే ఇన్ ఎన్ ఓషన్, సపోజ్ దేర్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ బ్రీజ్ ఆర్ విండ్, ఇట్ కెన్ బికమ్ ఎ స్టార్మ్, సచ్ ఎ స్టార్మ్ విచ్ కెన్ డిస్ట్రాయ్ అండ్ రిడ్యూస్ ఎ బోట్ ఆర్ ఎ షిప్ ఇన్ టు పీసెస్.
1: ఈ ద్రవమైనటువంటి ఈ జలములకు ఈ కఠినమైనటువంటి ఇంత రాయి శక్తి యొక్క తత్వము రావడానికి ఇందులో ఉన్నటువంటి పరమాణువులే దీనికి మూల కారణం.
2: the water which is so soft, which responds to even a breeze, can become so hard as to destroy a ship. Even for that, the power of the autumn is responsible.
1: ఇవన్నీ కూడా నువ్వు శక్తి యొక్క తరంగముల యొక్క విశేషమే.
2: All this is the power of the energy which arises on account of the waves of this.
1: ఒక రాయి మెటల్ ఉన్నది.
2: You take
1: copper.
2: Copper metal.
1: ఒక బంగారం ఉంటున్నది.
2: Gold metal.
1: ఇంకే కాక ఆక్సిజన్ మన ప్రాణవాయువు కూడా ఉంటున్నది.
2: ఆక్సిజన్ ఆల్సో కెన్ బి టేకన్.
1: ఇవి మూడు కూడాను పరమాణు యొక్క సముదాయం.
2: All these three items mentioned.
1: విలువ మరొక దానికి లేదు.
2: హౌఎవర్ ద వాల్యూస్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ డిఫరెంట్.
1: దీనికి కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఈ పరమాణువు యొక్క శక్తి యొక్క ప్రమాణములు అల్పము అధికముగానే ఉండటం చేతనే దీనికి విలువలు కూడా అధికముగా అల్పంగా రూపొందుతున్నాయి.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద డిఫరెంట్ ప్రపోర్షన్స్ ఆఫ్ ది ఆటమ్స్ విచ్ ఫార్మ్ అండ్ కాన్స్టిట్యూట్ ఏదర్ గోల్డ్ కాపర్ ఆర్ ఆక్సిజన్.
1: ఈ పరమాణువుల కంటే కూడా మరింత సూక్ష్మమైనటువంటి అణువులు ఉంటున్నాయి. ఇది ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అనేటువంటి ఒక సమ్మిళితమైనటువంటి స్వరూపంలో రూపొందుతున్నది.
2: దేర్ ఆర్ స్మాలర్ పార్టికల్స్ దాన్ అన్ ఆటమ్ విచ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎలక్ట్రాన్ న్యూట్రాన్ అండ్ ప్రోటాన్.
1: దీని యొక్క సముదాయం యొక్క స్వరూపమే ఈ యొక్క తరంగముల యొక్క విశేషం.
2: The conglomeration and the coming together of all these things, they become waves of energy.
1: జగత్తునందు సమస్త పదార్థములకు ఈ పరమాణువు యొక్క శక్తి ఆధారమై ఉంటున్నది.
2: For the world, the basis of all source of energy is these atoms.
1: ఈ శక్తి ఒక్కటే కాని రెండు కాదు.
2: This power or this capacity is only one. There is not two types as such.
1: దీనిని వేదములందు ఏకోహం బహుశ్యాం అన్నారు.
2: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ వేదా యాజ్ ఏకోహం బహుశ్యాం.
1: ఏకం సత్విత్రా బహుధా వదంతి అని చెప్పింది. అనగా ఉన్నది ఒక్కటే అయినప్పటికీ వ్యక్తులు అనేక రూపంలో అనేక నామాలతో దీనిని అనుభవిస్తూ వచ్చారు.
2: ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఇన్ వేదా దాట్ ఆల్దో దర్ ఇస్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్, ఇట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఎంజాయ్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
1: జగత్తు పరమాణువు యొక్క సముదాయమే ప్రధానమైనప్పుడు ఈ జగత్తులందు ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా ఈ పరమాణువుల యొక్క ప్రమాణమే ప్రధానం.
2: ఇఫ్ ఇట్ ఈస్ ది ఆటమ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్, ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ దే ఎసెన్షియలీ ఫార్మ్ ది బేసిస్.
1: దీనికి మరో చిన్న ఉదాహరణ.
2: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఇది ఒక గోడ.
2: దిస్ ఇస్ అ వాల్.
1: ఈ గోడ మనము చూడటకు ఒక స్థూలంగాను ఒక విధమైనటువంటి అటువైపు ఉన్నటువంటి పదార్థములకు అడ్డుగాను మనకు కనిపిస్తుంది.
2: వెన్ యూ టేక్ ఎ లుక్ అట్ ద వాల్ ఇట్ లుక్స్ దట్ ఇట్ ఈస్ ఇనర్ట్ అండ్ ఒపేక్ అండ్ యాజ్ ఇఫ్ యూ కెనాట్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ త్రూ ఇట్.
1: అయితే ఈ గోడ స్థూలమైనటువంటిదని కఠినమైనటువంటిది అని మనం భావిస్తున్నాం. ఇందులో ఏ విధమైనటువంటి యొక్క ద్రవ పదార్థం లేదని మనం విశ్వసిస్తున్నాం.
2: When we look at the wall, we feel that it is an inert object, it is hard one, there is no water or watery substance in this particular wall.
1: ఈ గోడ కూడాను పరమాణువుల యొక్క సముదాయమే.
2: Even this wall is a conglomeration of atoms.
1: ఇది పరమాణువుల కంటే సూక్ష్మమైనటువంటి అణువులతో కూడినటువంటిది.
2: It also consists of smaller particles than even atom.
1: ఇది బాహ్య దృష్టికి బాహ్య అనుభవమునకు గోడ.
2: For external vision, for an outer vision, it looks like a wall.
1: ఇది నిత్యానుభవం.
2: This is our daily experience.
1: కానీ దీని యొక్క సత్యానుభవమును కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: But we'll have to make an effort to understand the true experience and meaning behind this.
1: దీనిని ఒక యంత్రాధారంతో మనం దర్శించడానికి ప్రయత్నించినప్పుడు ఈ గోడ అంతా కూడాను కేవలం ఒక పెద్ద నక్షత్ర మండలం మాదిరి కనిపిస్తుంది.
2: If you want to take a look at the wall with a microscope or a powerful other type of instrument, you will feel as if it is a galaxy of stars.
1: అన్ని చిన్న చిన్న అణువులతో కూడినటువంటిది ఈ గోడ.
2: This wall, an object consisting of
1: సంతులంతా ఉంటున్నాయి.
2: There is a lot of space in between particles, even in the wall.
1: ఒక అణువుకు మరొక అణువుకు మధ్యలో ఉన్నటువంటి యొక్క ప్రమాణం కూడాను పరమాణువుగా రూపొందుతుంది.
2: The space occupied between two particles or two atoms in a wall also consists of some smaller particles.
1: అదే విధంగా మనం ఈ జగత్తును మనం పరిశీలన తలిపినప్పుడు మనం నిత్యానుభవం ఒకటి సత్యానుభవం మరొకటిగా ఉంటుండాలి.
2: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ది వరల్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వే, యూ విల్ కమ్ అక్రాస్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వన్ ఇస్ డైలీ ఎక్స్పీరియన్స్,
1: అంటే ఈ నిత్యానుభవములకు సత్యానుభవం ఆధారమై ఉంటుండాలి.
2: ఫర్ డైలీ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రూ ఎక్స్పీరియన్స్, హౌవర్ డైలీ ఎక్స్పీరియన్స్ ఈజ్ బేస్డ్ అపాన్ ట్రూ ఎక్స్పీరియన్స్.
1: ఆధారమైన సత్యానుభవం యొక్క ఆదాయం చేతనే ఈ ఆదాయమైనటువంటి ఒక స్వరూపాన్ని మనము నిత్యానుభవంగా దర్శించగలుగుతున్నాము.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ విచ్ ఈజ్ ది బేసిస్, వీ హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది డైలీ ఎక్స్పీరియన్స్ విచ్ వి ఆర్ గెటింగ్.
1: ఇది అన్నింటికీ ఆధారమైనటువంటి యొక్క పరమాణు శక్తి.
2: The power of this atom is the basis of all the things that we experience in the world.
1: దీనిని అణువణీయాన్ మహతో మహీయాన్ అన్నారు. ఈ అణువుగా ఉండి మహత్తరమైనటువంటి యొక్క శక్తిగా రూపొందుతూ వస్తుండాలి.
2: The same thing has been explained in another way. It is said that this particular atom can be very small, but it can manifest itself into the biggest objects also.
1: ఇంకా మిగిలినటువంటి యొక్క ఈ నిత్యానుభవములన్నీ కూడాను సత్యానుభవములకు రూపాంతరములే తప్ప అన్యములు కాలేరు.
2: ఆల్ ది అదర్ ఎక్స్పీరియన్సెస్ విచ్ యూ హ్యావ్ ఇన్ డైలీ లైఫ్ ఆర్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది బేసిస్ విచ్ ఈస్ ట్రూ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ బేస్డ్ అపాన్ ట్రూత్.
1: ఈ పరమాణువు యొక్క శక్తి తరించటం కానీ లేక తరిగిపోవటం కానీ పెరిగిపోవటం కానీ దీనికి కొంత ఆధారమైనటువంటి మూలాధార శక్తి ఉంటున్నది, అదే సత్యానుభవం.
2: ది పవర్ విచ్ డజంట్ గెట్ ఎగ్జాస్టెడ్ ఆల్ దిస్ బేస్డ్ అపాన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రూత్.
1: సత్యానుభవ శక్తి ఒక్కటే కానీ రెండు కానేరవు.
2: ది సత్యానుభవ శక్తి ఆర్ ద పవర్ ఆఫ్ బేస్డ్ అపాన్ ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్
1: ఇంపార్టెంట్ ఉదాహరణ.
2: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, ఈ అంకెలను మనం పెట్టాం.
2: టెన్ నంబర్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, these are the numbers
1: which you have. ఒక్కటి తప్ప మిగిలిన అంకెలు అన్నీ కూడా కేవలం స్వతంత్రం లేనటువంటివి.
2: ఇన్ దిస్ ది ఓన్లీ ఇట్ ఇస్ ఓన్లీ వన్ విచ్ ఈస్ ఇండిపెండెంట్ అండ్ విచ్ హెస్ గాట్ ఎ సెపరేట్ ఎంటిటీ. ఆల్ అదర్స్ ఆర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ దిస్ వన్.
1: ఒక్కటి యొక్క రూపాంతరములే ఈ అన్ని సంఖ్యలు కానీ ఒకటి మినహా మీరు యొక్క రూపములు ఏమాత్రము లేవు.
2: ఆల్ ది అదర్ నంబర్స్ ఫ్రమ్ 2 to 10 ఆర్ ఓన్లీ మేనిఫెస్టేషన్స్ ఆన్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ వన్ అండ్ దే డు నాట్ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ బేసిస్ ఫర్ దేర్ ఓన్.
1: మూడు అని ఒక సంఖ్య ఉన్నది.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ ఫిగర్ నంబర్ లైక్ 3.
1: మూడు ఒకటిలో చేరటం చేతనే మూడు అయింది, ఒకటి లేకుండా మూడు కాలేదు.
2: 3 has become 3 by adding number 1
1: thrice. ఇంకొక ఒకటి చేరిందంటే నాలుగు అవుతుంది, పెరుగుతుంది.
2: ఇఫ్ యు యాడ్ 1 more to this 3 ఇట్ బికమ్స్ 4.
1: ఈ మూడు లోపల ఒకటి తీసేసిందంటే రెండు అని తరుగుతుంది.
2: ఇఫ్ యు రిమూవ్ ఆర్ డిడక్ట్ 1 from this 3
1: పెరుగుటము తరుగుటము కూడా ఒకటే ఆధారం కానీ మరొక అంకె అందుకు ఏమాత్రము ఆధారం కాదు.
2: For the growth of the decline, it is this particular number 1 which is important and not any other thing.
1: కనుకనే ఇట్టి అన్నిటికీ మూలాధారమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది అని ఇందులో అనేక విధములుగా మనకు బోధపడుతున్నది.
2: It becomes very clear in a number of ways when we analyze that it is one primary power which is the basis of all the things seen and unseen.
1: ఈ సత్యం మనకు తెలియనంత వరకు కూడాను మనము గొప్పవారమని భావిస్తూ ఉంటాం.
2: అంటిల్ వీ నో దిస్ పర్టికులర్ ట్రూత్ వీ కన్సిడర్ అవర్ సెల్ఫ్స్ అస్ గ్రేట్ పీపుల్.
1: ఒకదు అహంకారం చేత మమేవ పండిత అన్నాడు. మమేవ పండిత, నేనే పండితుడను అన్నాడు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ అరోగెన్స్ వన్ పర్టికులర్ పర్సన్ డిక్లేర్ దట్ హీఈస్ ద పండిత్ హింసెల్ఫ్.
1: కొంతకాలం పరిశోధన చేశాడు.
2: He conducted investigation for a while.
1: తనకు మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తునందు ఉన్నది అని గుర్తించుకున్నాడు.
2: He realized that there is a power greater than he.
1: అక్కడ నుంచి మమం చ పండితః అన్నాడు. నేను కూడా ఒక పండితుడిని అని దిగాడు.
2: After realizing that he also said that I am also a pandit. Also he added.
1: మొదలు నేనే పండితుడును అనేటువంటి స్థానం నుంచి నేను కూడా ఒక పండితుడిని అనేటువంటి రెండో స్థాయికి దిగాడు.
2: From the stage when he declared that I alone is Pandit to a stage where he said that he is also a Pandit, he changed.
1: Inka parishodhana sarputu vachadu.
2: He began for conducting further investigations.
1: తనకంటే ఎంతో మించినటువంటి ఒక శక్తి ఈ జగత్తునందు ఉన్నది, విషయములన్నీ ఉండి దీనికి పండిత సమదర్శన అనేటువంటి తత్వాన్ని గుర్తించుకోలేక నేను ఈ విధంగా వర్తించుతున్నాను అనేటువంటి సత్యాన్ని తాను తెలుసుకున్నాను.
2: After conducting investigation, he realized that there is a power which is supreme and which is behind all these things, and he said that I should recognize the fact that a real pandit is one who has got equanimity and equal mindedness.
1: Tadupari mamam na panditah annadu, nenu panditunni kaadu annadu.
2: After he realized this, he said, I am not a pandit.
1: Ee manavattu lokala నిత్యానుభవంలో ఉండేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలనుకుంటే మన యొక్క స్థితి కూడా ఇదే మార్గంలో ప్రయాణం జరుగుతున్నది.
2: ఇఫ్ వీ హావ్ టు రికగ్నైజ్ ది రియల్ బేసిస్ ఫర్ ది ఎంటైర్ మేనిఫెస్టేషన్ ఇన్ ద వరల్డ్, వీ హావ్ టు ట్రావెల్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
1: మానవుడు నాకు అన్ని తెలిసినటువంటి ఒక దీనితో ధీమాగా తిరుగుతుంటాడు.
2: మ్యాన్ సమ్ టైమ్స్ విల్ బి ఫీలింగ్ అండ్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆమ్నిషియంట్.
1: ఇలాంటి వ్యక్తికి ఏమీ తెలియదని మనం భావించాలి.
2: వీ హావ్ టు కన్సిడర్ దట్ సచ్ పర్సన్ రియలీ డస్ నాట్ నో ఎనీథింగ్ అట్ ఆల్.
1: బుద్ధుడు నిర్యాణమునకు పురము తమ శిష్యులందరూ చేరి, స్వామి, ఈ జగత్తును తెలుసుకోవటానికి మేము ఎంతవరకు ఏ స్థితిలోకి వచ్చాము అని ప్రశ్నించారు.
2: బిఫోర్ బుద్ధ అటైన్ నిర్వాణ, ది డిసైపుల్స్ గ్యాదర్ అరౌండ్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్, వెల్ స్వామి, వాట్ స్టేజ్ హావ్ యూ రీచ్ ఇన్ అవర్ జర్నీ.
1: ఈ బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చున్నటువంటి వాడు, ఒక కొమ్మలో ఉండినటువంటి కొన్ని ఆకులను తీడి తన గుప్పెడిలో పెట్టుకున్నాడు.
2: బుద్ధ హూ వాజ్ బీయింగ్ సీటెడ్ అండర్ ఏ ట్రీ టుక్ ఏ ఫ్యూ లీవ్స్ ఫ్రమ్ ద బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ కెప్ట్ ఇన్ హిస్ ఫిస్ట్.
1: నాయన, ఈ అడవిలో ఎన్ని వృక్షములు ఉన్నవి అని ప్రశ్నించాడు బుద్ధుడు.
2: హీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ విత్ ద డిసైపుల్స్, చిల్డ్రన్, హౌ మెనీ ట్రీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫారెస్ట్,
1: ఈ వృక్షంలో ఎన్ని ఆకులు ఉంటున్నవి ఈ అడవిలో అన్నాడు.
2: ఇన్ దిస్ ఫారెస్ట్ హౌ మెనీ లీవ్స్ ఆర్ దేర్ ఇన్ ద ట్రీస్, హి ఆస్క్డ్.
1: ఇలాంటి అడవులు ఈ జగత్తులో ఇంకా ఎన్ని అడవులు ఉంటున్నాయి అన్నాడు.
2: హి ఆల్సో ఆస్క్డ్ హౌ మెనీ ఫారెస్ట్ లైక్ దిస్ డూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ జగత్తులో ఉండేటువంటి అడవుల యందు ఉన్నటువంటి ఆకులు అన్నింటికి దూరం నేను గుప్పిటిగా తీసుకున్నానే, ఈ ఆకులంత మాత్రమే మీరు కనుక్కున్నారన్నాడు.
2: He said that if you were to take the leaves of all the trees in the world and compare the tree, the leaves with the leaves in my fist, it is only the one
1: prapanchamulo undinatvanti adavalalo periginatvanti vruchamlo yendu undinatvanti aakulu annitinona ee guppeda aakulu enta pramanamo antane meeru kanukunnaru annadu.
2: What proportion the leaves in my fist hold to the leaves in the all the trees all over the world, the same is the proportion as to what we know compared to what we should know.
1: Kaluka inaadi medhavulu anetvanti oka tattamu kevalamu oka vidhamainatvanti balaheenata.
2: In this way, people who call themselves wise people these days, their wisdom is just
1: medhavyaktini kampandimpa chesukovatam vidya ani manam bhavisthunnam.
2: Developing intelligence is considered by us as if it is, that is education.
1: Ikkada education and human value ani untundadi.
2: There are two words here, education and human values.
1: నా ఉద్దేశము ఎడ్యుకేషన్ అనేటువంటిది హ్యూమన్ వాల్యూ అనే ఎడ్యుకేషన్.
2: ఇన్ స్వామిస్ అండర్స్టాండింగ్ ఎడ్యుకేషన్ ఈజ్ హ్యూమన్ వాల్యూస్. హ్యూమన్ వాల్యూస్ అలోన్ కాన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్.
1: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను ఎవరు చక్కగా నిర్వర్తించి, ఎవరు చక్కగా నేర్చుకుని దాన్ని ఆచరించడానికి, అనుష్ఠించడానికి, అందించడానికి, ఆనందించడానికి ప్రయత్నం చేయను వారే నిజమైన విద్యావంతు.
2: ఓన్లీ దట్ పర్సన్ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ హ్యాస్ అండర్స్టూడ్ ట్రూత్, మారల్, ఆల్ దీస్ ఫైవ్ వాల్యూస్ అండ్ హాస్ ప్రాక్టీస్, హూ హాస్ కన్వేడ్ దీస్ థింగ్స్ టు అదర్స్ అండ్ హాస్ ఎంజాయ్డ్.
1: నిత్య జీవితం కూడా మరొక వైపు ఉంటుండాలి.
2: బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ ఎ డైలీ లైఫ్,
1: తన యొక్క బాధ్యతలు కూడా కొన్ని ఉంటున్నది.
2: దేర్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఇంపోజ్డ్ అపాన్ ఎవ్రీ వన్,
1: తన కర్తవ్యాలను నిర్వర్తించవలసినటువంటి యొక్క విధి కూడా మరొక వైపు ఉంటున్నది.
2: ఈచ్ వన్ హ్యాస్ టు డిశ్చార్జ్ హిస్ డైలీ రెస్పాన్సిబిలిటీస్.
1: దాని నిమిత్తమై కొన్ని వృత్తులు జరిపి తన ఉదర పోషణ నిమిత్తమై కొన్ని విద్యలు కూడా అభ్యసించవలసింది.
2: For the sake of discharging one's duties towards the world and towards other people, he has to take up a profession.
1: Kanuka ee vid aneetvanti oka dhatuvu nunchi vachinatvanti vidya, vid aneetvanti kevalam prakasham andinchetvanti.
2: The word vidya, education, is derived from the root word vid, which stands for illumination.
1: మన చీకటిని దూరము చేసి సత్యమును నిరూపించేటువంటి వెలుతురు వంటిది.
2: ఇట్ ఈస్ సంథింగ్ విచ్ కెన్ డిస్ప్లే డార్క్నెస్ అండ్ ఎస్టాబ్లిష్ ట్రూత్,
1: అనగా అజ్ఞాన అహంకార అంధకారము రూపుమాపి ప్రజ్ఞాన ప్రశాంతిని ప్రకాంతిని కూడా మనం చేకూర్చేటువంటిది విద్య.
2: Education is that which can remove ignorance, which can remove one's arrogance, and which can give him the joy, which can give him illumination and peace.
1: ఈ లోకమునకు ఈ యొక్క భౌతిక విద్య కూడా అత్యవసరమే.
2: Today, even this daily education, the worldly education is necessary.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క నిత్యానుభవమునకు సత్యానుభవమైనటువంటి యొక్క ఈ మానవుని యొక్క విలువలు కూడా దీనికి తోడు చేసుకోవాలి.
2: One is based upon the education of the physical world and the other is the values. They have to be combined and put together.
1: ఈ విద్యను నేర్చుకున్నటప్పుడు అందరూ కూడా అధికారులే.
2: For having this kind of education, everyone has the authority.
1: ఈ విద్యను ప్రతి ఇంటి యందు, ప్రతి ఆఫీసు నందు, ప్రతి ఫ్యాక్టరీ యందు, ప్రతి వర్క్ షాప్ నందు కూడాను అందరూ కూడాను దీన్ని అవలంబించాలని నరేంద్ర ప్రిన్సిపల్ చెప్పాడు.
2: Principal Narendra has said that these values and this kind of education will have to be practiced in every house,
1: every factory, every office and all. Idi kaadu pradhanam. Every one. Satti okkadu kodundi naandu
2: nanukuntunnaru. He has said in every house, every factory and every office. But that is not the truth. Everyone should practice it. This
1: Satti okkadu deham kodunu oka workshop.
2: ఎవ్రీ హ్యూమన్ బాడీ ఇస్ అ వర్క్షాప్.
1: ఈ దేహమే ఒక యంత్రము.
2: దిస్ ఈజ్ ఎ మెషిన్.
1: ఈ యంత్రం అనేటువంటిది అన్ని అంగముల యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించుకుని వర్తించుకుంటున్న చేతనే ఇది ఒక్క పెద్ద యంత్రంగా మనం రూపొందించుకోవాలి.
2: యాజ్ దిస్ బాడీ ఈజ్ కండక్టింగ్ ఇట్సెల్ఫ్ ఇన్ యునిసన్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ ద లింబ్స్ టుగెదర్, దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వెరీ యూస్ఫుల్ మెషిన్.
1: యంత్రము లోపల ఒక్కొక్క అంగముల కూడా ఒక్కొక్క సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
2: దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఇన్హెరెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎవ్రీ
1: అంగం మాత్రమే కాదు, దీని యొక్క బాధలను ఆనందములు కూడా ఒకదానికి ఒకటి పంచుకుంటూ ఉన్నవి.
2: It is not merely that there is an inherent relationship between different limbs of the body. They share the joys and the sorrows.
1: ఈ వర్క్షాప్ అయినటువంటి దేహం లోపల అనేక విధములైనటువంటి యొక్క కొన్ని అనురాగములు కూడా ఉంటున్నవి.
2: In this body, which will be compared to a workshop, there is different types of relationship between different limbs.
1: దీనిని ఒక యూనిటీ అని చెప్పుకుంటూ వచ్చాం.
2: There is unity between all.
1: ఈ యూనిటీ అనగా కలిసిమెలిసి ఉండేటువంటి ఒక తత్వాన్ని మన దేహమే మనకు చక్కగా బోధిస్తూ ఉంటుండాలి.
2: Our body itself demonstrates and teaches us a lesson as to how to live a life of
1: ఈ వర్క్షాప్ మనం చక్కగా అంతర్దృష్టితో పరిశీలన చేసినప్పుడు మరొక వర్క్షాప్ మనకు అక్కర్లేదు.
2: If only we can have a look into this particular workshop and take an inward look into this workshop, there is no need for going to another workshop to learn
1: your manasu. Palani vastu naaku kavali ani sankalpinchukuntundi anukondi.
2: For example, suppose the mind decides to have a particular object.
1: Tatchaname danini pondadaniki tagina prayatnam chestundi ee oka kaalu.
2: Instantaneously, the leg takes the necessary step of going towards that.
1: పలాని చెట్టులో ఉన్నటువంటి పండు నాకు కావాలి అని ఆశిస్తుంది ఈ యొక్క మనసు.
2: ది మైండ్ డిజైర్స్ టు హ్యావ్ ఫ్రూట్ ఇన్ ఎ పర్టికులర్.
1: ఆశించిన తక్షణమే ఆ ఫలం మనకు అనుభవించడానికి వీలు కాదు.
2: ది మోమెంట్ దాట్ ది మైండ్ థింక్స్ ఆర్ డిజైర్స్ టు హ్యావ్ దట్ పర్టికులర్ ఫ్రూట్, ఇట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఆటోమేటిక్.
1: ఆ చెట్టు దగ్గరికి కాలు నడిచిపోతాయి.
2: ద లెట్స్ గో నియర్ టు ద ట్రీ.
1: మనసు యొక్క అభిష్టాన్ని నెరవేర్చడం ఆ పాదం యొక్క కర్తవ్యం.
2: ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ ది డ్యూటీ ఆఫ్ ది లెగ్స్ టు ఫుల్ఫిల్.
1: తమ తాము చేశాయి, అక్కడ పోయి నిల్చుకుంది. నిల్చుకున్న తక్షణమే నడుము తన యొక్క కర్తవ్యాన్ని తాను చేస్తుంది, వంగుతుంది కిందికి.
2: వన్స్ ది లెగ్స్ పర్ఫార్మ్ దర్ డ్యూటీ ఆఫ్ టేకింగ్ ది ఎంటైర్ బాడీ నియర్ ఆన్ ద ట్రీ, ఇట్ దేర్ ది దర్ డ్యూటీ ఎండ్స్ అండ్ ది వేస్ట్ టేక్స్ అప్ ది నెక్స్ట్ డ్యూటీ, ఇట్ బెండ్స్.
1: తన పని తాను చేసింది ఈ నడుము.
2: ద వేస్ట్ హ్యాస్ పర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీ ఆఫ్ బెండింగ్.
1: కానీ ఫలం తనకు దక్కలేదు.
2: Still, the fruit has not come to that particular
1: point. Tadupari, cheyi oka raayini teesukundi.
2: Immediately, the next step is the hand picked up a stone.
1: Raayi chetiki chikkinanta maatramo phalam labhinchaledu.
2: By merely taking a stone in the hand, you have not got the
1: తన ఫలితాలు చేసింది, ఊరుకుంది.
2: Hand did its duty and kept quiet.
1: తర్వాత భుజము తన పని తాను ప్రారంభించుకుంది, ఆ రాయి తీసుకుని విసిరింది ఆ చెట్టుకు.
2: Then the next duty was that of a soldier, and he took the stone and it threw at the
1: ఫలము కింద పడేటప్పటికి వేళ్లు అందుకున్నాయి, తమ పని తాను చేశాయి.
2: The fruit fell down, the fingers went, picked up the fruit.
1: ఆ ఫలము నోటికి అందించాయి.
2: The fruit was handed over to the mouth.
1: నోరుకుడును పాపము తన పనిని మాత్రం తాను చేసింది, రుచిని చూచింది, ఇది పులుప తీప అని.
2: మౌత్ ఆల్సో డిశ్చార్జ్ ఇట్స్ ఓన్ డ్యూటీ అండ్ దట్ ఈస్ ఇట్ టేస్టెడ్ వెదర్ ఇట్ ఇస్
1: తీయగా ఉన్నదా, ఇది నాకు అక్కరలేదు. అన్నింటికి నీవే యజమాను, ఓ జఠరాత్ని నీవు తీసుకోని లోపలికి పంపించింది.
2: ఆఫ్టర్ ఇట్ టేస్టెడ్ అండ్ ఫౌండ్ అవుట్ దట్ ఇట్ వాస్ స్వీట్, వెల్ ఇట్ ఇస్ స్వీట్, వెల్ ఐ డోంట్ వాంట్ టేక్ ఓ స్టమక్, ఇట్ ఇస్ యూ హూ విల్ హావ్ టు
1: లేక అది పులుపుగా ఏమైనా ఉన్నా ఇది నా యొక్క శరీరమునకు సరైనటువంటిది కాదు, ఇది కేవలం ఒక విధమైన రోగానికి మూల కారణమవుతుంది అని భూదేవికి అందిస్తుంది అని
2: మూసేస్తుంది. Well, it says, well, it doesn't belong to me, it should not be handed over to the stomach, it immediately spits out.
1: ఈ విధంగా లోపలికి పంపించినటువంటి యొక్క ఫలమును ఈ అన్ని అంగములు చేరి నాకు అందించినాయని తాను గర్వంగా భుజించదు.
2: The stomach takes over this fruit, but it also recognizes the fact that all these limbs are entitled to have a share.
1: Indulo unnatundi jakraadhi dana chakkaga dhanam chesi daralo unnatundi sariyaina saraani anni angamulu cheri naaku pampinchinaayi kada ani saraani anni angamulku supply chestu vastundi.
2: The digestive power which is there in the stomach digests it and supplies and in the form of energy to all the limbs.
1: ఈ విధమైనటువంటి అన్యోన్య సంబంధ బాంధవ్యమైనటువంటి మన దేహంలోనే చక్కగా నిరూపించడానికి అవకాశం ఉంటుండాలి.
2: దిస్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ రిలేషన్షిప్ కోఆపరేషన్ అండ్ యూనిటీ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ ఓన్ బాడీ డెమోన్స్ట్రేటెడ్ హియర్.
1: ఈ అన్యోన్యతను మన నిత్య జీవితంలో మనం కూడా కొంతవరకు అనుభవించాలి.
2: దిస్ కైండ్ ఆఫ్ మ్యూచువాలిటీ అండ్ కోఆపరేషన్ విల్ హావ్ టు బి ఎక్స్పీరియన్స్ బై అస్.
1: ఒక దారిలో మనం నడుస్తున్నాము,
2: సపోజ్ వీఆర్ వాకింగ్ ఇన్ ఎ స్ట్రీట్,
1: కన్నులు పైన ఉన్నవి,
2: the eyes are looking to the
1: కాళ్ళు కింద ఉన్నవి,
2: legs are down below.
1: ఆ దారిలో కన్నులు ఒక ముళ్ళును చూచింది.
2: The eyes noticed a thorn on the road.
1: కానీ వీటి సంబంధం మనకి ఎవరికి బాహ్యంగా అర్థం కావటం లేదు, అది అంత సంబంధం ఉంటుందా, ఎప్పుడు చెప్పిందో, ఏ ఫోన్ ఉందో, ఏ టెలిగ్రాఫ్ ఉందో, ఏ విధంగా ఉందో, తక్షణమే కాలు దాన్ని దాటుకుని వెళ్లిపోతుంది.
2: The moment the eye noticed the existence of a thorn, it is really a wonder as to how, in what way it has communicated its the existence of a thorn. Automatically, spontaneously, the leg skipped that particular thorn and passed by.
1: కాళ్ళకు కన్నులు లేవే,
2: legs do not have the eyes.
1: ఇది ఎక్కడ దాటుకుంది?
2: How did the leg?
1: చూచినది కన్నులు, దాటినది కాళ్ళే.
2: How did the leg pass? It is the eyes which saw the
1: kannulu kaalamu anta sanita sambandham untunda.
2: This is the mutual relationship that
1: oka veli ee paadamulu kanti maatane vinaka adi kaalu aa mullu paina pettana taanu chaala raktam daramosukuntundi.
2: Suppose the leg we foot doesn't care for the instruction given by the eye and we put to trot on that particular thorn.
1: Velani tagirandi kaaluku kaani ఏడ్చేది కాదు.
2: ఇట్ ద స్టార్ట్ బ్లీడింగ్ అండ్ వెన్ ఇట్ స్టార్ట్ బ్లీడింగ్ ది పెయిన్ ఈజ్ ఫర్ ద ఫుట్ బట్ ది ఐస్ ఆర్ సెడింగ్
1: అంటే కన్ను ఎంత బాధపడుతుందో మనం యూచ్ చేసుకోండి.
2: యూ కెన్ ఇమాజిన్ హౌ ది ఐస్ ఫీల్ సో మచ్ వెన్ ది ఫుట్ ఈజ్ ఫుట్
1: ఈ ముళ్ళు ఇంతటువంటిది కాలే కదా అని నాకు కాదు కదా అని తాను ఊరుకుండవచ్చు కదా.
2: ఇట్ కుడ్ యాజ్ వెల్ టెల్ ఇట్ సెల్ వెల్ ఇట్ ఈస్ ది ఫుట్ విచ్ ఈస్ హర్ట్ బై ది థార్న్. Why should I be
1: kalukar? ఈ రెండింటికి ఎంత ప్రేమానురాగం కలిగి ఉంటుందో మనం యోచించుకోవాలి.
2: What extraordinary love exists and lasts between these two?
1: ఇది మానవత్వం. పరలోకం కలిగినటువంటి బాధను నా బాధగా మనం భావించుకున్నప్పుడే ఇది నిజమైన మానవత్వంగా రూపొందుతుంది.
2: This is humanity. When we see others being put to some trouble, if we can
1: మానవత్వం మన ఇంద్రియములే మనకు సబోధన చేస్తున్నవి, అవే నిజమైనటువంటి గురువులుగా మనకు రూపొందుతూ వస్తున్నాయి.
2: దీస్ సెన్సెస్ టీచర్స్ అండ్ బికమ్ అవర్ ట్రూ టీచర్స్ ఇంపార్టింగ్ అస్ సచ్ వెరీ వాల్యుబుల్ లెసన్స్.
1: కనుక మన దేహం అనేటువంటి యంత్రంలో మనం నేర్చుకోవాలని ఎన్నో ఉంటున్నది.
2: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ది అవర్ ఓన్ బాడీ.
1: ఈ దేహం అనేటువంటిది కేవలం క్రియాకలాపాలలో ప్రవేశించేటువంటిది.
2: బాడీ ఈజ్ వన్ విచ్ అండర్ టేక్స్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీ.
1: ఇది కర్మలకు ప్రధానమైనటువంటి యొక్క పాత్ర.
2: దిస్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ అండర్ టేక్స్ అ లాట్ ఆఫ్ వర్క్.
1: ఏ విధమైనటువంటి కర్మలు మనం ఆచరించాలన్నందున ఇది దేహములకు సరి అయినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అత్యవసరం.
2: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ వర్క్ యూ వాంట్ అండర్ టేక్, ద బాడీ షుడ్ హ్యావ్ ద పవర్ అండ్ ది ఫిజికల్ కెపాసిటీ టు డూ ఇట్.
1: కనుక దేహాన్ని కూడా నువ్వు మొట్టమొదటి ఆరోగ్యవంతంగా చూసుకోవాలి.
2: దేర్ఫోర్ ఇట్ ఈస్ ప్రైమరీ డ్యూటీ టు కీప్ అవర్ బాడీ.
1: ఎన్నో ఉంటున్నది.
2: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యూ కెన్ లర్న్ ఫ్రమ్ ది అవర్ ఓన్ బాడీ.
1: ఈ దేహం అనేటువంటిది కేవలం క్రియాకలాపాలలో

0: దేహాన్ని కూడా నువ్వు మొట్టమొదట మనం ఆరోగ్యవంతంగా చూసుకోవాలి.
1: Therefore, it is primary duty to keep our body healthy.
0: పైన ఉన్నది కదా అని తలకు ప్రత్యేకత కాదు.
1: Just because head is there is God,
0: శిరస్సు ఉన్నది కదా అని ఇది నీచంగా మనం భావించరాదు.
1: Just because the feet are down, we need not look down with contempt on them.
0: ఈ రెండింటికి ఉండినటువంటి సన్నిహిత సంబంధము మన యొక్క ప్రేమ తత్వము.
1: The relationship that exists between the head and the feet is the love that flows between these two.
0: ఈ ప్రేమ తత్వమును నటసిక పరింత్రం కూడా మనం ప్రసరింపజేసుకున్నప్పుడే మన జీవితము పూర్ణవంతమవుతుంది.
1: If we saturate our entire body from head to foot with this sacred love, then only our life gets sanctified.
0: కనుక తల చేసినటువంటి ఆలోచనలన్నీ కూడా కారుణూపకంగానే మనం అనుభవించి చేయాలి.
1: వాట్ ఎవర్ హెడ్ థింగ్స్ వీ హావ్ టు ఇంప్లిమెంట్ ఇట్ ప్రాపర్లీ.
0: ఇలాంటి అంగముల యందు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది మనకు నిత్యానుభూతులు.
1: దిస్ ఇస్ ఎ డైలీ ఎక్స్పీరియన్స్ విచ్ షోస్ వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ డిఫరెంట్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: నిత్యానుభవములు కూడా ఈ లోకములకు అత్యవసరం.
1: Daily experience also is essential for this world.
0: ఈ మానవతా గుణములు అనేటువంటిది మానవతా విలువలు అనేటువంటిది ఏదో 5 సంవత్సరం 6 సంవత్సరం పూర్వము మనం ప్రారంభించినామని మీరు భావించవచ్చు.
1: You may be thinking that it is about 5 years back we undertook this education in human values.
0: ఇది నేను ఏ 50 సంవత్సరముల పూర్వమో దీన్ని ప్రారంభించాను.
1: Swami has come to this 50 years ago.
0: కరణం సుబ్బమ్మ ఇంటిలో ఉండినప్పుడు నేను భజన లోపల ఒక పాట పాడేవాడి.
1: When Swami was in Karanam Subbamma's house, Swami used to sing one bhajan during the bhajan singing.

0: The primary responsibility of a human being for having taken human birth is to carry out action. And the secret of all success is smarana, remembering the Lord's name. And doing sadhana is the primary responsibility of the devotees. Devotees should undertake sadhana.
1: ఇందులో మన హృదయమైనటువంటి విశాలమైనటువంటి భూమి వంటిదిగా నిరూపించింది.
0: In this, one has to take his own heart as Brahmana.
1: మనసుని మడకగా తీసుకుంది.
0: You have to take the mind as the plow.
1: గుణములను ఎద్దులుగా భావించుకుంది.
0: Take the attributes gunas as bullocks.
1: వివేకమును చాలుకోలుగా తీసుకుంది.
0: Take your intelligence and discrimination as
1: ఈ హృదయ క్షేత్రాన్ని సాగు చేయమని బోధించింది.
0: As a whip and cultivate this particular field of heart.
1: ఏమిటి దీంట్లో మనము పండించేటువంటి పంట?
0: వాట్ ఇస్ ది క్రాప్ విచ్ ఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ దిస్?
1: సత్యధర్మము శాంతి ప్రేమలను, ఇవే మనం పండించేటువంటి పంట.
0: వాట్ ఇస్ ది క్రాప్ విచ్ ఆర్ గోయింగ్ టు రైట్ ఆన్ ది ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్?
1: వర్షము భావమే కలుపులు బ్రహ్మానందమే పండెడి పంట, సత్యధర్మము శాంతి ప్రేమలను.
0: ఇట్ ఇస్ ది డివోషన్ విచ్ ఇస్ ద రెయిన్ and it is the feelings which will weed out all unnecessary things, and it is Brahmananda, the extraordinary bliss which you can get as the crop.
1: Kanukane manam ee naadu em cheyala manase madakaga gunamule yaddul.
0: Today what is our responsibility, what is our duty? Take your mind as the plow and take your attributes this sat.
1: Ee manasane kunte manakalu adukulo pettukoni గుణములనేటువంటి దానికి కట్టుకొని వివేకమనికి చాలా

0: పంటలు తీసుకుని ఈ హృదయం లోపల ఈ ప్రేమ పంటను పండించాలి, సత్య పంటను పండించాలి, ధర్మ పంటను పండించాలి, శాంతి పంటను పండించాలి. యు హావ్ టు టేక్ ది ఫ్లో, ది మైండ్ ఆఫ్ ద ఫ్లో అండ్ కీప్ ఇట్ అండర్ కంట్రోల్. టేక్ ది గుణస్ యాజ్ ది బుల్లెట్స్ అండ్ కల్టివేట్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ రేజ్ ది క్రాప్ ఆఫ్ ట్రూత్, రేజ్ ది క్రాప్ ఆఫ్ లవ్, రేజ్ ది క్రాప్ ఆఫ్ ధర్మ, రేజ్ ది క్రాప్ ఆఫ్ పీస్.
1: అది మన హృదయంలో పండించుకోవాల్సిన పంట. ఈ పంటను 10 మందికి మనం అందించాలి.
0: దిస్ ఇస్ ది క్రాప్ విచ్ హావ్ రేస్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ అమంగ్ టెన్ అదర్స్.
1: మన జీవితం అనేటువంటిది ఐస్ గడ్డ వంటిది.
0: అవర్ లైఫ్ ఈజ్ సంథింగ్ లైక్
1: క్షణం కరిగిపోతూ ఉంటుంది.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ ఐస్ స్లాబ్, ఇట్ గోస్ ఆన్ రెడ్యూసింగ్ ఇట్స్ ఓన్ లైఫ్.
1: కరిగిపోక మునిపోయి నలుగురికి పంచిపెట్టాలి మనం.
0: Before it disappears, you have to distribute this particular thing to all the people.
1: ఆ విధమైనటువంటి పంచిపెట్టేటువంటి యొక్క పరిస్థితి ఈనాడు మనము ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూ అనేటువంటి దాన్ని ప్రారంభించాము.
0: Before this ice melts away, it has to be distributed. And this is the very lesson which has to be understood in this human life.
1: మీరు అనేక మందికి అనేక విధమైనటువంటి ఆపోహలు ఉండవచ్చు.
0: There could be a number of doubts entertained by different people here on this particular aspect.
1: ఈ వాదోపవాదంలోకి ఏ మాత్రం కూడా స్థానం లభించనక్కర్లేదు.
0: You should not give any room for arguments and counter arguments.
1: ఇది మానవుడు ప్రతి మానవుడు సాధించవలసినటువంటి ఒక సత్య స్వరూపం.
0: This is a particular truth which has to be achieved and accomplished by every human being.
1: దానిలో ఒకరికొకరు తోడుగా ఉంటుంది, అన్యోన్యతగా, దీన్ని ఐకమత్యంగా, దీన్ని సరైన రీతిలో మనం జగత్తును కల్పించాలి.
0: ఇన్ దిస్ పర్టికులర్ టాస్క్ ఈచ్ వన్ షుడ్ హెల్ప్ ది అదర్ అండ్ త్రూ కోఆపరేషన్ అండ్ యూనిటీ వీ హావ్ టు అచీవ్ దిస్ థింగ్ అండ్ డిస్ట్రిబ్యూట్ టు ద వరల్డ్.
1: ఇందులో మనము నిత్యానుభవం ఒక్కటి ఉండినప్పటికీ సత్యానుభవాన్ని మాత్రం లక్ష్యంలో ఉంచుకోవాలి.
0: వాట్ ఎవర్ మే బి అవర్ డైలీ ఎక్స్పీరియన్స్ విచ్ కుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రూ ఎక్స్పీరియన్స్, వీ షుడ్ కీప్ ట్రూ ఎక్స్పీరియన్స్ ఆన్ ద బేసిస్
1: వదంతి. అన్నిటికీ ఆధారమైనటువంటిది ఒక్కటి ఉన్నది అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: దెర్ ఇస్ వన్ విచ్ ది వైజ్ పీపుల్ డిక్లేర్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్, బట్ యూ హ్యావ్ టు రియలైజ్ అండ్ రికగ్నైజ్ దట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్ విచ్ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ సీన్ అండ్ అన్సీన్.
1: సత్య సాయి సేవా సమితి.
0: వన్ ఈజ్ సత్యసాయి సేవా సమితి.
1: సత్యసాయి భజన మండలి.
0: సత్యసాయి భజన మండలి ఇస్ ద సెకండ్.
1: సత్యసాయి సేవాదళము.
0: సత్యసాయి సేవాదళం ఇస్ ద థర్డ్.
1: స్టడీ సర్కిల్.
0: సత్యసాయి స్టడీ సర్కిల్ ఇస్ ద ఫోర్త్.
1: సత్యసాయి మహిళా విభాగము.
0: సత్యసాయి మహిళా విభాగం ఇస్ ద ఫిఫ్త్.
1: సత్యసాయి ఎడ్యుకేషన్ ఫౌండేషన్.
0: సత్యసాయి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇస్ సిక్స్త్.
1: ఇవన్నీ కూడా కేవలము కొన్ని కొన్ని అంగములుగా ఉండినప్పటికీ దీని అన్నింటికి ప్రధానమైన ఆధారం సత్యసాయి. ఈ లక్ష్యాన్ని మనం పెట్టుకుని మనం ఏమి చేసినప్పటికీ అది సత్యాన్ని పొందుతుంది.
0: ఆల్ దీస్ వింగ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మే బి డిఫరెంట్ బట్ ది యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ద బేసిస్ ఇస్ సత్యసాయి. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ కండక్ట్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఓకే.
1: మనం మన సోదర మానవులను అందరి కూడాను ఈ విధమైనటువంటి పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: We have to put all our brothers in the right path, in this particular path, in the sacred path.
1: Konga tana sootini mukkuto konni chapalu tini kevalam tana kadukke tanu bhujistundi, tana kadukune tana kayasanga bhavistundi.
0: Crane eats fish, fills its own stomach, thinks its own stomach is kailasa or is this
1: end manavishya kondala valle tayar kaakudu.
0: We should not turn ourselves into cranes.
1: తనతో పాటు ఇంకా అనేక మంది జీవులు ఉంటున్నారనే విచార భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాగే టవర్ జెల్స్ విల్ హావ్ రికగ్నైజ్ దట్ దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ అదర్ పీపుల్ హూ ఆర్ ఎగ్జిస్టింగ్.
1: మనం అనుభవించినటువంటి ఈ పవిత్రమైనటువంటి ప్రసాదమును అందరికి కూడా పంచడానికి ప్రయత్నించాలి.
0: దిస్ సేక్రెడ్ పీస్ఫుల్ లెటర్ అండ్ ఫుడ్ విచ్ యూ హావ్ పార్టేకెన్ వి హావ్ షేర్ ఇట్ విత్ ఆల్ అదర్స్.
1: ఈనాడు ఈ ఎడ్యుకేషన్, ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది, అలాగే మానవతా గుణములనేటువంటి విద్యను ఎక్కడ చూసినా కూడాను అందరూ ఆకర్షిస్తున్నారు.
0: ది ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఈజ్ అట్రాక్టింగ్ పీపుల్ ఆల్ అరౌండ్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్.
1: కారణం ఈ విలువ లేకపోవటం చేతనే జగత్తంతా కూడాను అనేక భయభ్రాంతులతో కూడి ఉంటుండాలి. బ్రతికించి అనేక చిత్రహింసలు చేస్తుండాలి. ఈ బాధ ఆ బాధల కంటే అధికమైనటువంటి బాధ.
0: But if you have these bad qualities in you, they go torturing you day in and day out and put you to such immense suffering.
1: కనుక మనల్ని గ్రహించినటువంటి యొక్క ఈ ఈర్ష్య, అసూయ, డంబము, ఆడంబరం అనేటువంటి యొక్క ఈ దుఃఖమును మనం శుభ్రం చేయాలంటే ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు అనేటువంటి యొక్క బ్రష్ మనం సంపాదించుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ రిమూవ్ ఫ్రమ్ యూ క్వాలిటీస్ లైక్ జెలసీ, హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ సచ్ అదర్ బ్యాడ్ క్వాలిటీస్, యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ది కూ విచ్ కెన్ క్లియర్ దీస్ థింగ్స్, ది కూమ్ ఆఫ్ సత్య ట్రూత్.
1: ఈ సంబంధమైనటువంటి విద్యలతో పాటు ఈ యొక్క పారమాత్మికమైనటువంటి ప్రధానమైనటువంటి ఈ మానవతా గుణములను మనం అధికంగా పోషించుకుంటూ రావాలి.
2: అలాంగ్ విత్ దిస్ వరల్డ్లీ ఎడ్యుకేషన్, ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అండ్ ది హ్యూమన్ వాల్యూస్ విల్ హావ్ టు బి కల్టివేటెడ్ ఫాస్టర్డ్ అండ్ డెవలప్డ్ ఇన్ అస్.
1: ఒక తైలము దీపానికి ప్రాణమిస్తుంది.
2: ఆయిల్ మేక్స్ ఏ లైట్ బర్న్. ఇట్ కాన్స్ లైట్ టు ద లైట్.
1: మన ప్రేమ జీవితానికే ప్రాణమిస్తుంది.
2: అవర్ లవ్ కెన్ గివ్ లైఫ్ టు ది హ్యూమన్ బీయింగ్ దెమ్సెల్వ్స్.
1: కనుక మన జీవితానికి ప్రేమ అనేటువంటి దానిని మనం తైలంగా మనం తీసుకోవాలి.
2: ఫర్ అవర్ లైఫ్ లవ్ మస్ట్ బి టేకెన్ యాజ్ ఆయిల్.
1: ప్రణతి నూనె వత్తికలు దీపపు వెలుగు కలుగున.
2: ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ కంటైనర్ ఆయిల్ అండ్ విక్, విల్ యూ బి ఏబుల్ టు గెట్ ఆటోమేటికల్లీ లైట్ ఫ్రమ్ ఇట్?
1: కానీ దీనిని అంటించేవాడు ఒకడు ఉండాలి కదా.
2: దేర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ లైట్ దిస్ ల్యాంప్.
1: పూలు సూది దారముంది పుష్పమాల తానగున.
2: దేర్ ఆర్ ఫ్లవర్స్, దేర్ ఇస్ థ్రెడ్ అండ్ దేర్ ఇస్ నీడిల్. వుడ్ ఇట్ ఆటోమేటికల్లీ బికమ్ ఇన్ టు ఎ గార్లాండ్?
1: దీన్ని కుట్టేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
2: దేర్ ఇస్ వన్ హూ హాస్ టు బంచ్ దెమ్ టుగెదర్, పుట్ దెమ్ టుగెదర్.
1: రత్నాలు గలవు సొమ్ములు నిర్మాణమగున.
2: You are having gold, you are having gems and diamonds. Can they become automatically jewels?
1: Ye vaadu kondali kada.
2: There is need for one who can make jewels.
1: Adhe vidhangani satyasai andinchinatvanti yokka ee yokka pancharatnamulu endukodanu. Pancharatnamulu pancharatnamulu gaane undali kaani andinche vaadu kontha mandi undali kada.
2: These five human values, these five gems are there. They are having their own value. But there is need for someone who can hand over these things to others.
1: అది అందించే నిమిత్తమై కొంచెం ప్రభుత్వాలతో కూడా కొంత సంబంధం ఏర్పరచుకోవాల్సి వస్తుంది.
2: In order that these diamonds are given to various people, it may be necessary, it may become essential to have some kind of
1: relationship. ఆ మున్సిపాలిటీలు, ఆ యొక్క కార్పొరేషన్లు వాళ్ళ టీచర్లు ఇక్కడ పంపరు.
2: If you don't have any relationship with the government, with the corporations, with the municipality, they are not likely to send their teachers here.
1: వారిని పంపండి, వారికి మనం బోధించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
2: If they don't send the teachers, there will be no occasion for us to teach them.
1: కానీ ఎవరితో మన సంబంధ బాంధవ్యాన్ని కల్పించుకున్నప్పటికీ మన సంబంధం అనేటువంటి యొక్క సత్యసాయిని మాత్రం ఏమాత్రం కోరిన దూరం కాకూడదు.
2: Whatever type of relationship you may establish with the governments, etc. But you should remember this particular truth, that you should never
1: have
2: any relationship with
1: Satyasai. Deenni oka register body ga cheyavalsi vachindi.
2: In order to give the status of an organization, this is registered as a registered organization.
1: Evarante vaaru ee corporation office daggara mai maatladante vaadu get out antadu.
2: If a person walks into a corporation office and wants to just enter into some kind of discussion, he might say, you please get out.
1: కానీ మనం ఒక అధికారాన్ని కలిగినటువంటి వారమైతే తప్పక వారు వెల్కమ్ చేసి మన యొక్క విషయాన్ని సంప్రదించి చక్కగా దాని తగిన చర్య తీసుకుంటాడు.
2: If we have an organization and some authority and if we represent an organization and if we go and contact them, then they will be able to take some steps to solve the problems.
1: కనుక మనము ఈ ప్రభుత్వంతో కొంతవరకు సంబంధం పెట్టుకున్నంత మాత్రమున మనం దీనిని వేరే విధంగా మనం భావించరాదు.
2: జస్ట్ బికాస్ వీఆర్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్స్, వీ షుడ్ నాట్ ఫర్గెట్ సర్టన్ బేసిక్ ఫ్యాక్ట్స్.
1: మొదలు నేను చెప్పినట్టుగా మన నిత్యానుభవం ఒకటి, సత్యానుభవం ఒకటి, ఈ రెండింటిని మనము సన్నిహిత సంబంధం చెయ్యాలి.
2: As Swami described in the very beginning of this discourse, the daily experience is something and the true experience is different. We have to make an effort to bring these two together and closer.
1: Kanuka ee rendinti yokka ekatvam cheta ee manavatvanni manam abhivruddhi gaavinchukovataniki tagina krushi cheyali.
2: By unifying these two experiences, we have to develop humanity.
1: Nityanubhavam prati vyaktikudunu atyavasaram.
2: Daily experience is essential for every human being.
1: Einstein anetunte vaadu goppa vijnanavantudu.
2: Einstein was a very great scientist.
1: అతను అనేక

0: అనేటువంటి పరిశోధనలు ఆ కాలం నుండే చేసి అనేక సత్య స్వరూపాన్ని గుర్తించుకున్నాడు.
1: ఈవెన్ ఇన్ దోస్ డేస్ హి కండక్టెడ్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎస్టాబ్లిష్ సర్టన్ ట్రూత్.
0: ఈ జగత్ అంతా ఇప్పుడు పరమాణువుల యొక్క తరంగముల యొక్క స్వరూపమే అనుకున్నాడు.
1: He just said that this is a conglomeration of the waves of energy.
0: Paramaanave tarangamu tarangame paramaanu yokka parikaramulani bhavinchadu.
1: There is a mutual relationship between the atom and the waves of energy. That
0: ee dehamu ee jagattu ee sarva padarthamulu kudanu paramaanuvula yokka samudayamani gurtinchukunnadu experiment lo.
1: In experiments he conducted, he satisfied himself and he proved that in the body, in the world and every object
0: gurtinchukunnatuvanti విజ్ఞానవేత్త అయినప్పటికీ నిత్య జీవితంలో మాత్రం మార్నింగ్, ఈవినింగ్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేటువంటి ఈ యొక్క స్వానుభవాలను మాత్రమే తాను ఉపయోగపెట్టుకుంటూ వచ్చారు.
1: ఆల్దో సచ్ ఎన్ అకాంప్లిష్డ్ సైంటిస్ట్ హూ రియలైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ సైంటిఫిక్ ట్రూత్స్ ఇన్ హిస్ డైలీ లైఫ్ హీ వాజ్ అబ్జర్వింగ్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సన్ రైజ్, సన్సెట్ అండ్ సచ్ అదర్.
0: ఈ దేహములంతా కూడా ఒక నీటి గుడగంటి అని చెప్పి అనుకున్నాడు.
1: He realized that this human body is something like a water bubble.
0: Aithe ee neetipuduga chidilamu kaaka purame deen dwara aneka rakamainatundi yokka satyanni gurtinchalani bhavinchadu.
1: Before this water bubble breaks, he realized that this body must be used properly.
0: Prati anuvunu kodunu sadviniyoga parchalani sankalpinchukunnadu.
1: Every atom in this body must be used properly.
0: Atani kaalamu lopala ee naati aadhunika yugam vale పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్, పెద్ద పెద్ద మిషన్లు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ తాను లక్షలకు కోట్లకు ఖర్చు పెట్టి ఏమాత్రం కూడా తాను క్రోడీకరించలేదు.
1: ఇన్ ఆల్ హిస్ రీసెర్చ్ హీ డిడ్ నాట్ స్పెండ్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ రూపీస్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ వెరీ బిగ్ ల్యాబొరేటరీస్ అండ్ వెరీ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఎట్సెట్రా.
0: ఆయన సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ అనేటువంటి మార్గంలో తాను ఆదర్శాన్ని నిరూపించాడు.
1: హీ హెల్డ్ అవుట్ ఎన్ ఐడియల్ ఆఫ్ సింపుల్ లైఫ్ అండ్ ది హైయెస్ట్ స్టడీ.
0: ఈనాటి మన యొక్క చదువులు, మన యొక్క విద్యలు, మన యొక్క ప్రవర్తనలు ఏ రీతిగా ఉంటుందంటే మనము జీవితం అనేటువంటిది అర్థం చేసుకునకుండా అడుగు భాగంలో ఉంటుండి ఆడంబరమైనటువంటి యొక్క అధికారంలో మనం ప్రవేశిస్తూ వస్తున్నాం.
1: బట్ టుడేస్ అవర్ లైఫ్ స్టైల్, అవర్ ఎక్స్పీరియన్స్, అవర్ కాండక్ట్ ఈస్ డిఫరెంట్. వీఆర్ ఇన్ ది లోయెస్ట్ రంగ్ ఆఫ్ ది entire education, but we think ourselves to be occupying the highest position already.
0: Higher life, low thoughts. ఈ విధంగా ఉంటున్నాం. ప్రస్తుతానికి మనం అన్ని అనుకూలంగా ఉంటున్నాయి. నేను కూర్చోవడానికి మంచి కుషన్ చైర్ ఉందా లేదా, కుషన్ చైర్ కోసం చూస్తాడు ఈ విద్యార్థి.
1: Today's student looks whether he is having a chair which has got a cushion which can give him some comfort.
0: Air condition కావాలి తన ఆఫీస్ రూమ్ కు.
1: He immediately feels that he should have air conditioner fixed to his office.
0: Aanadu scientist ainatundi Einstein oka paper, oka pencil, oka waste paper basket ante ide thana idintha kudanu laboratory.
1: But the greatest scientist Einstein had only a paper, a pencil and a waste paper basket for all the research he carried out.
0: Aanadu professors andaru kudanu ee vidhamainatundi oka duravyasamlo abhirudhini gaaninchukuntu vastunnaru.
1: The professors of today are taking in the wrong path these days.
0: Idi sariyainatundi yokka cherya kaaneru.
1: This is not proper.
0: Mana yokka vidya samasthaliyandu dhanamunu mitamuga kharchu pettali.
1: In our education institutions we should spend limited
0: dhanamune ga maratti enniyo vidhamitundi kashtamulaku nashtamulaku guri avutundadi.
1: The world is undergoing a number of problems, troubles and turmoils on account of
0: kevalam sobberi professors maatrame ee equipments ni korutu untaru.
1: It is only the lazy type of professors who ask for the equipment
0: unte nan check chesi sulabhanga vaadu nerchukochu, nenu ekku cheppanakkarledu, nenu ekku shramapadanakkarledu ani ee vidhamenti swartham kosam ani prayatnam chestuntaru.
1: These professors out of selfishness feel that if they can put on a switch the machine can teach so many things and they did not exert themselves.
0: Tadwara jarigetunti yokka badhalu chaala adhikanga untunnayi adi vaaru gurtinchadam ledu.
1: On account of such a tendency there will be a number of problems which they will be facing.
0: Inaadu ee aadhunika yugam lopala computers ekkuga parigipothunnayi.
1: In this modern age computers have begun to occupy a very important place.
0: Valla ప్రొఫెసర్స్ కు అధికమైనటువంటి కష్టములు ఉంటుండవు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ కంప్యూటర్స్ ప్రొఫెసర్స్ మే నాట్ బి హ్యావింగ్ మచ్ వర్క్.
0: ఈ కంప్యూటర్స్ లో పువ్వులు వేశాం పువ్వులు పౌడరే వస్తుంది.
1: ఇన్ కంప్యూటర్స్ యు పుట్ ఫ్లవర్స్ యు గెట్ బ్యాక్ ఫ్లవర్స్.
0: చెడ్డది వేస్తే చెడ్డదే వస్తుంది, మంచిది వేస్తే మంచిదే వస్తుంది. మనం వేసే దాంట్లో ఉంటుంది అది.
1: ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ యు ఫీడ్ ది కంప్యూటర్ విత్. యు ఫీడ్ ఇట్ విత్ గుడ్ థింగ్స్ యు గెట్ గుడ్ రిజల్ట్స్, అండ్ యు ఫీడ్ ఇట్ విత్ గార్బేజ్ అండ్
0: ఇంకా నిత్య జీవితం లోపల ఆడవారికి మగవారికి పిల్లలకు అందరికి కూడా ఒక చిన్న చిన్నవి ఒక క్యాల్కులేటర్ ఒక చిన్న చిన్నవి కూడా వచ్చాయి.
1: And it's also, now that we are having calculators, small calculators which can be easily available for children, we may
0: have made up of ₹30 for Kunnamo.
1: One person has purchased a
0: set of 50 pieces. ₹20 for Kunnamo.
1: Another shirt piece was purchased for 20
0: rupees. Tana bidda ku oka gown konukunnadi.
1: One gown was purchased for the daughter
0: of ₹10 ayindi.
1: Another 10 rupees for
0: the tana koduku oka knicker konukundi.
1: One knicker was purchased.
0: Ee cheera, ఈ ప్యాంటు, ఈ షర్టు, ఈ నిక్కరు ఇవి చేయడానికి ఒత్తుకుంటూ కూర్చుంటారు అక్కడ.
1: ఫైండింగ్ అవుట్ ది టోటల్ అమౌంట్ టు బి పెయిడ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఓన్లీ దీస్ ఫోర్ ఐటమ్స్ దే గో ఆన్ యూజింగ్ ది క్యాలిక్యులేటర్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీంతో యంత్రం పైన మనం ఆధారపడితే మన సహజమైనటువంటి తెలివితేటలు ఎంత పాడైపోతున్నాయో యోచించి చేసుకోండి.
1: If we develop this kind of tendency to depend upon the machine for such small things also, to what extent our faculties get defunct.
0: Paata kaalamulo mana pillalaku lekkalu cheppinchalante chaala samapadi aneka vidhamulu kaapudunu vaari kantastham chesukoni vaa thalalo print ayipoyetundi ivanni.
1: In the olden days to teach arithmetic it they used to take a very hard way, but it used to get imprinted in their hearts and in their
0: minds. Mana sadhamainatundi oka telivi chetallo ee vidyanu manam abhyasinchali.
1: In this way, in natural way, they used to develop their cleverness, their
0: intelligence.
1: One should not depend too much upon these machines.
0: అందులో కరెంట్ ఏమైనా ఉంటే సక్రమంగా జరుగుతుంది, లేకపోతే వక్రం అయిపోతుంది.
1: If there is current continuously, the machine would be all right. Otherwise, it would give
0: trouble. మొట్టమొదటి కంప్యూటర్ ఇది తల.
1: The primary and the most important and the first computer is
0: the brain. ఈ సక్రమమైనటువంటి మార్గంలో పెట్టుకునేటువంటి యొక్క తరబీతి మనం ఈనాడు పిల్లలకు చేయాలి.
1: We have to train our students to see that they use this computer properly.
0: మనం కేవలము ఒక విధమైనటువంటి యొక్క యంత్రాల అధికంగమైనటువంటి విలలతో తీసుకుని వచ్చి ప్రయోజనం లేదు. దానిని వినియోగించుకునేటువంటి యొక్క విధానం కూడా మనం గుర్తించుకోవాలి.
1: It is no use buying costly and sophisticated machines. We should know how to use them.
0: కనుక దీన్ని సక్రమంగా వినియోగించుకున్నప్పుడే ఈ ధనము ఆ యంత్రము సరైనటువంటి దిశలో మనం ఫలితాన్ని అందిస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ ఇన్ ది ప్రాపర్ వే ఆల్ దిస్ సోఫిస్టికేటెడ్ మెషిన్ ద మనీ స్పెండ్ అండ్ ది మెషిన్ దట్ ఈస్ ఒబ్టైన్ ఆర్ జస్టిఫైడ్.
0: ముఖ్యంగా కూడాను ఈ మానవతా విలువ లోపల ఈ యొక్క వేస్ట్ ఆఫ్ మనీ అనేటువంటిది కూడాను కొంత గుర్తులో పెట్టుకోవాలి.
1: ఇన్ లర్నింగ్ అండ్ టీచింగ్ హ్యూమన్ వాల్యూస్ we have to pay special attention to the fact that we should not spend
0: waste money. Add cheyali,
1: we should not waste food, that also must be added on.
0: Waste of time kodanu deeniki kudukovali,
1: waste of time also must be added on to these things.
0: Aa vidhamainatundi yokka taribidini mana ee naati adhyapaka kodanu adhikanga manam cheppali.
1: We have to impart training to the teachers explaining all these aspects.
0: ఈనాటి యొక్క అధ్యాపకుల యొక్క విషయం ఎట్లున్నదంటే మీరు వేరుగా భావించకూడదు. నేను ఎంతో ప్రేమతోనా దయతోనా సక్రమమైన మార్గాన్ని అవలంబించాలనే ఉద్దేశంతో నేను చెప్పవలసి వచ్చింది.
1: ది బిహేవియర్ ఆఫ్ ద టీచర్స్ ఆఫ్ దిస్ డే మే బి ఎక్స్ప్లెయిన్ స్వామి అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ కంపాషన్ ఇన్ఫినిట్ లవ్ అండ్ కన్సర్న్ హీ అండర్టేక్స్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
0: కొంతమంది అధ్యాపకులు ఏదైనా ఒక పని చేయాలంటే దీనికి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి.
1: Whenever the teachers have to undertake any particular work, they must take up a master plan first.
0: ఒక హాల్ ఒక ల్యాబొరేటరీకి ఒక హాల్ కట్టామనుకోండి.
1: Let us say that you are undertaking a construction for a laboratory.
0: ఈ హాల్ లోపల ఏ ఏ రూమ్ ఎక్కడెక్కడ ఏ ఏ పరిస్థితుల్లో దీన్ని మనం నిర్మించాలి అనేటువంటి ఒక ప్లాన్ మొట్టమొదటి మనం వేసుకోవాలి.
1: You should have a plan as to how many rooms and which room what you will be putting and all the details must be worked out.
0: ఒక గోడ కొట్టేది తర్వాత ఒక రెండు సంవత్సరాలు అది అక్కర్లేదు అని కొట్టేది మరి ఇంకో గోడ కట్టేది తల్లి కొట్టేది కట్టడం కొట్టడం కట్టడం కొట్టడం ఇది అది నేను చేసే పనులు.
1: Suppose you construct a wall and then you feel that it is redundant, you remove it and then again you construct one wall. This kind of constructing walls and demolishing them should not be done.
0: మొదలే దీనికి ఈ రకంగా ఉంటుందనుకుంటే తెలియని ప్రొఫెసర్ ప్రొఫెసర్ అవుతాడా?
1: If a person does not have that much of intelligence to visualize what he would be the requirement, can you call him a professor?
0: అనుభవాలు కావాలి.
1: He must have experience.
0: ఇంతే కాదు మరి కొన్ని విషయాలు.
1: Not merely that, one or two more.
0: Okay, it's true, chemistry, botany, biology. ఇలాంటి సబ్జెక్ట్స్ అంతా ఉన్నాయనుకోండి.
1: Let us just take that there are subjects like physics, chemistry and biology.
0: ఈ ప్రపంచానికి తగినటువంటి యొక్క ఈ కెమికల్స్ అంతా మనం తెప్పించుకోవాలి.
1: Let us just say that you have to obtain chemicals required for one full year.
0: మన యొక్క ఎక్స్పెరిమెంట్ లోపల ఒక ఊహ కింద ఇంతవరకు అవుతుందని సరైనటువంటి యొక్క యోచన చేసి దాని సరైన రీతిగా దాని ఎక్విప్మెంట్ లిస్ట్ అంతా మనం ఇయ్యాలి.
1: We have to prepare a list based upon certain amount of guess what, and we'll have to prepare what our requirements would be for that particular year.
0: Kani atrayatam ledu,
1: but that is not being done these days.
0: Uha gana,
1: it is mere guess.
0: Ee uha gana anta bathroom lo vadukuntaru kani laboratory lo vadakudadu.
1: But this kind of guess is all right in bathroom, but it is not all right so far in laboratory.
0: 60,000 rupayalu avutundi ani vestaru ankonde.
1: Let us just say that 60,000 rupees is required for this.
0: Eemitayya ee 60,000 rupayalu deni kosamo ani nenu gattiga adithe adi konja pondi 20,000 rupayalu tagginchandi.
1: Well, Swami asks, well, why do you want 60,000 rupees? All right, Swami, reduce 20,000 rupees.
0: Ee kooragaala vyaparama ayya vankaya 4 rupayalu serinte evayya 3.5 rupayiki ivvandi bare maadutuntaru aa vidhanga tayaraipoyindi.
1: Is it vegetable for gaining life? If a vegetable vendor were to say that a brinjal 1 kg costs 4 rupees, you may ask 3 rupees 50 paise. But can this be done for such important things in education?
0: This is not the case of alachyam cheta gaani, ee vidhamaina akshatato gaani, oka vidhamaina aalochana shakti rahitanga gaani, manamu oka vidhamaina dhanamunu vritha cheyagalam.
1: We should not waste money arising on account of thoughtlessness, or on account of not planning, on account of indifference, on account of neglect.
0: దీనికి ఇంకొకటి మీరు తమాషగా అనుకోండి, నా లోపల ఒక బలహీనత ఉంటుండాలి.
1: For more out of in the lighter way, even in Swami there is a weakness.
0: కానీ నా దృష్టిలో అది బలహీనత కాదు.
1: But in Swami's view it is not a weakness at all.
0: ఈ ప్రజల యొక్క దృష్టిలో అది ఒక బలహీనతగా కనిపించుకుంటుంటాయి.
1: ఇన్ ది ఐస్ ఆఫ్ ది వరల్డ్ ఇట్ మే బి ఎ వీక్నెస్.
0: నేను సక్రమమైనటువంటి యొక్క వినియోగంలో ఒక లక్షలైనా నేను ఇస్తాను దానికి వెనుకాడు.
1: ఇఫ్ ఇట్ ఈస్ ఎ రైట్ అండ్ జస్టిఫైబుల్ ఎక్స్పెండిచర్, స్వామి ఇస్ ప్రిపేర్ టు గివ్ లాక్స్.
0: ఇది ఏమైనా దుర్వినియోగం చేసేటట్టుగా ఉంటే ఒక్క దమ్మిడినైనా నేను గట్టికి పట్టేస్తాను.
1: ఇఫ్ మనీ ఇస్ లైక్లీ టు బి మిస్యూజ్ even if it is a pie, Swami would not let go.
0: ee dabbulu vichesinte vishayamlo matramu nenu chaala control ga untanu.
1: Regarding money matters, Swami is extremely careful.
0: Kaaranam entante ee dhanam valle jagatlo anni durgunalu kuda perugutu undedi.
1: The reason is, it is on account of this money all bad qualities are developed in this
0: world. Nenu aa vidhanga kathinanga chuchinappudu vaari koncham baadhaga kalugutundi.
1: When Swami controls in a strict way, well, people may feel a little difficult to carry on things.
0: Kani vaariki baadha aina padavali nenu matram naa pattunu vadalu.
1: Even if they are hurt, it doesn't matter.
0: Neevu sariyina reetilo entaina adugu nenu tappakistanu.
1: For proper reason, for justifiable things, you ask any amount, Swami is prepared to give.
0: Idi endukosam antunte oka aadarshavantamaina deenni andinchali ee jagatku.
1: Another reason for this particular thing is we should hold out an example, an ideal for the entire world.
0: Jagatlo ilanti enno durvinyogam jarugutu untunnayi.
1: In the world this kind of misuse of money is taking
0: place. Mana samasthi endu ee vidhamaina durvinyogam jaragakoddu.
1: In our institution there should not be any misuse of money at all.
0: Andu nimittamai nenu inta kadinamaina kitti oka training nenu isthu vastuntanu.
1: Swami imparts this kind of hard training because of these reasons mentioned just now.
0: ఈ విధంగా స్వామి యొక్క ప్రతి చిన్న నడక యందు, మాట యందు, తలుపునందు, హృదయం అన్నింటి యందు కూడాను నాకు ఆదర్శాన్ని నిరూపించాలి. అది నా యొక్క ప్రధానమైనటువంటి పట్టుదల.
1: స్వామి's great determination is to hold an example in every act, every word, every movement, every gesture, every love that is bestowed.
0: నా కష్టమనేటువంటిది ఎప్పుడూ లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ లైక్ డిఫికల్ట్ ఫర్ స్వామి ఎట్ ఆల్.
0: అయితే ఎవరైనా ఒక అబద్ధం చెప్పితే భరించలేనంత బాధ కలుగుతుంది.
1: బట్ ఇఫ్ ఎనీవన్ వర్ టు అట్టర్ ఎ లై, ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ పెయిన్ టు స్వామి.
0: సత్యాన్ని చెప్పు,
1: టెల్ ద ట్రూత్.
0: ఎందుకు ఈ చిన్న విషయంలో కూడా నీవు అసత్యాన్ని అభివృద్ధి పరచుకుంటావు?
1: ఇన్ సచ్ స్మాల్ థింగ్స్ వై డు యు టెల్ ఎ లై? వై డు యు
0: కాలేదు అయింది కాలేదు కాలేదు అనే సత్యం చెప్పుకుంటే ఎంత ఆనందం వస్తుంది?
1: If you have achieved it, you can say, well, this is done. If you have not done it, you can say that it's
0: not done. అసత్యాన్ని కొంతవరకు నువ్వు కూడాను మరుగు చేసే నిమిత్తమై ఇంకా 10 అసత్యాలు చెప్పవలసి వస్తుంది.
1: ఫార్ కవరింగ్ అప్ వన్ లైన్, యూ హ్యావ్ టు టెల్ అనదర్ 10 లైన్స్.
0: నా ఉద్దేశంలో సత్యాన్ని మనం ఈ మానవతా విలువ లోపల సత్యం చాలా ప్రధానమైనటువంటి సత్యం నాస్తి పరువు ధర్మ.
1: ఇన్ స్వామీస్ కన్సిడర్డ్ వ్యూ ది ట్రూత్ హ్యాస్ ప్రైమరీ ఇంపార్టెన్స్, ఇట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ.
0: అసత్యాన్ని ప్రవేశపెట్టి మనం ప్రవేశపెట్టినటువంటి యొక్క మార్గం నందు కూడా అంత అసత్య రూపాన్ని ధరిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద రాంగ్ పాత్ ఆఫ్ ద అన్ట్రూ పాత్, దెన్ ది రిజల్ట్స్ విల్ బి వెరీ డేంజరస్, అంట్రూ ఆల్సో.
0: కనుక మానవుని యొక్క ప్రధానమైనటువంటి ప్రాణం అంటే సత్యము.
1: ట్రూత్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ గివింగ్ ప్రిన్సిపల్.
0: పోతే ప్రాణం పోయినట్టు.
1: ఇఫ్ ట్రూత్ డై, వెల్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక ఈ సత్యాన్ని లక్ష్యం నందు పెట్టుకుని ధర్మమును, శాంతిని, ప్రేమను, అహింసను మనం నిత్య జీవితంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: కీపింగ్ ఇన్ వ్యూ దిస్ ట్రూత్, ది రైచియస్ కాండక్ట్, ది లవ్, పీస్ అండ్ నాన్ వైలెన్స్.
0: అధ్యాపకులందరూ కూడాను తక్కువ వ్యయంతో ఎక్కువ శిక్షణనిచ్చి పవిత్రమైన హృదయాలుగా పిల్లలను మార్చాలి.
1: ది టీచర్స్ ఆఫ్ టుడే విల్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఇంపార్ట్ ది హైయెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ గ్రేట్ క్వాంటిటీ, ఎక్స్పెండింగ్ వెరీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మనీ.
0: ఇంతే కాకుండా మనం కాల నిర్ణయాల్లో కూడా మనం ప్రవేశించరాదు.
1: Another important thing is, we should not have some kind of fixed timings as such.
0: Tellavari 9 gantalaku povatam, 4:30 gantalaku raavatam, idi naa paddhati aneetundi pattudalalo manam undakoddu.
1: We should not take to the kind of feeling that we go by 9 o'clock and we return
0: avasaram osthi sayankalam raatri varaku undi aa pilla yokka sandehalu, aa pilla yokka samasyalu poorthi teechedi intiki raavali. Idi nee yokka kartavyam.
1: If necessary, you have to spend and stay behind even till it is night and clear all the doubts of the students, and then only
0: you will have to do a samasya ichi untaru.
1: Suppose you are given a problem,
0: aa samasya anukunna kaalamlo adi poorthi kaaneradu,
1: the problem is not solved,
0: aa samasya poorthi ayyenta varaku aa pilla vaanni akkade pettukovali, neevu akkade undali, aa poorthi samasya teerchi talupari nee intiki raavali.
1: Until the problem is solved, you have to keep the boy there itself, and you have to also remain there and solve the problem. Then
0: ee pattudala adhyapakullo adhikanga untundali.
1: This kind of resolution and determination must be found in lot of
0: teaching.
1: This is correct teaching.
0: Pillani yokka hrudayanu poorthi dani paripurnam gavinchukoneetunte paddhatini manam nerpinchali.
1: We have to inculcate those kind of qualities and good habits in the students.
0: కనుక కేవలము మానవతా విలువలైనటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు ఇవి మాత్రమే చెప్పి ప్రయోజనం లేదు. దీనికి ఉపాంగములుగా ఉండినటువంటి యొక్క చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మనం చక్కగా మార్చడానికి ప్రయత్నించాలి.
1: దెర్ ఇస్ నో యూజ్ ఇన్ మియర్లీ టీచింగ్ దీస్ 5 హ్యూమన్ వాల్యూస్, ట్రూత్, రైట్ కాండక్ట్, లవ్, పీస్ అండ్ నాన్ వైలెన్స్. యూ హ్యావ్ టు క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ విచ్ ఇస్ కండ్యూసివ్ టు ఆల్ దీస్ 5 వాల్యూస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
0: తట్టలో పంచపెట్టే ప్రమాణాలు అంతా పెట్టుకున్నాం, కావలసినన్ని వంటలంతా ఉన్నాయి.
1: యూ హావ్ కెప్ట్ ఆల్ ది డెలికసీస్ అండ్ స్వీట్స్ ఇన్ ద ప్లేట్.
0: కానీ చుట్టూ ఉన్న వాతావరణం దుర్గంధంతో నిండి ఉండిన ఆ పదార్థాలు మనం పొట్టక చేయలేము.
1: సపోజ్ జస్ట్ అరౌండ్ దట్ పర్టికులర్ ప్లేట్ ఇఫ్ యు ఆర్ హావింగ్ డస్ట్ అండ్ ఫిల్, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు.
0: కనుక ఆ పదార్థాలతో పాటు చుట్టూ ఉన్న వాతావరణం కూడా పరిశుద్ధమైన స్థితిగా రూపొందించి చేయాలి.
1: అలాంగ్ విత్ దోస్ 5 వాల్యూస్ ద ఎన్వైరన్మెంట్ ఆల్సో షుడ్ బి క్లీన్స్డ్ and should be kept conducive.
0: నిజంగా మనలో అలాంటి పవిత్రమైనటువంటి భావం ఉండినప్పుడే మనం దీనిని అన్ని విధాలు కూడా సాధించడానికి, దాన్ని ఎదుర్కోవడానికి తగిన ధైర్య సాహసాలు కూడా రావాలి.
1: ఓన్లీ దెన్ వి హావ్ దిస్ పర్టికులర్ యాటిట్యూడ్ అండ్ దిస్ పర్టికులర్ అప్రోచ్ వుడ్ బి ఏబుల్ టు హావ్ ది కరేజ్ టు ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
0: లోకంలో అధ్యాపకులు సరైనటువంటి శిక్షణలో ఉండినప్పుడు దేశమంతా కూడా పవిత్రమైన రూపాన్ని ధరిస్తుంది.
1: ఇఫ్ ది టీచర్స్ ఆర్ ఆన్ ద రైట్ పాత్, and take to the right way, the entire country can be saved and it will be on the right line.
0: పిల్లల యొక్క పెడమార్గమునకు మూల కారణము తల్లిదండ్రులు గురువులే.
1: If the students were to go wrong in their life, there are two people who are responsible for that. Parents one, teachers
0: is another. ఇంట్లో తల్లిదండ్రులు ఈ పిల్లలను పెడమార్గం పట్టిస్తున్నారు.
1: At home, the parents are misguiding them.
0: పిల్లలపైన ప్రేమ ఉండవచ్చు.
1: They may have love on them.
0: కానీ ఆ ప్రేమను కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టే ప్రేమగా ఉండాలి.
1: బట్ దట్ లవ్ మస్ట్ బి సచ్ దట్ ఇట్ గివ్స్ దెమ్ ఎ రైట్ డైరెక్షన్ అండ్ రైట్ గైడెన్స్.
0: అట్లు కాకుండా పిల్లలపైన ప్రేమను అసభ్యంగా ప్రవర్తింపజేసే దాంట్లో స్వాతంత్రాన్ని అందించినప్పుడు ఆ పిల్లల యొక్క బాధను తిరిగి మున్ముందు నీవే అనుభవించవలసి వస్తుంది.
1: ఇఫ్ ది పేరెంట్స్ వర్ లవ్ వర్ టు ఎన్కరేజ్ దెమ్ టు బిహేవ్ ఇన్ ఇండీసెంట్ వే అండ్ టేక్ ద రాంగ్ వే, వెల్ యూ హ్యావ్ టు రీప్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అట్ ఎ లేటర్ డే.
0: పూర్వకాలమునందు పిల్లలు తల్లి తండ్రి అంటే ప్రాణ సమానంగా చూసుకునేటువంటి వాడు.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ ద చిల్డ్రన్ యూస్ టు ట్రీట్ ద పేరెంట్స్ మదర్
0: తండ్రులను ఒక్క క్షణమైనా వదిలి ఉండేటువంటి వారు కాదు.
1: ది చిల్డ్రన్ వర్ నాట్ ప్రిపేర్డ్ టు లీవ్ ది పేరెంట్స్ ఈవెన్ ఫర్ ఎ డే.
0: అప్పుడే మాతృప్రేమను వారు అనుభవించి దివ్యమైనటువంటి యొక్క తేజస్సుతో అభివృద్ధి పొందేటువంటి వారు.
1: నేచురలీ అండర్ దోస్ సర్కమ్స్టెన్సెస్ దే వుడ్ ఎంజాయ్ ది లవ్ ఆఫ్ ద మదర్ and transform themselves into great souls.
0: ee naadu tallidannulu vadapetti dura pradeshalu povalante samsiddhuluga untunnaru pillalu.
1: But today if you take, the children are ready to leave the parents and go to a distant place.
0: Kaaranam emiti?
1: What is the reason for this?
0: Ee tallidannulu yokka sambandha bandhavyam sarainatuvanti reetilo ledu.
1: The relationship between the parents is not quite all right.
0: కనుక వారిని సరైనటువంటి ప్రేమతో వారిని సక్రమమైన మార్గంలో ప్రవేశింపచేయడానికి శిక్ష ఉండాలి, ప్రేమ ఉండాలి.
1: To keep the children in the right path, the parents must be ready to love them and must be ready to punish them if need be.
0: Kanuka pillalu yokka paristhitini chakkadiddi sarina margamulo praveshapettadaniki adhyapakulu tallidannulu kudanu atyavasaram. Kanuka ee adhyapakulu appudappudu aa pillalu yokka tallidannulu kudanu cherchi vaari kudanu ee yokka manavata viluvalu bodhinchadaniki prayatninchali.
1: It is the teachers and the parents together who are responsible and who can put the children on the right path. And therefore the teachers may call the parents, establish some kind of relationship, now and then call them and talk to them about the human values and convince regarding
0: the education human value trust vandu kevalam adhyapakulike kaakunda tallidandrulu kudanu kontha varaku konni pradeshamlo vaari pratyekamainatuvanti yokka samaveshamlu kalipi vaari kudanu bodhinchadaniki tagina krushi cheyali.
1: Our education in human values trust also should arrange for some kind of meetings, separate ones for parents alone, so that they could be enlightened regarding these human values and the need for
0: them. కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటుంటాయి పాపం అధ్యాపకులకు.
1: The teachers may be having some small problems.
0: టీచర్స్ పిల్లలకు చక్కగా బోధించండి అని మనం చెప్పవచ్చును, ఇంకా అందరూ కూడా చెప్పవచ్చును, గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవచ్చును.
1: We may ask the teachers, well teachers you teach them well. The government also may bring pressure.
0: అది కొన్ని కొన్ని ప్రాంతాల్లో పాపం టీచర్స్ కు 6 నెలలు సంవత్సరం 8 నెలలు జీతాలే ఇవ్వటం లేదు. వాళ్ళు ఏ రీతిగా బోధించగలరు?
1: In certain places the problem is the teachers have not been paid salary for 6 to 8 months. How can they carry on their work?
0: ఇంట్లో అనేక సమస్యలతో గురి అయిపోతుంటారు వాళ్ళు పాపం.
1: They are facing innumerable problems in the home front.
0: అలాంటి ఇల్లు గెలిచి రచ్చగెలచాలి. ఇల్లునే గెలిచలేనిటువంటి వాళ్ళు వారు పాఠశాలలో పిల్లలకి ఏ రీతిగా బోధించగలరు?
1: If he cannot solve the problems at home, how can he solve the problems in the school?
0: Sir, ee samasyalu teachers kudanu lekunda poledu.
1: It is not as if the teachers do not have these kind of problems.
0: Kabatti vaari yokka samasyalu kudanu manam kontha varaku gurtinchi vartinchadaniki prayatninchali.
1: We should also take care to recognize these problems of the teachers and conduct ourselves in such a way that they are not hurt unnecessarily.
0: Ee vidhanga teachers yokka kartavyanni, tallidandrulu yokka kartavyanni, ట్రస్ట్ వారి యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా గుర్తించుకుని అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండినప్పుడే దీన్ని ఎంతైనా మనం సాధించడానికి సాధ్యమవుతుంది.
1: ఇన్ దిస్ వే వీ హావ్ టు రికగ్నైజ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ట్రస్ట్, ద డ్యూటీస్ ఆఫ్ ద టీచర్స్, ద డ్యూటీస్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ ఇన్ మ్యూచువల్లీ అండ్ ఇన్ ఎ కోఆపరేటివ్ వే, దెన్ ఓన్లీ వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్.
0: కనుక మన సంస్థలలో ఉండినటువంటి వారందరూ కూడాను ఈ యొక్క మానవతా విలువలందు తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరచుకొని తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి రీతిగానే కాకుండా సమాజ సంస్థ ఎందు కూడాను ఈ యొక్క మానవతా విలువను సాధ్యమైనంత వరకును ప్రచార ప్రబోధం చేయడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: the members of Swami's organization will have to recognize this particular thing, practice them, and not merely should they take care of themselves and join the society and see that these problems are solved. And thus, blessing and wishing all the well, Swami is bringing his discourse to a close.

0: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on 28th April 2016 as part of Thursday Live from Prashanthinilam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: Bhagwan Sri Satya Sai Baba ne san 1984 ke August aur September mahino ke dauran Srimad Bhagavad Gita par 34 mahatvapurn pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharanon ke madhyam se nirupit karte hain, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 13 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। भगवान बाबा अपने इस गीता प्रवचन में वैराग्य भावना के महत्व और उसकी आवश्यकता को अनेक सरल उदाहरणों के माध्यम से स्पष्ट करते हैं, क्योंकि लोगों में इस दार्शनिक तथ्य को लेकर अनेक गलत धारणाएं व्याप्त हैं। सब कुछ त्याग देने को कोई वैराग्य कहता है, तो कोई जंगल के लिए प्रस्थान कर जाना ही वैराग्य मानता है। परंतु स्वामी, इनका खंडन करते हुए वैराग्य शब्द को अति सरल शब्दों में परिभाषित करते हैं, जिससे स्पष्ट होता है कि व्यक्ति किस प्रकार सांसारिक जीवन यापन करते हुए भी वैराग्य को अपना सकता है। महाराज हरिश्चंद्र और महाराज जनक के उदाहरणों के द्वारा स्वामी वैराग्य तत्व को सुलभ ग्राह्य कर देते हैं। स्वामी का स्पष्ट संकेत है कि बुद्धि के सहारे मन को नश्वर जगत से शाश्वत ईश्वरीय तत्व की ओर मोड़ने के उपक्रम करने चाहिए, जो वैराग्य भावना का प्रथम सोपान है। स्वामी का कथन है कि वस्तुओं को नहीं, प्रत्युत उनके दोषों और उनके प्रति ममत्व को त्यागना ही वैराग्य है।
4: न दृश्यते वस्तुनि तत्र दोषः। वस्तु యొక్క దోషమును గుర్తించినటువంటి వ్యక్తి తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు. భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం. ఈ వైరాగ్యము మనసును మరించి తిరిగి ఆ మనసును బహిర్దృష్టి నుండి మరల్చి అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
3: వస్తు కే దోష్ సే అవగత హోనే కే పశ్చాత్ వ్యక్తి ఉస్ వస్తు కీ అపేక్షా నహీం కరేగా. జో వ్యక్తి ఈశ్వర్ కే నికట్ పహుంచనా చాహతా హై, జో ఈశ్వర్ కో దేఖనా చాహతా హై, ఉస్కే లియే वैराग्य ही उत्तम साधना है। मन का मंथन कर बाह्य से दृष्टि को मोड़कर उसे अंतर्मुखी बनाने में यह वैराग्य अत्यंत सहायक है।
4: मनस चाला चंचलमैनटुवंटिदि, दृढ़मैनटुवंटिदि, प्रमादमैनटुवंटिदि। कनुकने अर्जुनुडु चंचलंति मन कृष्ण ప్రమాధి బలవదృఢమని ప్రార్థించాడు. నాయన, ఇది దృఢమైనటువంటిదని, ప్రమాదమైనటువంటిదని, చంచలమైనటువంటిదని నాకును తెలుసు, కానీ అంత మాత్రం నీవు భయపడనక్కరలేదు, దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
3: మన్ అత్యంత చంచల్, దృఢ్ ఆర్ ఖతర్నాక్ హై, अतः अर्जुन ने चंचलम ही मनः कृष्ण प्रमाधि बलवद्दृढ़ कहकर प्रार्थना की। तब कृष्ण ने उपदेश देते हुए कहा, वत्स, मुझे भी पता है कि यह चंचल, दृढ़ और खतरनाक है, इतने मात्र से तुम्हें भयभीत नहीं होना चाहिए। इसके लिए अभ्यास और वैराग्य जैसे सरल मार्ग हैं।
4: गजमु चाला बलमैनटुवंटिदि, चाला क्रूरमैनटुवंटिदि कूडानु। ఇలాంటి గజమును స్వాధీనపరుచుకుంటకు అంకుశము ఎంతైనా కూడాను ఒక సహాయకారిగా ఉంటుంది. గుర్రము చాలా చంచలమైనటువంటిది, ఎప్పుడూ ఇది ఏదో ఒక భాగమును కదిలించుతూనే ఉంటుంది. మూతి తప్పితే తోక, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుతూనే ఉంటుండాలి. కనుకనే దీనికి అశ్వము అని పేరు వచ్చింది. అశ్వమనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది. అశ్వత్థ వృక్షము ఉంటారు, రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాయి. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
3: హాథీ అత్యంత బలవాన్ హై, బహుత్ క్రూర్ భీ హై. ఐసే హాథీ కో వశ్ మే కర్నే మే अंकुश सहायक सिद्ध होता है. घोड़ा बहुत चंचल है, हर समय वह कोई न कोई अंग हिलाता ही रहता है. मुंह नहीं तो पूंछ, कान नहीं तो पैर, कुछ न कुछ हिलाता ही रहता है. इसीलिए इसका नाम अश्व पड़ा. अश्व का अर्थ निरंतर चंचल रहने वाला है. पीपल को अश्वत्थ वृक्ष कहते हैं. हवा के होने या न होने पर भी पीपल के पत्ते हिलते ही रहते हैं. निरंतर चंचलता के गुण से युक्त रहने के कारण ही इसका नाम अश्वत्थ पड़ा.
4: अश्वमेधयागमु अंटारु, मेधस्सु अनगा मनसु निरंतरमु चलिंचेटुवंटि कनुक ई चलिंचेटुवंटि मनसुनु ओक विधमैनटुवंटि स्थिरत्वं चेसि दानिनि अरिकट्टेटुवंटि मार्गमुनिकि अश्वमेधयागमु अन्नारु. ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి. ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము, కదిలేటువంటి గుర్రమునకు కళ్ళము ఏ విధముగా ఆధారము, చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దాన్ని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము, ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
3: అశ్వమేధ యజ్ఞ కహతే హై, మేధా అర్థాత్ మన్ జో చంచల్ హై. నిరంతర చంచల్ రహనే వాలే ఇస్ మన్ కో స్థిర్ కర్నే ఔర్ వశ్ మే కర్నే వాలే మార్గ్ కో హీ అశ్వమేధ యజ్ఞ కహా గయా హై. चंचलता के लिए स्वनाम धन्य बंदर है. जिस प्रकार बलवान और दृढ़ हाथी के लिए अंकुश, हरदम हिलने वाले घोड़े के लिए लगाम और चंचल बंदर के लिए कोई साधन है, उसी प्रकार इस दृढ़ और चंचल मन को वश में करने के लिए अभ्यास और वैराग्य आवश्यक है.
4: ये वैराग्य मनेगा నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువుల పైన మనసును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు. అలాగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు. వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము, ఇది సాధ్యము కాదు. మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యం.
3: నశ్వర వస్తుకి అస్థిరతసే అవగత హోకర్ ఉస్కీ ఓర్ మన్ కో ముడనేసే రోకనే కా విధాన హీ వైరాగ్య హై. వస్తు కో త్యాగనా వైరాగ్య నహీ హై, బల్కి వస్తు కే ప్రతి మమత్వ కో త్యాగనా అర్థాత్ ఛోడనా హీ వైరాగ్య హై. వస్తు కో వైరాగ్య సే త్యాగనా సంభవ నహీ హై, బల్కి మమత్వ కో త్యాగ కర్ वस्तु के अनुभव को प्राप्त करने का प्रयत्न करना ही वैराग्य है।
4: दृष्टिकल्पितमैन ई जगत्तु नंदु प्रति वस्तु प्रति व्यक्ति प्रति विषयमु మార్పు చెందినది. ఇది కేవలము శక్తికారములతో కూడినటువంటిది. ఈ జగత్తు పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట ఇట్టి శక్తికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గం అని బోధించింది.
3: इस दृश्य कल्पित जगत में प्रत्येक वस्तु व्यक्ति और विषय परिवर्तनशील ही हैं। यह जगत षड विकार युक्त है। जन्मना बढ़ना रहना अनुभव प्राप्त करना क्षीण होना और विनष्ट होना षड विकार हैं। भगवद गीता का उपदेश है कि इन षड विकारों से युक्त इस दृश्य कल्पित जगत को शाश्वत मानकर इसके लिए जीवन को व्यर्थ करना ही अपमार्ग है.
4: विष्णु దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయములో హనుమంతుడు ఏ విధముగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు. అనగా దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు విముఖతను దైవత్వమునందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు. నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపైనే మరల్చినాయి. కాని జగత్తు వైపున మరల్చలేదు. తమ లక్ష్యమును తమ ప్రభువు పైన మరల్చి దృష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థము.
3: విష్ణు దేవాలయమే గరుడ్, శివ దేవాలయమే నంది और रामालय में हनुमान. इन्हें देखकर हम अच्छी तरह समझ सकते हैं ये दृश्य दृश्य कल्पित जगत के प्रति विमुखता और दैवत्व के प्रति इच्छा को निरूपित करते हैं. नंदी की दृष्टि, गरुड़ की दृष्टि और हनुमान की दृष्टि अपने स्वामी की ओर ही है, न कि जगत की ओर. इन चिन्हों का तात्पर्य अपने लक्ष्य को अपने स्वामी की ओर मोड़कर इस दृश्य कल्पित जगत की नश्वरता को निरूपित करना ही है.
4: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఏనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయమునందైనా కూడాను మనం దానిని ఆశించము. తనగనక వస్తువాహనాలంటూ తురుతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది శాంతి అనేటువంటిది ఈ యొక్క దృష్టికల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టగడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యమునికి వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
3: ఏక్ బార్ వస్తుమే నిహిత దోష్ సే అవగత హోనే పర్ హం కభీ భీ కహీం భీ కిసీ భీ సమయ మే ఉస్కీ అపేక్షా నహీ కరెంగే. ఇతిహాస్ हमें ऐसे अनेक उदाहरणों द्वारा बोध कराता है कि धन संपत्ति और वाहनों से सुसंपन्न अनेक महाराजा अशांति का शिकार होने के उपरांत इस तथ्य से विश्वस्त होकर कि सच्चा सुख और शांति इस दृश्य कल्पित जगत में नहीं है, इसलिए अंततः ईश्वर का चिंतन करने तथा तप करने के लिए उन्होंने जंगल की राह ली.
4: కేవలం వస్తువు యొక్క దోషమును గుర్తించినంత మాత్రమున వైరాగ్యము కానేరదు. మంచిని స్వీకరించాలి కూడా. దుఃఖమును గుర్తించినంత మాత్రమున ప్రయోజనము లేదు. ఆనందమునకు తగినటువంటి కృషి చేయాలి. దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై రాగులాడేటువంటి యొక్క తత్వానికి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు. ఆస్తి ఆది వీడి అడవికి ఎగుట వైరాగ్యము కాదు. వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి. అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
3: మాత్ర వస్తుకే దోష సే అవగత హోనా వైరాగ్య నహీ హై. అచ్చాయి కో స్వీకార్ భీ కర్నా చాహియే. దుఃఖ కో పహచాననే మాత్ర సే కోయి ప్రయోజన నహీ హై. ఆనంద కో ప్రాప్త కర్నే కే ప్రయత్న కర్నే చాహియే. దుఃఖ కీ నివృత్తి और सुख की प्राप्ति के लिए किए जाने वाले उपक्रमों को ही वैराग्य कह सकते हैं। संपत्ति और पत्नी को त्याग कर जंगल में जाना वैराग्य नहीं है। वस्तु में निहित दोष को पहचानना चाहिए, गुण को स्वीकार करना चाहिए, तभी शाश्वत तत्व पर सच्चा विश्वास बढ़ेगा।
4: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణం పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకమైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు. ఎలాంటిదనగా ఒక మనిషి మరణించినాడు, ఈ దేహాన్ని స్థానమునకు తీసుకెళ్లి దీనిని నిప్పులో పెట్టి భస్మం చేశారు, లేక గుంతలో పెట్టి మట్టిని కప్పారు. ఈ దృశ్యం చూసే సమయంలో చీచి ఎట్టి దేహమైనా కట్టకడపటి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
3: ఆజ్ సంసార్ మే దుఖో కే ఆనే పర్, कष्टों का पीछा करने पर, संपत्ति से संबंधित परेशानियों के आने पर, प्राण निकल जाने का समय आने पर, ऐसे ही अनेक कष्टों के आने पर वैराग्य भावना का होना सहज है। यह किस प्रकार का है? एक व्यक्ति मर गया, उसके शरीर को श्मशान में ले जाकर उसे आग में डालकर राख कर दिया गया, अथवा एक गड्ढे में डालकर मिट्टी से ढक दिया गया। इस दृश्य को देखने पर छीह छीह, अंत में किसी भी देह का हश्र यही होता है। इस विचार के आते ही वैराग्य उत्पन्न होता है।
4: ये वैराग्यमु वैराग्यमनु चेप्पिंचुकोदु, तात्कालिकमैनटुवंटि मार्पु। ఒక గృహిణి ప్రసవ వేదన సమయం లోపల అబ్బా ఇంకా ఈ బిడ్డలే నాకు అక్కర్లేదు అని అనేక విధములుగా కూడాను తాను ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని పూనుకుతుంది. తాత్కాలిక వైరాగ్యం, దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలి అని ఆశిస్తుంది. మొదటిది శ్మశాన వైరాగ్యం అని, రెండవది ప్రసూతి వైరాగ్యం అని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి. కొన్ని మానవునికి తమ అభీష్టములు విరుద్ధమైనప్పుడు కూడాను జీవితం పైన ఒక విధమైన విసుగుబుట్టి ఇది కూడాను ఒక వైరాగ్యంగా భావిస్తుంటాడు. కానీ ఇవన్నీ కూడాను ఒక తాత్కాలికమైనటువంటి వైరాగ్యములే.
3: పరంతు యహ వైరాగ్య వైరాగ్య నహీ హై, యహ మాత్ర తాత్కాలిక పరివర్తన హై. ఏక గృహిణీ ప్రసవ వేదన కే సమయ హాయ్ అబ్ ముజే యే బచ్చే నహీ చాహియే కహకర్ వైరాగ్య కో అపనాతీ హై, यह तात्कालिक वैराग्य है। दुर्भाग्यवश यदि बेटी जन्मती है तो अगले वर्ष एक बेटे के होने की आशा करती है। पहला वैराग्य श्मशान वैराग्य है तो दूसरा प्रसूति वैराग्य। ऐसे वैराग्य दिन में अनेक प्रकार के आते रहते हैं। अपनी इच्छा के विरुद्ध कुछ हुआ तो जीवन के प्रति उबकर कोई भी वैराग्य महसूस करता है, परंतु ये सब తాత్కాలిక వైరాగ్యహీ హై.
4: ఇది వైరాగ్యము రెండు విధములుగా ఉంటున్నది, తీవ్ర వైరాగ్యమని మంద వైరాగ్యము అని. ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు. ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
3: మంద వైరాగ్య ఆర్ తీవ్ర వైరాగ్య కే రూప్ మే वैराग्य दो प्रकार के हैं। कोई काम करना पड़े तो कल करेंगे, परसों करेंगे, कल करेंगे, परसों करेंगे कहते हुए समय बिताते रहते हैं। इस प्रकार समय बर्बाद करते रहते हैं। यह मंद वैराग्य भी अच्छे कामों के संदर्भ में ही होता है।
4: बद्री की वेड़दामा, केदारनाथ की वेड़दामा, काशी की वेड़दामा వచ్చే నెల చూద్దామని ఈ విధంగా కాలాన్ని వ్యర్థం చేస్తారు. ఇంకేమైనా చెడ్డ పనియే చేయాలనుకుంటే రేపెందుకు, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి ఒక విధమైనటువంటి ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటాడు. ఈ కాలంలో వ్యర్థము గావించి మంచి కార్యములు యందు తాను సార్థకమయ్యేటువంటి యొక్క విషయాన్ని పూనుకోవటం, ఇది ఎవరు కూడా అంతా ప్రయత్నించరు. ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
3: జబ్ బద్రీనాథ్ కేదార్నాథ్ కాశీ జానే కి బాత్ ఆతీ హై తో అగలే మాహ దేఖెంగే అగలే మాహ దేఖెంగే అగలే మాహ దేఖెంగే కహతే హువే టాల్తే రహతే హై. వహీ కోయి గలత్ కామ్ కర్నా హో తో కల్ క్యూ ఆజ్ హీ కరెంగే ఐసా కహతే హై. ఇస్ ప్రకార్ దుష్ట కార్యో కే లియే, ధోఖే సే సంబంధిత కార్యో కే లియే, బురే కార్యో కే లియే యహ మన్ బహుత్ ఆగే హీ రహతా హై, జబ్కి సార్థక్ కార్య కర్నే కే లియే కోయి ఆగే నహీ ఆతా హై. మంద వైరాగ్య మే సమయ బర్బాద్ కర్తే హీ జాతే రహతే హై.
4: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరు విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరం.
3: తీవ్ర వైరాగ్యమే జబ్ ఏక్ బార్ విశ్వాస్ హో జాతా హై కి యహ అచ్చా హై, పవిత్ర హై, శాశ్వత హై, తో చాహే జో కుచ్ హో మానవ పీచే నహీ హటతా హై, ఉసే ప్రాప్త కర్నే తక్ నహీ సోతా హై. ఐసే తీవ్ర వైరాగ్య కా మానవ మే హోనా అత్యంత ఆవశ్యక హై.
4: ఇది బుద్ధుడు నిరూపించినటువంటి ఒక రాజపాట. ఒక్కతూరి ఇది సరి అయినటువంటిది కాదు. దేహము నశించేటువంటిది, మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి, ఆరుబిడ్డలను త్యజించి, రాజ్యమును కూడా విసర్జించి, తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు. మహాచక్రవర్తి అయినటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటికాపరిగా నిలిచాడు. అతను మొదటి నుంచి కూడాను తీవ్ర వైరాగ్యం అయినప్పటికీ ఈ విధమైనటువంటి వృత్తులన్నీ కూడాను ప్రతి క్షణక్షణం కూడాను తాను తీవ్ర వైరాగ్యం వైపునే ప్రయాణం చేస్తూ వెళ్లాడు.
3: యహ బుద్ధ ద్వారా నిరూపిత్ ఏక రాజమార్గ హై. దేహ నశ్వర హై, మానవత క్షీణ హోనే వాలీ హై, దైవత్వ హీ శాశ్వత హై, సత్య హీ ప్రధాన హై, అహింసా హీ మార్గదర్శక హై, ఐసా మాన్కర్ వహ పత్నీ ఔర్ పుత్ర కో ఛోడ్ కర్ రాజ్య కో త్యాగ్ కర్ జంగల్ మే పహుంచ్ కర్ అనేక్ ప్రకార్ సే అనుసంధాన్ కర్తే రహే. మహాన్ సమ్రాట్ హరిశ్చంద్ర భీ దుర్భాగ్యవశ్ శ్మశాన్ మే పహరేదార్ బనే, పహలే సే హీ వహ హర్ క్షణ తీవ్ర వైరాగ్య కీ ఓర్ హీ బఢ్తే రహే.
4: ఒకనాటి సాయంకాలము శ్రీమంతుని యొక్క దేశమును వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమును తీసుకుని వచ్చారు. వచ్చారు, కాస్తం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరి పాటికి వారు ఎండకు వెళ్లారు. దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నుముకకు వేడి తగిలేటప్పటికీ దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు. బంధువులు మిత్రులు ఎవ్వరూ లేరు అక్కడ, ఒక్క హరిశ్చంద్రుడు మాత్రమే ఉన్నాడు.
3: ఏక్ దిన్ సంధ్యాకే సమయ ఏక్ ధనవాన్ కే శరీర్ కో లేకర్ ఉస్కే అనేక్ బంధు ఔర్ మిత్ర శ్మశాన్ మే ఆయే, చితా పర్ రఖా ఔర్ ఆగ్ సుల్గాయీ. తత్పశ్చాత్ సబ్ లోగ్ అప్నే అప్నే ఘరో కో చలే గయే. దేహ కా స్వభావ హై కి జైసే హీ రీఢ్ కీ హడ్డీ కో గర్మీ పహుంచతీ హై తో శరీర్ కుచ్ ఉఠతా హై. ఐసే న ఉఠనే కే లియే శవ కీ ఛాతీ పర్ ఏక్ బడీ సీ లకడీ రఖతే హై. ఉస్ సమయ వహాం కోయి బంధు యా మిత్ర నహీ థే, మాత్ర హరిశ్చంద్ర హీ థే.
4: కట్టెలంతా వేస్తున్నాడు పాపం. ఒక్క క్షణం లోపల ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది. హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చిందా? మరి దగ్గరకు చూస్తే తిరిగి మరి పడిపోయింది. అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని సంభావించి మోహంబుతో నాయిల్లాలని నాకుమారుడని ఎంతో అల్లాడిన ఈ దేహమీ కట్టెలను కాలుచు ఇల్లాలు రాదు పుత్రుడు తోడైరాడు చింతింపగన్ అని చాలా బాధపడ్డాడట. ఇంత మహారాజుగా ఉంటుంది, ఇన్ని విధమైనటువంటి ఏకచక్రాధిపత్యం నేయాలి, అన్ని మంది బంధువులు మిత్రులతో కూడినటువంటి ఈ దేహం ఈ కట్టెలతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్ళాడు.
3: వా బేచారే లకడియా డాల్ రహే థే, ఇత్నే మే హువా యహ్ కి వహ్ శవ ఉఠ్ బైఠా. హరిశ్చంద్ర కో బడా ఆశ్చర్య హువా, క్యా ప్రాణ తో లౌట్ నహీ ఆయే. యూ సోచకర్ జబ్ హరిశ్చంద్ర పాస్ మే గయే తో వహ్ శవ ఫిర్ గిర్ పడా. తబ్ హరిశ్చంద్ర ఇస్ ప్రకార్ విచారనే లగే, ఇస్ మాయామయ జగ్ కో శాశ్వత్ మాన్కర్ మోహ కే వశీభూత హోకర్ ప్రాణో కే రహనే తక్ మేరీ పత్నీ మేరా పుత్ర కహకర్ చాహే జితనా భీ ఛట్పటాయే పరంతు ఇస్ శరీర్ కో లకడియో మే డాల్కర్ జలాతే సమయ వే పత్నీ యా పుత్ర ఉసే బచానే నహీ ఆనే వాలే హై. ఐసా విచార్ కర్ హరిశ్చంద్ర బడే దుఖీ హువే. ఏక్ మహారాజా కే సమాన్ ఇతనా సబ్ కుచ్ హోతే హువే ఔర్ ఇతనే బంధు మిత్రో కే హోతే హువే భీ ఇన్ లకడియో కే సాథ్ శరీర్ కే జలతే సమయ न पत्नी या न पुत्र ही साथ आ पाए. यह विचार कर हरिश्चंद्र ने अपनी वैराग्य भावना को और भी तीव्र स्तर तक पहुंचाया.
4: व्यक्तियंदु वस्तुयंदु ఉండేటువంటి దోషం ఏనాటికైనా ఎప్పటికైనా ఈ దేహం అనేటువంటిది కానీ వస్తువులు అనేటువంటిది కానీ విషయములు అనేటువంటిది కానీ మారకుండా ఉండవు. ఈ మార్పు అనేటువంటిది కల్పితములు కావు, ఊహాజనితములు కావు, సహజ సిద్ధమై దీనికి స్వయం స్వభావమైనటువంటివి ఈ మార్పులు.
3: యహీ వ్యక్తియో ఔర్ వస్తువో మే నిహిత్ దోష హై. కభీ నా కభీ యహ్ దేహ్ యే వస్తు ఔర్ విషయ పరివర్తిత్ హువే బినా నహీ రహెంగే. యే పరివర్తన్ కల్పిత్ యా కల్పనాఓ సే ఉత్పన్న నహీ హై, బల్కి యే స్వయం ఘటిత్ హోనే వాలే ఔర్ స్వాభావిక్ హై.
4: కనుక ఇట్టి మార్పులు కలిగినటువంటిదే ఈ జగత్తు అని దీని దోషమును గుర్తించిన తర్వాత తిరిగి ఈ జగత్తు పైన మమకారం పోవటము ఏమాత్రమో వీలుండదు. పాములో విషమున్నదని గుర్తించినటువంటి వ్యక్తి పామును ఏమాత్రము సమీపించడు. తేలులో విషమున్నదని గుర్తించినటువంటి వ్యక్తి తేలుపైన కాలు పెట్టడు. ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడో లేక పిచ్చివాడో వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
3: परिवर्तनों से युक्त जगत के इन दोषों से अवगत होने के उपरांत पुनः इस जगत के प्रति ममत्व का उत्पन्न होना संभव नहीं है. सांप में विष होने का ज्ञात होने के बाद कोई सांप के निकट नहीं जाएगा. बिच्छू में जहर होने का पता चलने के बाद कोई बिच्छू पर पैर नहीं रखेगा. इन बातों से अनभिज्ञ मासूम लड़का या कोई पागल ही ఇన్హే పకడకర్ జహర్ కే ప్రభావ సే మృత హో రహా హై.
4: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ ఇది అశాశ్వతమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించటము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు. మానవుడు సత్యాన్ని గుర్తించుకునలేక ఏమేమో చెయ్యాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు.
3: గీతాచార్య కా ఉపదేశ హై కే ఇస్ జగత్ కే ప్రతి మమత్వ కో బఢాకర్ ఉస్కే కారణ మోహ కే వశీభూత హోకర్ అంతతః దుఃఖ అనుభవ కర్ తబ్ జాకర్ ఇసే అశాశ్వత్ మాన్నే కే బదలే పహలే హీ ఇస్సే అవగత హోకర్ వ్యవహార్ కర్నా అచ్చా హై. ఇస్ సత్య సే అవగత న హోకర్ మానవ कुछ न कुछ करने के उपक्रम करता ही रहता है.
4: ఇది చేత అది చేత ఇంకెన్నో చేతులు అనుచు ఊహలు బల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు. విత్తనం ఒకటైనా ఇదైన ఫలములు ఫలించుట ఎట్టు సాధ్యమగును? ఎన్ని చేసినా మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల అన్నాడు.
3: यह भी कहा गया है कि यह करूंगा, वह करूंगा और अनेक करूंगा कहकर कल्पना करके मत थको। जिन बीजों को बोए हो वे ही फल तुम्हें मिलते रहेंगे, जितना भी श्रम करो। परंतु बीज के एक होने पर फल दूसरा नहीं होगा, अच्छा हो या बुरा। किसी को भी न छोड़ते हुए ब्रह्मा तुम्हें एक भारी माला पहनाकर भेजेंगे।
4: तल्ली गर्भमुनुंडि जन्मिंचुनप्पुडु कंठमालवेवी कानरावु, मंची मुत्यपु सरुल मच्चुनकुनु लेवु, मेल्मि बंगारु दंड मेडकु लेदु, రత్నాలహారములు రంజింపగా లేదు, పక్షల పేళ్లను పొతకలేదు, కలదు కలదొక్క మాల నీ కంఠమందు, జన్మ జన్మాల కర్మలు పోగు చేసి కర్మలన్నీ చూచిన కంఠమాల బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల. కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సత్కర్మలు ఆచరిస్తూ పదార్థమునందు ఒక విధమైనటువంటి దోషమును గుర్తించి గుణమును స్వీకరించడానికి తగిన కృషి చేయటమే వైరాగ్యమని సాధకులకు ప్రత్యేకమైనటువంటి సాధనగా నిరూపించబడింది.
3: మాత్ర గర్భసే జనంతే సమయ నహీ దిఖ్తీ కోయీ మాలా, స్వచ్ఛ మోతియో కే హార నహీ, గలే నహీ థీ సువర్ణ మాలా, नहीं सुशोभित थे रत्नहार, पन्नों की नहीं थी मालाएं, तेरे कंठ में है एक माला, समेट जन्मों का कर्मफल, सब कर्मों से गूंथी माला, देकर भेजी विधि ने माला। हमारी आंखों को नहीं दिखाई पड़ने पर भी कर्मों की यह माला हमारे गले में निरंतर लटकती ही रहती है। साधकों के लिए निरूपित किया गया है कि इस सत्य से अवगत हुए व्यक्ति द्वारा सदा सत्कर्म करते हुए वस्तु में निहित दोष को पहचान कर गुण को स्वीकार करने के प्रयत्न करना ही वैराग्य है।
4: ब्रह्मज्ञानम अनेटुवंटि पेरुलो महाप्रवीणत जनक महाराज, इतनु वैदेही अनगा विदेह महाराज, देहमुकु एकु संबंधमु लेदनि आत्मज्ञानमुनु वडिंचिनटुवंटि वाडु. ఒకనాటి రాత్రి భుజించిన తరువాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. కొంత ఆలస్యంగా పడక గదికి వెళ్లాడు. దాసదాసీలు పాదసేవ చేస్తూ వింజామరులు వీస్తూ మహారాణికుడును ప్రక్కన ఉంటున్నారు. రాజునకు నిద్ర వచ్చింది.
3: బ్రహ్మ జ్ఞానియో మే మహారాజ్ జనక్ అత్యంత ప్రవీణ్ థే. यह वैदेही थे, विदेह महाराज अर्थात देह से किसी भी प्रकार का संबंध न रखने वाला, जो आत्मज्ञान प्राप्त कर चुके थे. एक दिन रात के समय भोजन के उपरांत अपने मंत्रियों और परिवारजनों से कुछ बातें करते रहे, अतः कुछ देर से शयन कक्ष में गए. दासियां चरण दबा रही थीं, कुछ दासी चामर डुला रही थीं, पार्श्व में ही महारानी थी. ऐसी स्थिति में राजा को नींद आई.
4: समय पुरस्कुनी राणिगार दासी दासी बैठ वेलम महाराज चाला अलचिपोई अतमात्रो श्रमक अत निद्रक भंगम का महाराणी चूचक उपटी जनक महाराज लेचा लेचि पिचि पिचि అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని కేకలు వేస్తూ వచ్చాడు.
3: తబ్ రాణినే దాసియో బాహర్ భేజ్ దియా. మహారాజ్ కే బహుత్ థక్ జానే కే కారణ మహారాణి బహుత్ సావధానీ బరత్తీ రహీ కి రాజా కో కోయి అసువిధా న హో. థోడీ దేర్ కే బాద్ మహారాజా జనక్ అచానక్ జాగ్ ఉఠే. ఉఠతే హీ పాగలో కి భాంతి వహ సచ్ హై యా యే సచ్ హై, वह सच है या यह सच है, वह सच है या यह सच है, ऐसा कहकर चिल्लाने लगे.
4: महाराणी चाला कंगार वेसी महाराज ने अनेक विधा प्रश्न आम प्रश्न को यहमात्र जवाब ले प्रति दाखी अदि निजमा इधि निजमा अदि निजमा इधि निजमा अटाड़त విచారకులను పిలిచింది, మంత్రులను రప్పించింది మహారాణి. అందరూ వచ్చి, "మహారాజా, మహారాజా, ఏమిటి మీ సందేహము? ఎందుకోసం మీరు ఇట్లున్నారు?" అనేక ప్రశ్నలు వేశారు. ఏ ప్రశ్నకు జవాబు లేదు.
3: महारानी को बड़ी घबराहट हुई. महारानी ने अनेक प्रकार से प्रश्न किए, परंतु उनके प्रश्नों का कोई उत्तर नहीं दिया गया. बार बार, "वह सच है या यह सच है, वह सच है या यह सच है," दोहराते रहे. महारानी ने सेवकों को बुलाकर मंत्रियों को बुलवाया. सभी लोग आए और पूछने लगे, "महाराज, महाराज, आप ऐसा क्यों कह रहे हैं?" किंतु किसी भी प्रश्न का उत्तर नहीं मिला.
4: మంత్రులందరూ వశిష్ఠుల్ని పిలిపించారు. వశిష్ఠులు కూడా వచ్చి, "మహారాజా, ఏమి జరిగినది?" అని అనేక విధంగా ప్రశ్నించేటప్పటికి వశిష్ఠులు కాదు, వారి తాత కాదు, అందరికీ అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా ఈ ప్రశ్నని వేసుకుంటూ వచ్చారు. వశిష్ఠుల వారు కొంత కన్ను మూసి, తెలివక జ్ఞాని కనుక దీనికి కారణం ఏమిటని యోచించారు.
3: "బస్, वह सच है या यह सच है, वह सच है या यह सच है," यही कहते रहे. सभी मंत्रियों ने मशविरा करके महर्षि वशिष्ठ को बुलवाया. वशिष्ठ के पूछने पर भी "वह सच है या यह सच है, वह सच है या यह सच है," ऐसा ही कहते रहे. वशिष्ठ त्रिकालज्ञ थे, अतः उन्होंने आंखें बंद की और कारण पता लगाने के लिए विचारते रहे.
4: దీనికి కారణం ఏమిటంటే, జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు, అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు, అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు, ఆకలి ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యములో తిరుగుతూ ఉండినట్టు, ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తూ ఉన్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు, మహారాజు అటువంటి వాడు వచ్చినాడే అని వారు ఏదో ఇంత వారు తినేటువంటి అన్నం తనకు అందించడానికి పోయినప్పుడు ఒక గ్రత్త వచ్చి ఆ అన్నమును కూడా కొట్టుకుని పోయినట్టు కల వచ్చింది. ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినానే అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట, మెలకు వచ్చింది.
3: ఇస్కా కారణ యహ్ థా కి మహారాజ్ జనక్ నే సప్నే మే స్వయం కో రాజ్య భ్రష్ట హోనా దేఖా. వహ్ జంగల్ మే ఘూమ్ రహే థే, उन्हें बड़े जोर की भूख लगी. वह भूख भूख भूख करके चिल्लाते जंगल में घूम रहे थे. कुछ जंगली डाकू पत्तों में कुछ खा रहे थे. महाराज भूख भूख की रट लगाते उनके पास गए तो डाकुओं ने महाराज को देखकर अपने खाने से कुछ अंश एक पत्ते में डालकर उन्हें दिया. इतने में एक चील आई और उस खाने को भी झपट कर ले गई. मिला हुआ खाना भी हाथ से निकल गया. तो उन्होंने जोर से भूख कहकर चिल्लाया और उनका सपना टूट गया.
4: तिरिगी लेचि चूचेटप्पटिकी तन अंतःपुरमु हंसतूलिक पानुकु महाराणि इदंता चूचाडु चूचाडु नेनु कलनु चूस्ते नेनु राज्यभ्रष्टुडै आकलि चेत अलवटिंचि अनेक विधములుగా కూడా పొట్టకోసమని పట్టడన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూచేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, అంతతూలిగా పాల్పై ఉంటున్నాను, కాబట్టి అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని విచారం చేస్తూ వచ్చాడు.
3: జైసే హి వహ్ జాగే తో అప్నా అంతఃపుర్ అప్ని శయ్యా మహారాణి సబ్ కుచ్ యథావత్ హి థే. వహ్ విచారనే లగే, సప్నే మే మై రాజ్య భ్రష్ట హువా, जंगल में भटकते और भूख से तड़पते हुए मुट्ठी भर खाने के लिए छटपटाता रहा. जागकर देखता हूं कि मैं महाराज हूं, अपने अंतःपुर में अपने शयन कक्ष में हूं. फिर वह सच है या यह सच है?
4: దీని గుర్తించినటువంటి వశిష్ఠుడు, "మహారాజా, అది నిజము కాదు, ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు. స్వప్నములో జాగ్రత్త లేదు, జాగ్రత్తలో స్వప్నము లేదు. స్వప్నములోనా నీవున్నావు, జాగ్రత్తలోనా నీవున్నావు, కనుక ఏ రెండింటి ఎందు నీవు కలవో అదే అని నీ ఓమ్నీ ప్రెజెంట్, అదే సత్యమైనటువంటిది అన్నాడు.
3: ఇస్ స్థితి సే అవగత్ మహర్షి వశిష్ఠ నే కహా, "మహారాజ్, వహ్ భీ సచ్ నహీ హై ఔర్ యహ్ భీ సచ్ నహీ హై." तुम ही सच हो। स्वप्न में जागृत नहीं है, जागृत में स्वप्न नहीं है। स्वप्न में भी तुम हो और जागृत में भी तुम हो। अतः जिन दोनों स्थितियों में जो तुम हो वही ओम्निप्रेजेंट, वही यथार्थ है।
4: కనుక పగటి జీవితమంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే. కనుక జాగ్రత్త స్వప్నములు అన్నీ కూడాను ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతులే అని కూడాను దీనిని నిరూపిస్తూ వచ్చాయి. ఇట్టి దోషములు కలిగినటువంటి యొక్క జగత్తు కనుక ఇది దోషమును మనం గుర్తించడానికి ప్రయత్నించడమే నిజమైన వైరాగ్యం అని కూడాను గీతాచార్యుడు చెప్పాడు.
3: अतः दिन भर का जीवन एक दिवा स्वप्न है, रात भर का जो है वह अंधेरे का सपना है। ये दोनों दो सपने ही हैं। अतः जागृत और स्वप्न दोनों एक प्रकार के भ्रम ही हैं। गीताचार्य का उपदेश है कि जगत से जुड़े इन दोषों से अवगत होना ही वैराग्य है।
4: वैराग्य बनेगा केवलम अन्नितिनी त्यजिंची సన్యాసత్వమును స్వీకరించి ఎక్కడో కాలడులో పోయి కఠినమైనటువంటి ఒక తపస్సులు ఆచరించడం కాదు. తపస్సు అనగా ఏమిటి? తల కింద పెట్టి కారు పైకి పెట్టడమా? కాదు, ఇది ఒక విధమైనటువంటి కసరత్ అని చెప్పవచ్చు. దీనికి శిరస్సాసనము కూడా చెప్తూ ఉంటారు. ఇది ఒక ఆరోగ్య నిమిత్తమై ఆచరించేటువంటి ఆసనాలు మాత్రమే.
3: వైరాగ్య కార్థ సబ్ కుచ్ త్యాగ్ కర్, సన్యాస్ గ్రహణ కర్, ఘనే జంగలో మే జాకర్ कठिन तपस्या करना नहीं है। तपस्या का अर्थ क्या है? सर नीचे और पैर ऊपर कर खड़े रहना क्या तपस्या है? ऐसा करना एक प्रकार का व्यायाम है, इसे शीर्षासन कहते हैं। स्वास्थ्य के लिए किया जाने वाला यह एक आसन मात्र है।
4: तपस्या का दैवम ने कुछ तापम, आ ताप में तपस्। సర్వకాల సర్వావస్థడి ఎందు కూడాను అతని ఎడబాటును సహించుకోలేనటువంటి తాపమే ఒక తపస్సు. ఇలాంటి తపస్సు సమయమునందు మూడు గుణములు ఉండవు. తమస్సు కాని, రజస్సు కాని, సాత్వికం కాని మూడు ప్రత్యేకంగా మనకు కనిపించవు. ఇట్టి తాపము యొక్క స్థితి ఎందు మూడును ఏకమైపోతాయి. త్రిగుణం యొక్క ఏకత్వమే తపస్సు అని కూడాను చెప్పవచ్చు. కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో అనుభవించేటువంటి యొక్క ఆనందమే తపఃఫలము అని.
3: తపస్యా కా అర్థ ఈశ్వర్ కే లియె తాప్ అర్థాత్ తడపనా, సభీ కాలం ఔర్ సభీ స్థితియో మే ఈశ్వర్ కే వియోగ కో న సహ పానా హీ తాప్ అథవా తపస్యా హై. తపస్యా కీ ఇస్ స్థితి మే తీన్ గుణ నహీ హోతే హై, అర్థాత్ రాజసిక, తామసిక और सात्विक गुण अलग से दिखाई नहीं पड़ते हैं। ताप की इस स्थिति में ये तीनों एक हो जाते हैं। अतः त्रिगुणों की एकता को ही तपस्या कह सकते हैं। इन तीनों की एकता से प्राप्त आनंद ही तपह फल है।
4: मन नित्य जीवित मनो करंट वाला मन अनुभविस्तुन्नाम। फैन उंटुंडाली, దానికి మూడు బ్లేడ్లు ఉంటున్నాయి. ఈ మూడు బ్లేడ్లు మూడు వైపులు చూస్తుంటే మనకు గాలి ఏమాత్రమో లేదు. మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేస్తుంది. కాబట్టి బ్లిస్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
3: దైనందిన్ జీవన్ మే హం బిజ్లీ కా ఉపయోగ్ కర్తే హై. ఏక్ పంఖా హై, ఇస్కే తీన్ బ్లేడ్ హై. जब तक ये तीनों ब्लेड तीन ओर देखते रहते हैं तब तक हमें हवा नहीं मिलती है। जब ये तीनों मिलकर एक साथ घूमने लगते हैं तब अच्छी हवा आती है। अतः हमें ब्लिस कैसे मिलता है? उन तीन गुणों की एकता से प्राप्त होता है।
4: मन हृदय में वो गदी, मूड गुणमुले सत्तर हजार तमोगुणमुले मूड ब्लेड फैन, मन बुद्धि स्विच, మన యొక్క ఆత్మశక్తియే కరెంటు, మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్, ఆ తాపమే ఈ యొక్క ఆనందం. కనుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు. కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకోలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
3: హమారా హృదయ హీ ఏక్ కమరా హై, సత్వ రజస్ ఔర్ తమస్, तीन गुण ही तीन ब्लेडों वाला पंखा है। हमारी बुद्धि ही स्विच है, हमारी आत्मशक्ति ही बिजली है, हमारी साधना ही स्विच को चालू करना है, ईश्वरीय ताप ही आनंद है। अतः हम अपने जीवन को ही एक तपह शक्ति में परिवर्तित कर सकते हैं, परंतु आज का मानव तपस्या को बढ़ाने के बदले तमस को बढ़ा रहा है।
4: तमस एप्पुडु प्रारंभमवुतुंदनगा ई नश्वर जगत्तु पैन दृष्टिनि मरल्चिनप्पुडु इदि तमस्सुगा मारुतुंदि। శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది. కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానం లోపలే ఉంటుండాలి సర్వశక్తులు. అనేక పర్యాయములు పిల్లలకు చెప్తూ ఉంటాను, ఒక తలుపునకు తాళం వేసి ఉంటారు, కానీ అందులో కీ పెట్టి కుడివైపు తిప్పితే తెరుచుకుంటుంది, ఎడమవైపు తిప్పితే మూసుకుంటుంది.
3: తమస్ కబ్బడతాయి జబ్ ఇస్ నశ్వర్ జగత్ కి ఓర్ దృష్టి పసర్తి హై तो वह तमस बन जाती है। शाश्वत आत्मा की ओर दृष्टि के मुड़ने पर वह तपस्या होती है। अतः हमारे मन को मोड़ने की पद्धति में ही सर्वशक्तियां निहित हैं। मैं अनेक बार बच्चों को बताता रहता हूं, एक दरवाजे में ताला लगा रहता है, जब ताले में चाबी डालकर दाईं ओर घुमाएंगे तो खुलता है, वहीं बाईं ओर घुमाने पर बंद हो जाता है।
4: ఒకే తాళం చెవి త్రిప్పడం వ్యత్యాసం ఉంటుండాలి. అదేవిధంగా మన హృదయమే తాళం, మన మనసే కీ. దైవం వైపున త్రిప్పితమే మోక్షము, ఇవి ప్రకృతి వైపున త్రిప్తమే బంధన. కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షం. కనుక ఈ మనస్సును నశ్వరమైన జగత్తు పైన ప్రసరింపకుండా శాశ్వతమైనటువంటి దైవత్వం పైన దీనిని లగ్నం గావించుకునేటువంటి సాధన చేయటమే నిజమైన వైరాగ్యము. సో ఈ వైరాగ్యము తీవ్రమైనటువంటి వైరాగ్యంగా మనం అభివృద్ధి పరచుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అని పోకూడదు మనం.
3: ఏక హీ తాలా ఏక హీ చాభి కేవల్ ఘుమానే మే హీ ఫర్క్ హై. ఇసీ ప్రకార్ హమారా హృదయ ఏక తాలా హై, మన్ హీ చాభి హై. ईश्वर की ओर घुमाएंगे तो मोक्ष, जगत की ओर घुमाएंगे तो बंधन। इसीलिए मन एव मनुष्याणाम कारणम बंध मोक्षयो कहा गया। अतः इस मन को नश्वर जगत के बदले शाश्वत दैवत्व की ओर मोड़ने की साधना करना ही वैराग्य है। हमें तीव्र वैराग्य को बढ़ाना चाहिए, नेक्स्ट नेक्स्ट नेक्स्ट कहकर नहीं टालना चाहिए।
4: ఒక పెళ్లికి ఏమైనా మనం వెళ్ళాలనుకుంటుంటే ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాం. రెండు పంచలో రెండు చీరలో రెండు షర్ట్లో పెట్టుకుని మనం సిద్ధమవుతాం. ఒక సినిమాకైనా వెళ్ళాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబిలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం. ఒక వాకింగ్ కైనా వెళ్ళాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం. మనం ఇష్టమైతే పోవచ్చు, ఇష్టం లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈనాడు సినిమా పోవాలంటే వీలు లేకపోతే రేపటి పోస్ట్ ఫిల్ చేసుకోవచ్చు.
3: హమే ఏక్ షాదీ మే జానా హై తో దో ధోతీ దో సాడియా దో కమీజ్ లేకర్ తయార్ హోతే హై. ఏక్ సినిమా కో జానా హై తో జేబ్ మే 5 రూపాయ డాల్కర్ ఔర్ చప్పల్ పహన్కర్ తయార్ హోతే హై. యది వాకింగ్ కే లియే జానా
4: ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. రెండు పంచలో రెండు చీరలో రెండు షర్ట్లో పెట్టుకుని మనం సిద్ధమవుతాం. ఒక సినిమాకైనా వెళ్ళాలంటే 5 రూపాయల టికెట్ కోసం

స్వామివారికి త్యాగరాజ స్వామివారి కీర్తనలు కానీ, తర్వాత రాముడి మీద ఉన్న పాటలు ఇష్టమని తెలిసి, తర్వాత కార్యక్రమంలో దండము పెట్టేనురా కోదండపాణి చూడరా రాగం బలహంస ఆదితాళం కాంపోజిషన్ శ్రీ త్యాగరాజ సైరా.

സ്വാമിവാരെ ഭജൻ മിശ്ര ഓഖിളാവരണം ഭോലാ ഭണ്ഡാരേ ബാബാ

0: Uno.
1: Love is his form. Brahman is full of love. It is absolutely necessary to have love-to-love contact, and hence one has to strengthen the love so as to experience the non-dualism.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: ఇంతవరకు ఎంతయో హాయిగా ఆనందంగా ఆహ్లాదంగా మీ మాటలు విన్నాను.
1: భగవాన్ హర్డ్ యు ఇన్ ఎక్స్టసీ, ఇన్ జాయ్, ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
0: నేను ఏమి చెప్పాలి అనేటువంటిది తోచటం లేదు.
1: హీ హెస్ లాస్ట్ హిమ్సెల్ఫ్ యాస్ ద హీ డస్ నాట్ నో వాట్ ఈస్ టు బి స్పోకెన్ రైట్ నౌ.
0: మీ ప్రేమకు ప్రేమయే సరియైన సాటి.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ టు లవ్ ఇస్ అన్పారలల్డ్.
0: ప్రేమకు మించినటువంటి యొక్క ఫలం మరొకటి లేదు, కాను రాదు.
1: ఇన్ దిస్ యూనివర్స్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ బియాండ్ లవ్.
0: ప్రతి మానవుని యొక్క భావములు బాహ్య దృష్టికి వేరువేరుగా కనిపించినప్పటికీ తన అంతర్భావం యొక్క ప్రతిబింబమే తన స్వరూపంగా కనిపిస్తూ ఉండాలి.
1: ద ఫీలింగ్స్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ మే అపియర్ టు బి వెరీ, బట్ ది ఇన్నర్ కరెంట్ ఆఫ్ వన్నెస్ ఈస్ ది వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: వివేకానందుడు జీవితంపై విసుగు పుట్టి జీవిత గమ్యం ఏమిటి, జీవిత మార్గం ఏమిటి, జీవిత ధన్యం ఏమిటి అని గుర్తించాలని అనేక విధములుగా పరితపిస్తూ వచ్చాడు.
1: వివేకానంద హ్యాడ్ పైన్డ్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్ ఇన్ దిస్ లైఫ్ అండ్ హీ వాంటెడ్ టు నో ద వెరీ గోల్ అండ్ ద పాత్ టువర్డ్స్ రిడెంప్షన్ అండ్ ద పాత్ టువర్డ్స్ గాడ్.
0: ఈ స్థితి లోపల మెల్లగా నడిచి చల్లని ప్రదేశం చేరి రామకృష్ణుని దర్శించాడు.
1: At this moment of time, he approached softly and went to the feet of his guru, Ramakrishna Paramahamsa.
0: కొంతకాలము నెమ్మదిగా హృదయానందముగా కాలమును గడిపాడు.
1: He spent for some time peacefully and delightfully.
0: కానీ ఈ లోపల నరేంద్రుని తండ్రి మరణించినట్టుగా వార్త వచ్చింది.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ రిసీవ్డ్ ద మెసేజ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ హిస్ ఫాదర్.
0: తాను ఇటువైపున అటువైపున ఉండుటకు తగినటువంటి స్థితి లేకపోవటం చేత, అనగా స్థిరచిత్తుడు కాకపోవటం చేత తిరిగి వెనుకకు తిరిగి ఇంటికి వచ్చాడు.
1: హీ వాజ్ ఇన్ ఎ ఫిక్స్. హీ కుడ్ నాట్ డిసైడ్ వాట్ టు బి డన్ అట్ దట్ మోమెంట్.
0: స్థిరచిత్తము లేనటువంటి మానవునకు చంచలత్వము అమితంగా ఉంటుంటాది.
1: ద వన్ వితౌట్ స్టెడీనెస్ విల్ హ్యావ్ వేవరింగ్ మైండ్.
0: తల్లికి నమస్కరించి, అమ్మా నేను వచ్చాను, పవిత్రమైనటువంటి స్థానమును వదిలాను, నా నిత్య సత్యమును బోధించేటువంటి గురువును వదిలాను, నీ దగ్గరికి వచ్చి చేరాను, నా యొక్క పరమ అవస్థ ఏమిటి అని ప్రశ్నించాడు.
1: Approach his mother and questioned her. Oh mother, I return. I left the company of my guru, the preceptor. I am away from the lotus feet of my master. What is going to happen to me now?
0: కొంతకాలము గురువు సన్నిధిని చేరి ఆ పెన్నిధిని అనుభవించి ఆనందించి తిరిగి ప్రాకృతమైనటువంటి జగత్తులో చేరాలంటే అది సాధ్యం కాదు.
1: ఆఫ్టర్ స్పెండింగ్ సమ్ టైమ్ ఎట్ ది లోటస్ ఫీట్, ద ప్రాక్సిమిటీ విచ్ ఇస్ ద వెల్త్ అండ్ లీవింగ్ దట్ ప్రాక్సిమిటీ అండ్ టు బి అవే ఫ్రమ్ ద ఫీట్, ఇట్ ఈస్ నాట్ క్వైట్ పాసిబుల్ టు అడ్జస్ట్ and reconcile.
0: తండ్రికి 11వ దినంలో అనేక మందికి బీదలకు అన్నదానం చేయాలని తల్లి సంకల్పించుకుంది.
1: మదర్ వాంటెడ్ ద ఫీడింగ్ ఆఫ్ ద పూర్ ఆన్ ద 11th డే ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: గ్రామ సొంత అని పల్లెలు ఎందు జరుగుతూ ఉండేటువంటిది. ఆ సంతకు వెళ్లి తల్లి చెప్పిన సామానంతా తీసుకుని వస్తుండాది ఇంటికి.
1: యు నో వి ఫైండ్ ద ఫేర్ ఇన్ విలేజెస్. ఆల్ ద ప్రొవిజన్స్ నెసెసరీ వర్ బాట్ అండ్ షీ వాస్ రిటర్నింగ్ విత్ దెం.
0: మధ్య మార్గంలో చీకటి క్రమ్ముకుంది, మేఘములు మురిచాయి, వర్షం కురిచింది, మార్గం కనిపించలేదు.
1: On the way, as it happened to be dark, the rain started heavily and she could not find the path.
0: Atanto paatu ittaru puvulu ammukuneetvanti streelu, chepalu ammukuneetvanti vyaktulu atanto cheraru.
1: In his company are two more. One is the vendor of flowers, the other one the fish seller.
0: Marga madhyam lopala ముందు పోవుటకు ఏమాత్రం కూడాను అవకాశం చిక్కనందున ప్రక్క గ్రామంలో చేరి ఆ రాత్రి కాలం గడుపుతూ వచ్చారు.
1: As they could not find the path to the village, they had to rest there that night in a neighboring village.
0: కానీ ఒక వరండాలో నలుగురు కూర్చున్నారు.
1: All the four sat in the veranda.
0: ఈ చేపలమ్మేటువంటి యొక్క స్త్రీలిద్దరూ, అక్క నాకు నిద్ర పట్టడం లేదే, ఈ పువ్వుల వాసన చేత నా యొక్క మదరంతా కూడాను చాలా భారం ఎక్కుతుండాలి, కనుక నేనేం చేయాలి అన్నది.
1: ద ఫిష్ సెల్లర్, షీ వెంట్ ఆన్ కంప్లైనింగ్ దట్ షీ కుడ్ నాట్ గెట్ ద స్లీప్ బికాస్ ఆఫ్ ద ఫ్లవర్ బాస్కెట్ బై హర్ సైడ్.
0: ఈ లోపల పువ్వులు అమ్మేటువంటి వారు ఈ పువ్వుల యొక్క పరిమళంను గుర్తించి వీరు ఈ పువ్వులను ఎందుకు ఇష్టపడటం లేదు, ఈ యొక్క నిరంతరము మీను తినేటువంటి యొక్క వ్యక్తులకు మీ యొక్క భావమే కలుస్తుంటుంది, వీరికి ఇట్టి వాసనే అభ్యమవుతుండాలి అని చింతిస్తూ వచ్చారు.
1: The vendor of the flowers went on wondering, why is it that the fish seller could not relish the fragrance of the flowers? Because they spent all the time eating the fishes, they could not bear.
0: ఈ చేపలమ్మేటువంటి స్త్రీలు ఆ బుట్టను తమ తల కింద పెట్టుకుని ఆ వాసనను అనుభవిస్తూ నిద్రించారు.
1: The fish seller had to keep the basket of fish as a pillow and rest and try to sleep.
0: తెల్లవారు లేచి ఇవన్నీ గమనిస్తున్నటువంటి నరేంద్రుడు ఎవరెవరి భావం ఏ రీతిగా ఉంటుందో చెప్పుటకు వీలు కాదన్నాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ నరేంద్ర గాట్ అప్ అండ్ హి వాస్ వండరింగ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పీపుల్.
0: తాను తీసుకున్నటువంటి యొక్క సరుకంతా తీసుకుని దారి నడుచుకుంటూ వచ్చాడు మార్గంలో.
1: కలెక్టింగ్ ఆల్ ద ప్రొవిజన్స్ దట్ హి బాట్ ఆన్ ద ప్రీవియస్ డే, హి వాస్ పాసింగ్ బై అలాంగ్ ద పాత్.
0: ఇంకా చీకటిగానే ఉంటున్నది.
1: ఇట్ వాస్ స్టిల్ డార్క్.
0: ఈ మార్గ మధ్యం లోపల ఒక వ్యక్తి మయమర్చి పడి ఉంటున్నాడు.
1: Along the midway, he saw a person fallen on the ground.
0: చూచాడు.
1: He watched.
0: అయ్యో పాపం, ఇతను ఎలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగవాడో, ఈ విధమైనటువంటి నది ఒడ్డున పడిపోయాడే, మయమర్చినాడే అని విచారిస్తూ వచ్చాడు.
1: He was very much worried watching the man who fell on the ground, lost himself quite unconscious along the shore of the river.
0: ఈ లోపల తిరిగి సంతకు వెళ్లి వస్తున్నటువంటి వ్యక్తులు చూచారు, వీడు ఎవరు తప్పుతాగి పడిపోయాడు, వీడి యొక్క గతి ఇంతే అని వాడిని దూషిస్తూ వెళ్లిపోయారు.
1: In the meantime, few more from the fair started returning along the same path and saw the man who fell unconscious and thought that he was intoxicated.
0: Mari okaru vacharu chucharu, ayyo paapam, itaniki navale fits vacheyatvanti vyaktiyemo, kanuka itaniki fits vachi indlo padipoyadu, paapa evaru chuseyatvanti vaaru lere ani vicharistu vellaadu.
1: Some other person thought that the man fell on the ground because of fits and he was pitying him because he was left with none to take care of.
0: నరేంద్రుడు వచ్చి ఈ మహనీయుడు ఎట్టి మహనీయుడు ఒక సేవ చేస్తుండేనాడు ఏమో, నేను చేస్తుండేట్టుగా రామకృష్ణ పరమహంస సేవ చేసినట్టుగా చేస్తూ ఉండినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇతను ఆ యొక్క చింతనలందు మైమర్చి ఉన్నాడు అని ఆ పడినటువంటి వ్యక్తికి పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు నరేంద్రుడు.
1: ఇన్ ద మీన్ టైమ్ నరేంద్ర అరైవ్డ్ దేర్ అండ్ హి వాచ్డ్ ద మ్యాన్ ఆన్ ద గ్రౌండ్ అండ్ హి థాట్ దట్ దిస్ పర్సన్ హూ లాస్ట్ హింసెల్ఫ్ మస్ట్ హావ్ బీన్ సర్వింగ్ హిస్ గురు ద ప్రిసెప్టర్ యాజ్ హీ వాజ్ సర్వింగ్ పరమహంస అండ్ సో హి స్టార్టెడ్ ప్రెసింగ్ హిస్ ఫీట్ అటెండింగ్ ఆన్ హిమ్.
0: సరే, ఇదంతా జరిగిన తర్వాత ఎవరి పాటి వారు తమ తమ స్థానం చేరిపోయారు.
1: As things went on, people returned in their own direction.
0: కాని నరేంద్రుని యందు ఈ భావములు హత్తుకొని పోయాయి.
1: But these feelings got imprinted on the heart of Narendra.
0: యద్ భావం తద్ భవతి. ఎవరెవరి భావమును పురస్కరించుకొని వారు వారి వారి ప్రతిబింబాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: Basing on one's own feelings and sentiments, people started following their own reflections.
0: తిరిగి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా ఇది ఓ సరకంతా తెచ్చాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసి రేపటి దినము అన్నదానం జరుపుదాము, తర్వాత నాకు ఆ మహనీయుని చెంతకు పోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వమని ప్రార్థించాడు.
1: Approach his mother and said, Mother, I brought all the provisions and tomorrow let us arrange the poor feeding and permit me to go back and return to my master.
0: నేను ఈనాడు ఒక పెద్ద అవినీతమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి భావములు ఈనాడు నా హృదయంలో ప్రవేశించాయి.
1: This day the delightful thoughts stepped into my heart.
0: ప్రతి మానవునకును తన దృష్టికి కనిపించేటువంటి వస్తువులు కాని విషయములు కాని ఇవన్నీ తనలో ఉన్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబములేనే సత్యానిగా గుర్తించాడు.
1: He has realized the basic fact that all that he saw in front of him, the objects and the material, are only the reflections of his inner being.
0: భగవంతునికి ఎట్టి ఆశలు లేవు.
1: God has no desire whatsoever.
0: భగవంతునికి ఎట్టి వాంఛలు లేవు.
1: He has no desire or ambition.
0: కేవలము అతను అవాంగ్మానస గోచరుడు.
1: He is beyond comprehension.
0: నిర్గుణుడు, నిరంజనుడు, నిరాకారుడు.
1: He is attributeless, he is formless.
0: ప్రతి మానవుని యొక్క హృదయమునందు కూడాను ఆవిర్భవించేటువంటి యొక్క భావములే అతనికి ప్రతిబింబిస్తూ ఉంటుంటాయి.
1: In fact, the feelings that arise out of one's own heart will stand as a testimony of his personality and reflection.
0: ఇది కేవలము ఆ చేపలమ్మేటువంటి వారి యొక్క భావములు వారి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతిబింబములే.
1: These are all the reflections of the fish sellers, their feelings within.
0: పూలమ్మేటువంటి వ్యక్తుల యొక్క భావములు తమ నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతిబింబములే.
1: Likewise, the flower vendor also had her own thoughts reflected.
0: నా నుంచి వచ్చినటువంటి భావములు ఇది నా ప్రతిబింబములే.
1: All the feelings within me are my own reflection.
0: భగవంతుని యందు ఇట్టి ప్రతిబింబములే ఏనాటికి కనిపించవు.
1: There will be no sort of reflections in God.
0: అలాంటి భగవంతుని యందు కొన్ని భావములను గుర్తించుకోవటము చాలా కష్టము.
1: It is very difficult to understand the actual feeling background of God.
0: కానీ భగవంతునకు ఎట్టి వాంఛలు లేనటువంటి భగవంతుని యందు నేను వాంఛను కల్పించటము ఇది నా యొక్క ప్రతిబింబమే.
1: God has no desire to attribute desire to God is my own reflection of my thought.
0: కనుక ఇది సర్వము ప్రతి మానవుని యందుకును ఆవిర్భవించేటువంటి భావముల యొక్క స్వరూపములే.
1: These are all the very forms personified of one's own feelings and thoughts.
0: ఈ విధంగా తిరుగుతూ కట్టకడబడి తీర్లు వదలి రామకృష్ణ మఠమునకు చేరాడు.
1: As things went on, he ultimately arrived at the hermitage of Ramakrishna.
0: ప్రతి మానవుని ఎందుకును ఆవిర్భవించేటువంటి యొక్క భావములు కాని ఊహలు కాని తలంపులు కాని ఇవన్నీ కూడాను వాణి యొక్క భాంతులే కాని భగవంతుని యొక్క సంకల్పములు కాదు.
1: In fact, all the feelings, the sentiments, the imaginations and thoughts,
0: ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క సంకల్పములని భావించి భగవంతుని కూడాను అనేక విధములుగా కూడాను కొన్ని తూలు నాడుతుంటారు.
1: They are of our own making, but at times we blame God, attributing these to God.
0: నా యొక్క మంచి చెట్టులే నా యొక్క తలంపులకు మూల కారణము.
1: The good and bad in me are responsible for my own thoughts.
0: నా నుంచి ఆవిర్భవించేటువంటి ఒక సంకల్పములు నా చెడ్డ సంకల్పములే.
1: All thoughts that come out of me are bad naturally.
0: నా నుండి ప్రతిబింబించేటువంటి ఒక సంకల్పములు నాలోని మంచివై.
1: In fact, all the reflections indicate my own good.
0: ఎవరి మంచి చెడ్డలైనటువంటి వారికి హృదయం నుండి ఆవిర్భవించి ప్రతిబింబిస్తూ ఉంటాయి.
1: The good and bad find their origin in one's own heart and come out by way of reflection.
0: కనుక ఇట్టి భగవంతుని యొక్క సంకల్పములు ఏమాత్రం కూడా ఇవి భగవంతునికి సంబంధించినవి కాదు.
1: These thoughts have got nothing to do with the divine.
0: భగవంతుని సంకల్పరహితుడు.
1: God is beyond the thought.
0: భగవంతునికి ఎట్టి సంకల్పములు లేవు.
1: He has nothing to do with the thought process.
0: ఈ వచ్చినటువంటి సంకల్పములు ఎవరి సంకల్పములు? వారివి.
1: The thoughts belong to you of your own making.
0: కానీ మరి ఒక డౌట్ పుట్టింది ఈ నరేంద్రుడికి.
1: నరేంద్ర హ్యాడ్ అనదర్ డౌట్.
0: ఈ డౌట్స్ కూడాను నా నుంచి ఆవిర్భవించినటువంటి ఒక దుర్గుణములే, కానీ ఇది భగవంతుడు ప్రవేశించినటువంటి కాదు.
1: దీస్ డౌట్స్ ఆర్ అవుట్ ఆఫ్ మీ ఫ్రమ్ విదిన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంటెంట్.
0: ఒకనాడు కొంచెము నరేంద్రునికి సందేహం కలిగింది.
1: వన్ డే నరేంద్ర డౌటెడ్.
0: రామకృష్ణునికి వాంఛలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేయాలని ప్రయత్నించాడు.
1: He wanted to investigate and inquire if Ramakrishna had any desire.
0: ఒకనాడు రామకృష్ణ బెడ్ కింద కొన్ని కాసులు వేసి తాను ఒక చోట కూర్చున్నాడు.
1: One day he kept few coins under the pillow of Ramakrishna and he was waiting by his bedside.
0: రామకృష్ణుడు వచ్చి తల పెట్టిన తక్షణమే చిక్కున లేచాడు.
1: The moment Ramakrishna rested his head on the pillow, he immediately got up.
0: ఏమిటో చీమలు కుట్టినట్టుగా ఉన్నది అన్నాడు.
1: As he was bitten by ants there around.
0: ఈ సత్యాన్ని గుర్తించినాడు నరేంద్రుడు.
1: Narendra noticed this happening.
0: స్వామి నన్ను క్షమించండి.
1: He said, Swami, pardon me.
0: నాలో ఉన్నటువంటి దుర్బుద్ధులు ఈ విధమైన సంకల్పంలో ప్రవేశించి నిన్ను ఈ విధంగా పరీక్షించాలని నేను పూనుకున్నాను అన్నాడు.
1: It is only my perverted mind, the diverted thought, made me to test you like this and made me, prompted me.
0: ప్రతి మహనీయుల దగ్గర కూడాను అనేక మంది డౌటింగ్ థామస్ చేరుతుంటారు.
1: ఎవ్రీ నోబుల్ సోల్ విల్ హ్యావ్ అరౌండ్ ద డౌటింగ్ థామస్.
0: ఈ డౌటింగ్ థామస్ లేనటువంటి ఒక ప్రదేశము ఎక్కడ కూడా కనిపించదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్ వితౌట్ దిస్ డౌటింగ్ థామస్.
0: ఈ డౌటింగ్ థామస్ వల్లనే మానవుని యొక్క పవిత్రమైన హృదయాలు కూడా పాడైపోతుంటాయి.
1: ద సేక్రెడ్ హార్ట్స్ ఆర్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ దీస్ డౌటింగ్ థామస్.
0: ఈ విధంగా తారే ఆవిర్భవించినటువంటి యొక్క డౌట్స్ అంతా కూడాను రామకృష్ణ దగ్గర నివారణ గావించుకుంటూ వచ్చాడు.
1: He started submitting all his doubts and got them cleared from Ramakrishna.
0: ఇది నా సంకల్పములు కాదు.
1: They are not mine.
0: దైవ సంకల్పములు కాదు.
1: They are nothing to do with the divine.
0: కేవలం జీవ సంకల్పములే ఇవన్నీ.
1: They are only individual thoughts.
0: జీవులకు ఆహార విహారం చేత ఇలాంటి సంకల్పములు ఏర్పడుతుంటాయి.
1: The thoughts are based on the food and habits.
0: దైవము నిర్గుణుడు.
1: God is attributed.
0: నిరంజనుడు.
1: Is ever shining.
0: సనాతనుడు.
1: Ancient.
0: నికేతనుడు. నిత్య శుద్ధి బుద్ధ ముక్తి నిర్మల స్వరూపుడు.
1: Pure unsullied immortal nectarine ever fresh.
0: ఇలాంటి భగవంతుని యందు ఈ విధమైనటువంటి భావాలు పుట్టడానికి వీల్లేదు.
1: Such thoughts cannot find a place in God whatsoever.
0: ఎప్పుడుకున్న మానవులు భగవంతుని యొక్క సంకల్పములను అనుసరిస్తూ పోరు.
1: Man does not proceed, does not tread along the path of
0: తన సంకల్పములే సత్యమని గుర్తించి,
1: he considers his own thoughts true.
0: తన దుర్భావములే సత్యమని భావించి,
1: he considers wicked ideas true.
0: తన యొక్క దుర్భావములను సంకల్పములే తాను అనుసరిస్తూ పోతుంటారు.
1: He goes on following his own bad thoughts and wicked thoughts.
0: ఈ విధమైనటువంటి మార్గములు ప్రవేశించి,
1: proceeding along this path,
0: కట్టకడబడి తన సత్యాన్ని గుర్తించి,
1: he has realized the truth at the end.
0: ఇది నా యొక్క దోషమనే కాని నా యొక్క గురువు దోషం కాదు.
1: He has concluded that the mistake lies with him, not with
0: his. ఈ సత్యాన్ని గుర్తించడానికి నరేంద్రునికి 6 సంవత్సరాలు పట్టింది.
1: To recognize and experience this truth, it took about 6 years for Narendra.
0: కట్టకడబడికి ఈ దుష్ట సంకల్పములు నావే కాని గురువు కాదు అనుకున్నాడు.
1: He could finally understand that all bad thoughts had their origin within him, nothing to do with
0: God. ప్రతి మానవుని కూడాను తాను దర్శించేటువంటివి కాని, తాను స్పర్శించేటువంటివి కాని, తాను చూసేటువంటివి కాని తనలో ఉన్నటువంటి యొక్క సంకల్పం యొక్క ప్రభావం లేని గుర్తించాడు.
1: నరేంద్ర కుడ్ రికగ్నైజ్ వాట్ ఎవర్ మ్యాన్ విజువలైజెస్, వాట్ ఎవర్ మ్యాన్ టచెస్, Whatever he sees and hears are merely his own reflections.
0: మన సంకల్పంలో యొక్క ప్రభావములే మనకు దుర్గుణములు గాను సద్గుణములు గాను మనకు కనిపిస్తుంటాయి.
1: The effects of our thoughts will appear, will manifest as good and bad.
0: నీకు మంచి కనిపించినా అది కూడా నీ సంకల్పములే.
1: If there is any good, it's only you backed by your thought.
0: లేక అది నీకు చెడ్డదిగా కనిపించినా అది నీ దుష్ట సంకల్పములే.
1: If you find it anything bad, it's nothing but the bad within.
0: భగవంతుడు సంకల్పరహితుడు.
1: God is beyond thought.
0: ఎట్టి సంకల్పమును కూడా తాను సంకల్పించడు, పనులకు సంకల్పింప చెయ్యడు.
1: ఇస్ బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్ అండ్ హీ విల్ నెవర్ బి ద సోర్స్ ఆఫ్ థాట్ ఇన్ ఎనీబడి.
0: కనుక ఇది భగవంతుని సంకల్పమును కాదు. భగవంతుని సంకల్పములని ఎప్పటికీ నీ మంచినే కోరుతుంటాయి కానీ చెడ్డని కోరవు.
1: ఇట్ ఈస్ నాట్ ద డివైన్ థాట్ బట్ ద డివైన్ విల్ ఈస్ ఆల్వేస్ ఫర్ గుడ్.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు ఒకనాడు నరేంద్రుడు దగ్గరికి పిలిచాడు.
1: వన్ డే హీ కాల్ నరేన్ టు కమ్ క్లోజ్ బై.
0: నరేంద్ర, నీకు వచ్చేటువంటి సంకల్పములన్నీ కూడాను పూర్వము నువ్వు తిన్నటువంటి ఆహార విహారం చేత వచ్చినటువంటి యొక్క దుష్టభావములే కాని సజ్జన భావములు కాదు.
1: ఆల్ ద థాట్స్ యు హాడ్ సో ఫార్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఫుడ్ దట్ యు హావ్ పార్టేకెన్ అండ్ ద హ్యాబిట్స్ దట్ యు హావ్ హాడ్ దెన్ దే ఆర్ ఓన్లీ బ్యాడ్ థాట్స్.
0: ప్రతి మానవునికి కూడాను అష్టగుణముల చేత దశగుణముల చేత ఈ యొక్క సంకల్పములు ప్రారంభిస్తుంటాయి.
1: The thoughts are based on the fundamental traits behind.
0: Kaluka nivu dindi indini graham gavinchuko annadu.
1: Have self control, he said.
0: Anta sulabham kaade annadu Narendrudu.
1: Narendra said it's not that simple and easy.
0: Narendra, ee indini graham ko gundi sulabhamaina margamu mari deni endukudu nu kaanaradu.
1: Ramakrishna said, Narendra, to control senses is easiest of all.
0: చాలా సులభమైన మార్గము నరేంద్ర.
1: నరేంద్ర, నో, దట్ ఇస్ ఎ వెరీ
0: ఈ సులభమైన మార్గమును విసర్జించి,
1: యు గివ్ అప్ దిస్ ఈజీ,
0: విస్మరించి,
1: యు ఫర్గెట్,
0: కష్ట నష్టములను కూర్చేటువంటి యొక్క సంకల్పమునే నీవు అనుసరిస్తుంటారు.
1: యు ఫాలో ఆల్ ద థాట్స్ విచ్ ఆర్ సో డిఫికల్ట్ టు ఫాలో అండ్ అడాప్ట్.
0: నీ ఒక్కతూరి ఈ సంకల్పమును కంట్రోల్ చేయి చూద్దాం.
1: కంట్రోల్ యువర్ థాట్స్, లెట్ us see what will happen.
0: అప్పుడు అడిగాడు ఎట్లా దీన్ని కంట్రోల్ చేయటము.
1: Then he said, how to control the thoughts.
0: ఒక చిన్న మార్గము,
1: ఈజీ పాత్.
0: నీకు పరమ ద్వేషి ఉన్నాడు,
1: పోజింగ్
0: పరమ విరోధి ఉన్నాడు.
1: యు హ్యావ్ వన్ ఎనిమీ.
0: అతను నీ మార్గంలో నడుస్తుంటే ఎదురు వస్తాడు ఆ విరోధి.
1: సపోజింగ్ యు ఎన్కౌంటర్ యువర్ ఓన్ ఎనిమీ,
0: అతన్ని చూసిన తక్షణమే నీవు పక్కన నవ్వు.
1: The moment you see your enemy, just smile.
0: My brother, brother, brother, how are you? How are you? Ani prashninchu.
1: Now say to him, your enemy, oh brother, brother, how are you?
0: Brother, ninnu nenu premistunnanu anu.
1: Say once, brother, I love you.
0: Appudu aa yokka dveshi premanta kuda aviruddhayipoyi dvesham maanipothundi.
1: The hatred ends there and love arises.
0: Nenu inta drushtigunamulato vachinappudu kuda nannu inta premato chustunnade ani athanu kuda athani kavagalinchukoni, brother, nenu inka ninnu dveshinchanu ani vaagdanam chesadu.
1: He will understand with all the wickedness, yet he is loved by you. And in turn, he would hug you and say, in spite of all the hatred I had towards you, you love me.
0: సెగ్నెంట్ మార్గము.
1: This is the path.
0: నీకు ఎవరిపైన ద్వేషం ఉందో, ఎవరు నీపైన ద్వేషం ఉందో, ఎవరు నీకు అసూయగా ఉన్నారో, ఎవరు నిన్ను ద్వేషంగా ఉన్నారో, వారిని చూస్తానే నీవు నవ్వు, వారిని పలుకరించి ప్రేమతో.
1: Whosoever might be the enemy, the one of jealousy, you are likely to face them.
0: ఆ విధంగా ప్రేమించేటప్పటికి వాడు కూడా నిన్ను ప్రేమిస్తాడు.
1: And you will be loved in turn.
0: ఈ ద్వేషం శూన్యమైపోతుంది.
1: The hatred will be lost.
0: దీన్ని ఒక రకంగా కూడా బుద్ధుని కూడా పోల్చినాడు.
1: And this was also explained by Buddha.
0: బుద్ధుడు అంటే గిట్టనటువంటి ఒక రైతు ఉండేటువంటి వాడు.
1: There was a farmer who didn't like Buddha.
0: అంతేకాకుండా ఒక భూతం వచ్చింది.
1: And there came a demon.
0: డెమన్ వచ్చేసేసి తన దగ్గరికి వస్తే కత్తి ఎత్తింది.
1: And the demon lifted the sword.
0: బుద్ధుడు పక్కన నవ్వాడు.
1: Buddha smiled at once.
0: ఓ దయ్యమ, నన్ను చంపడానికి నువ్వు వచ్చినావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను చంపు అని తల వంచాడు.
1: He said, oh demon, you are ready to behead me with the sword. Come on, you kill me, he said.
0: అప్పుడు ఆ దూత, చా, ఇంత ఆనందంతో నన్ను చంపమని కోరేటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా?
1: Then the demon was very much surprised. Will you find anyone who would invite you with a smile and be prepared to be
0: చంపమని తల వంచేటువంటి వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడా?
1: Is there any person who will bend down his head?
0: నేను అతన్ని ద్వేషిస్తూ ఉండినప్పటికీ అతను నన్ను ప్రేమిస్తూ రావడానికి ఇట్టి మానవ లోకంలో పుట్టారా?
1: Will there be anyone in this world who will love you in spite of the hatred that he has met?
0: అన్ని విధాల సంకల్పించి నమస్కరించి ఆ దయ్యము వెళ్లిపోయింది.
1: This demon paid respects and all humble offering of salutations and left.
0: మన ప్రేమ అనేటువంటిది ఎట్టి కిరాతకుండైన కూడాను మార్పు చెందిస్తుంది.
1: Love will transform any brutal wicked man.
0: మనలో వచ్చేటువంటి కిరాతక బుద్ధులన్నీ కూడాను మన యొక్క భావములే పుట్టినటువంటి యొక్క దుర్గుణముల యొక్క ప్రతిబింబములే.
1: The wickedness is nothing but the reflection of the wicked thoughts behind.
0: ఇవన్నీ కూడాను మంచి కాని చెడ్డ కాని రిఫ్లెక్షన్ రియాక్షన్ తీసౌండ్లే.
1: The good and bad stand for reflection, reaction and resound.
0: కనుకనే మనము ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కు ఏ మాత్రము లొంగకుండా నిరంతరము ప్రేమ చేత నవ్వుతూ ఉంటుంది.
1: So we should not submit ourselves to reflection, reaction, resound.
0: ఎవరు నిన్ను తిట్టడానికి వచ్చినప్పటికీ నా బ్రదర్ నన్ను నీవు దూషిస్తున్నావా, దూషణ కాదు ఇది, నాకు భూషణ నేను అను.
1: One may accuse you, one may blame you, yet you smile.
0: ఈ విధమైనటువంటి దీంతో వారిని మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటుంటే మనకు ఎవరు విరోధులే కనిపించరు.
1: ఇఫ్ యూ డెవలప్ ఫ్రెండ్షిప్ ఆఫ్ దిస్ నేచర్ యూ నెవర్ హ్యావ్ ఎన్ ఎనిమీ.
0: ఈ దుష్టగుణములు మనలో ఏమాత్రమూ ప్రవేశించవు.
1: దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది వికెడ్ థాట్స్ విత్ హిమ్.
0: ఈ విధమైనటువంటి మార్గాన్ని నిరూపించి వివేకానందుడు అనేక మందికి ఆ రకమైనటువంటి యొక్క ప్రబోధనలు జరుపుతూ వచ్చాడు.
1: దిస్ హాస్ బీన్ ది సీక్రెట్ పాత్ డెమోన్స్ట్రేటెడ్ లేట్ బై వివేకానంద. And he taught in this direction.
0: ఈ వివేకానందుడు రావడానికి మూల కారణం ఏమిటి?
1: What are the cause behind the advent of Vivekananda?
0: నిరంతరం కూడాను తాను చింతిస్తూ వచ్చేటువంటి వాడు.
1: He went on brooding over.
0: నా గురుజీ నాకు నిరంతరం కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అనేటువంటి పదములే నా యొక్క హృదయంలో పలికిస్తూ ఉన్నాడు.
1: He thought of his guru who taught the lesson of love and he went on repeating love.
0: అది నాకు ఉపదేశము.
1: That is the message of my guru.
0: ఆ ప్రేమ తత్వాన్ని నేను పెంచుకుంటాను.
1: And this principle of love I
0: నేను కొన్ని ప్రేమమై ఉన్నాను.
1: I am also full of love now.
0: ద్వేషమే దూరం అయిపోయింది.
1: There is no hatred now.
0: నాలో ఉన్నటువంటి దుర్గుణాలంతా దూరం అయిపోయినాయి.
1: All wicked habits and thoughts left me.
0: ఆ తల్లికి నమస్కరించి ఆశ్రమం పోయి చేరాడు.
1: And he namaskar to his mother and went to ashram.
0: అక్కడికి వెళ్లి రామకృష్ణుడు బోధించినటువంటి బోధనలన్నీ కూడాను తన యొక్క పవిత్రమైన మార్గములకు ఒక సోపానములుగా భావించాడు.
1: He could understand all the teachings of Ramakrishna will be a sort of rungs in the ladder of his life.
0: కనుక మనలో వచ్చేటువంటి దుర్గుణములు దురాచారములు దుష్టబుద్ధులు మనలో ప్రవేశించేది కేవలం మధ్యలో చేరినవే కాని ఇది పుట్టుకతో వచ్చినటువంటివి కాదు.
1: The bad thoughts, the bad sentiments, bad feelings have come in between, not from the beginning.
0: మధ్యలో వచ్చిపోయేటువంటి మాత్రమే.
1: They come in between and pass out.
0: కేవలం passing clouds.
1: They are like passing clouds.
0: ఈ passing clouds కోసం మనం బెదిరిపోయి అదిరిపోవటం కారణం కాదే.
1: We should not be worried. We should not be afraid of these passing clouds.
0: దీనికి ఏ మాత్రమూ కూడా మనం బెదిరుకోకూడదు.
1: You should not be frightened.
0: అదరకూడదు.
1: You should not be carried away.
0: మన ప్రేమను గట్టిగా మనం సాధిస్తూ రావాలి.
1: You should strengthen your love.
0: నాలో హృదయం నందు ఉన్నటువంటిది భగవంతుడు ప్రేమ స్వరూపుడే కాని మరొక రూపం కాదు.
1: God is present in my heart, the very embodiment of love.
0: నా యందు ఉన్నటువంటి భగవంతుడు నన్ను ప్రేమిస్తుండగా నేను ఇతరుని ఏ విధంగా ద్వేషించడం?
1: When God in me loves me so much, how can I hate
0: anybody? నాలో వచ్చేటువంటి దుర్గుణములన్నీ కూడాను నా యొక్క ప్రతిబింబములే.
1: All the bad qualities are merely my own reflection.
0: ఇది ఎవ్వరివి కాదు.
1: They belong to none.
0: నా గురువు నాకు పరమ పవిత్రుడు.
1: My guru is highly sacred.
0: ప్రేమ స్వరూపుడు.
1: He is very personality.
0: దయామయుడు.
1: Of compassion.
0: అలాంటి ప్రేమ స్వరూపుడు దయామయుడు అనేటువంటి గురువుని నేను ధిక్కరించడం మంచిది కాదు.
1: It is not good on my part to disobey my guru.
0: అని తలుచుకుంటూ తనలో ఉన్నటువంటి దుర్గుణాలను హతమార్చుకుంటూ.
1: So he has removed all his bad qualities.
0: ప్రేమను పెంచుకుంటూ వచ్చాడు.
1: He has grown in love.
0: అప్పుడే అద్వితీయము చెందంగా అర్హుడగును అన్నాడు.
1: Then only he got this desertness of non-dual experience.
0: ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము.
1: God is full of love. Brahma is love.
0: ప్రేమను ప్రేమతో సంధింప నియమమగును.
1: The discipline calls for love-to-love connection.
0: గట్టిగా ప్రేమను పట్టుకున్నా.
1: So if you catch hold of love strongly,
0: అద్వితీయము చెందంగా అర్హుడగును.
1: You will be deserving.
0: మన అద్వితీయం పోవడానికి ఇది ఒక్కటే చాలు మనకు ప్రమాణం.
1: This is enough to have that non-dual experience.
0: మనలో వచ్చేటువంటి దుర్భావములకు మనకు బానిసలు కాకూడదు.
1: We should not be slave to our bad thoughts.
0: ఈ బానిసలు కావటం చేతనే మనము అన్ని విధాల దుర్గుణాలకు దూరం అయిపోతున్నాం.
1: బికాజ్ వీ బికమ్ స్లేవ్స్ టు అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్సో బ్యాడ్.
0: కనుకనే మనం నిరంతరము ప్రేమనే పెంచుకో.
1: సో కంటిన్యూస్
0: నీ హృదయం అంతా నింపుకున్నటువంటిది ప్రేమనే కానీ మరొక పదార్థం కాదు.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ విత్ నథింగ్ ఎల్స్.
0: ఆ దానికి తప్ప మరొక దానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకూడదు.
1: డోంట్ గివ్ ఎనీ ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ ఎనీ హార్ట్.
0: హార్ట్ ఒక్కటే.
1: Only one thing that you need.
0: దాంట్లో ఒక ప్రేమ నింపుకుంటే ఇంక ఏ విధమైనటువంటి దుర్గుణాలకు అవకాశమే ఉండదు.
1: హార్ట్ ఈజ్ ఓన్లీ వన్. వెన్ వన్స్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ లవ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఎనీ.
0: ఎలాంటి వాళ్ళైనా కూడాను మనం ఆ ప్రేమను నింపుకున్నప్పుడు ఎవరు ఏదాన్ని కూడా సాధించలేరు.
1: సో వెన్ వన్స్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ యూల్ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: క్రిస్టియన్ గా జీసస్ దగ్గర కూడాను డౌటింగ్ థామస్ వచ్చాడు.
1: Doubting Thomas approached Jesus.
0: వాడు నిరంతరం కూడాను పరమ భక్తుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: కానీ ధనాశ చేత 12 రూపాయల కోసం అని చెప్పిన లొంగి ఆ ధనమును పుచ్చుకొని అతనికి ద్రోహం చేయడానికి పూనుకున్నాడు.
1: జూడాస్ బికాస్ ఆఫ్ హిస్ 12 కాయిన్స్ హీ బిట్రేడ్ హిస్ గురు.
0: 12 రూపాయల కోసం ఆయన పని గురుద్రోహానికి పూనుకున్నాడు ఆ యొక్క థామస్.
1: అండ్ దిస్ జూడాస్ వాస్ హాస్ బిట్రేడ్ హిస్ గురు ఫర్ 12 కాయిన్స్.
0: చీ, ఇది నాకు మంచిది కాదని ఆ యొక్క జీసస్ శిలకు తగిలించిన తర్వాత తను బాధపడుతూ వచ్చాడు.
1: When Jesus was on the cross, Judas cried. He felt so sad.
0: పడి కట్టగడపడుకు తాను కూడాను కత్తితో పొడుచుకున్నాడు.
1: Ultimately, he has cut himself. He has put the sword into his chest.
0: నా గురువుకు నేను హింస చేసినటువంటి ఒక వ్యక్తిని కదా నేను.
1: I have hurt my guru.
0: కేవలం ధన రూపంకు నేను ఇంత లొంగిపోయినాను.
1: I have submitted to this attraction of
0: money. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి పదార్థములకును మనం లొంగిపోయి మనం అనేక విధమైనటువంటి బానిసలైపోతున్నాము.
1: In fact, we submit ourselves to different objects and material in this world and turn into slaves.
0: కనుక దేనికి నువ్వు మనం లొంగకూడదు.
1: We should never
0: ఒక ప్రేమకు మాత్రమే లొంగాలి.
1: We should not succumb to anyone.
0: ప్రేమనే మీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క బాణము.
1: And therefore, love is the main arrow.
0: ప్రేమనే నీకు ప్రధానమైనటువంటి అస్త్రము.
1: And love is the main weapon.
0: అట్టి ప్రేమను నీవు ధరించినటువంటి వాడికి ఎట్టి దుర్మార్గ బుద్ధులు కూడా నీలో ప్రవేశించవు.
1: Then you have the weapon and an arrow of love. Wickedness find no scope.
0: నీ ఆకలి దెబ్బలు కూడా ఆ ప్రేమనే తీరుస్తుంది.
1: And in fact, love quenches your thirst, will appease your hunger.
0: కనుక ఈ ప్రేమను మనం పెంచుకున్నామంటే ప్రేమతో సాధించలేనటువంటిది జగత్తులో ఏది కూడా లేదు.
1: Therefore, if we develop love, there's nothing you cannot accomplish.
0: మీరు ఎన్ని పాటలు పాడండి, ఎన్ని మాటలు ఆడండి, ఎన్ని విధమైన యాక్ట్ చేయండి, ఏ విధమైనటువంటి ఇది చేసినప్పటికి ప్రేమను భద్రంగా పెట్టుకోవాలి.
1: All your histrionic talents, be that singing or dramatic.
0: ప్రేమరహితమైనటువంటి పదములు ఉపయోగించకండి.
1: They should be full of love. Never utter
0: ప్రేమరహితమైనటువంటి ఆనందాన్ని పంచకండి.
1: And don't distribute anything.
0: ప్రేమరహితమైనటువంటి జీవితాన్ని గడపకూడదు.
1: Never lead the life without love.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమను ప్రవేశపెట్టాలి.
1: See that love will be there in every act.
0: ప్రేమకు మించినటువంటి యొక్క ఫలితము, ప్రేమకు మించినటువంటి యొక్క ముక్తి, ప్రేమకు మించినటువంటి యొక్క గురువు మరొకటి లేదు.
1: There's no other preceptor. There's no other liberation beyond love.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు ఏ విధమైనటువంటి యొక్క కలతలు వచ్చినప్పటికీ, బాధలు కలిగినప్పటికీ ప్రేమను మాత్రం వదలకండి.
1: There may be problems and obstacles. Never give up love.
0: ఆ ప్రేమనే మీకు సర్వైనటువంటి యొక్క రక్ష.
1: And this love will protect.
0: ఆ ప్రేమనే మీకు ప్రధానమైనటువంటి ఒక రక్షకుడు.
1: And love is your true protector.
0: ఎలాంటి కారణం లేనందు పోయినప్పటికీ నీకు ఆ ప్రేమనే రక్షిస్తుంది.
1: You may be anywhere in a thick forest. It's the love that protects you.
0: ఆ యొక్క రక్షించేటువంటి యొక్క ప్రేమను మనము అన్ని విధాలుగా కాపాడుకుంటూ పోయినప్పుడే నీకు ఏ విధమైనటువంటి శిక్ష కూడా జరగదు.
1: When once you protect your love, raksha, you will never be punished siksha.
0: శిక్షను పొందే నిమిత్తమై అనేక మంది పోతుంటారు.
1: పీపుల్ గో ఫర్ శిక్ష.
0: భగవంతుడు ఎంత పరీక్ష చేయడానికి వస్తుంటాడో అంత నీకు ఫలితం గొప్పదిగా కలుగుతుంటాడు.
1: ద మోర్ గాడ్ టెస్ట్ యూ, పరీక్ష, యూ హ్యావ్ ఎక్సలెంట్.
0: చక్కగా ఒక విచారణ చేయండి.
1: ఇన్వెస్టిగేట్ క్లియర్లీ వెల్.
0: మీకు ఎగ్జామినేషన్స్ వస్తున్నాయంటే భయపడిపోతుంటారు.
1: యాజ్ ఎగ్జామినేషన్స్ అప్రోచ్ యూ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్.
0: కానీ ఆనాటి పరమ భక్తులు పరీక్షకై సంసిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు.
1: ద ఆర్డెంట్ డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ వర్ ప్రిపేర్డ్ ఫర్ దీస్ టెస్ట్.
0: టెస్ట్ నాకు కావాలి.
1: సెడ్ ఐ వాంట్ ద టెస్ట్.
0: ఈ టెస్ట్ అంతా భగవంతునికి ఒక టెస్ట్.
1: This test of mine is the test of God.
0: కాబట్టి భగవంతుని టెస్ట్ను నేను విరుద్ధంగా పోకూడదు.
1: I cannot act against the test of God.
0: అదే నా యొక్క టెస్ట్ను తీరుస్తుంది.
1: And that very test of God will satisfy me.
0: అని పరీక్షకు పోయేటప్పుడంతా కూడాను త్వరగా రావాలి త్వరగా రావాలి త్వరగా రావాలి అని మనం పరీక్షను కోరాలి, కానీ పరీక్ష ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు ఆలస్యం కావాలి, ఇంకా 2 ఏళ్ళు ఆలస్యం అని మనం ఆ విధంగా కోరకూడదు.
1: You should always be prepared to face the test. Never ask for their postponement.
0: ఈ టెస్ట్ అనేది ఎంత త్వరగా వస్తుంటే అంత ఉన్నత క్లాస్ కి మనం ఎక్కిపోవచ్చు.
1: Sooner you are tested, you can be promoted to a higher class.
0: మనం ఉన్నత స్థాయికి పోవాలంటే టెస్ట్ వచ్చే తీరాలి.
1: In order to go to higher classes,
0: ఆ టెస్ట్ కి మీరు సిద్ధంగా ఉండినప్పుడే మీకు అన్ని విధాల ఉన్నత స్థాయి చిక్కుతుంది.
1: You are bound to be tested. You should face the test to be promoted.
0: కనుకనే మనము టెస్ట్ వస్తుండాలంటే మీరు ఎంతో ఆనందించాలి.
1: You should be very happy as the test approaches.
0: ఇంక పరీక్షలు వస్తున్నాయి, ఏం చదవాలో ఎట్లా చదవాలో అని బదులు కానీ లేక బాధలు కానీ అవకాశం ఇవ్వకండి.
1: Very soon you will be having tests or examinations. Never be afraid
0: of them. As
1: examinations are nearing more and more, be joyful.
0: తరగా నాకు పరీక్షలు వస్తుంది, ఈ పరీక్షల్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే నేను ఉత్తమ ఉత్తర స్థానానికి ఉత్తీర్ణుడైపోతాను.
1: Examinations are fast approaching. The moment I pass, I will go to a higher class.
0: కనుక పరీక్షలను మనం ఆశించాలి, కానీ
1: so welcome tests.
0: మనం దూషించకూడదు.
1: You should never be away from them.
0: అదే రీతిగానే ప్రాచీన కాలపు ఋషులందరూ కూడాను పరీక్షలు చేస్తూ ఉంటుంటే ఎంతో ఆనందించేటువంటి వాడు శిష్యుడు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ వెన్ ద ప్రిసెప్టర్స్ టెస్టెడ్ డిసైపుల్స్ వెల్కమ్ దేర్ టెస్ట్.
0: ఏకలవ్యుడు చాలా ఆనందించాడు.
1: ఏకలవ్య వాస్ వెరీ హ్యాపీ.
0: అయ్యో గురుదక్షిణ ఏం కావాలి అంటే అడిగేటప్పటికి నాకు నేను చిటికిన వేదీయమని చెప్పాడు.
1: వాట్ ఈస్ అన్ ఆఫరింగ్ టు బి గివెన్ టు ద ప్రిసెప్టర్? ద ప్రిసెప్టర్ ద్రోణ వాంటెడ్ ద థమ్ టు బి గివెన్.
0: అప్పుడు ఆ యొక్క థంబ్ ఇచ్చేశాడు.
1: And he gave this thumb as an offer.
0: ఎంత అదృష్టవంతుణ్ణి నేను.
1: How lucky I am.
0: అది ఇవ్వటం చేతనే తాను ఉన్నత స్థాయిని చెందాడు.
1: Because of the sacred offering of the thumb, he was exalted.
0: ఏకలవ్యుని గొప్పవాడు మరొకటి వేడించి తన గొప్ప కీర్తిని సాధించాడు.
1: ఏకలవ్య won the esteem and the reputation of everybody, that no one is beyond.
0: భగవంతునికి ఏమైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి.
1: One should be prepared to sacrifice anything.
0: కారణం ఏంటి? భగవంతునికి ఎట్టి ఆశలు లేవు.
1: The reason is God is
0: desireless.
1: God has no desire.
0: నీ కోరికలు తాను అందుకునే నిమిత్తం రాలేదు.
1: And he is not here to entertain your desires.
0: నీకు అందించే నిమిత్తం వచ్చాడు.
1: God is eternal.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోకుండా,
1: without knowing this truth,
0: దీనికి విరుద్ధమైన భావాన్ని మీరు భావించుకుని,
1: if you have the opposite feeling,
0: గురువునే ద్వేషంగా చేసుకుని,
1: and you blame God,
0: కట్టగడపటికి నీ జీవితం వ్యర్థం గావించుకుంటుంది.
1: Ultimately you waste and ruin your life.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అన్నిటికీ నీ ఉన్నత స్థాయిని చేర్చేటువంటిది ప్రేమని.
1: దాట్ విచ్ టేక్స్ యు టు ఎగ్జాల్టెడ్ ఆల్టిట్యూడ్స్ ఇస్
0: లవ్. ఎప్పుడు కూడా పరమ పవిత్రుడే.
1: ప్రిసెప్టర్ గురు ఇస్ ఆల్
0: దైవం. ఎప్పుడు కూడా నిర్మల చిత్తుడే.
1: గాడ్ ఇస్ ఆల్
0: నిస్వార్థపరుడే.
1: గాడ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: అలాంటి సెల్ఫ్లెస్ భగవంతుడికి మనం ఎందుకు సెల్ఫిష్ కనిపిస్తున్నాం?
1: When God is selfless, why should we be selfish?
0: భగవంతుని ఎందుకు కించిత్తైనా కూడా సెల్ఫిష్ లేదు.
1: There is no trace of selfishness.
0: కనుకుండా,
1: without knowing this truth,
0: దీనికి విరుద్ధమైన భావాన్ని మీరు భావించుకుని,
1: if you have the opposite feeling,
0: గురువునే ద్వేషంగా చేసుకుని,
1: and you blame God,
0: కట్టగడపటికి ఈ జీవితం వ్యర్థం గావించుకుని.

0: selfless. Why should we be selfish?
1: భగవంతుని యందు కించిత్తైన కూడా సెల్ఫిష్ లేదు.
0: There is no trace of selfishness in God.
1: అది మీ భావముని యొక్క ప్రతిబింబాలి.
0: They are only reflections of your thoughts.
1: నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ వచ్చేసి నీ యొక్క భావాన్ని పాడు చేసుకుంటున్నాయి.
0: They come in front of you as reaction, reflection, resound and spoil your thought process.
1: కనుక భగవంతునికి ఏమాత్రము ఒక్క ద్వేషము కాని అసూయ కాని ఇంకేమైనటువంటి దుర్మార్గము భావాలు లేవు.
0: God has no hatred. God has no jealousy. God has no envy.
1: నీ దుర్గుణములే నిన్ను ఆ విధంగా ప్రవేశపెట్టి గురువును ద్వేషిస్తున్నావు.
0: In fact, your own bad qualities, bad thoughts are responsible for your hatred of God.
1: కనుక ఆ విధమైనటువంటి ఉత్తమ భావాలను ఉత్తమమైనటువంటి మార్గంలో మనం వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to develop noble thoughts, noble sentiments, noble feelings.
1: ఇది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి విషయం.
0: This is what we have to cultivate from.
1: పరీక్షలు వస్తున్నాయంటే మీరు ఆనందించాలి.
0: As examinations are approaching,
1: పరీక్షలు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం ఉన్నత స్థాయికి చేరిపోతాం.
0: Sooner they come, you can be promoted very soon.
1: పరీక్షలే రాకపోతే నీ యొక్క ఉన్నత స్థాయి నీకు చిక్కదు.
0: And when there are no examinations, you will never be promoted.
1: కనుకని భగవంతుడు పెట్టేటువంటి టెస్ట్ అంతా కూడాను మన యొక్క పవిత్రమైన టెస్ట్ గా భావించుకోవాలి.
0: Consider all tests of God as your sacred.
1: కానీ టెస్ట్ అని మీరు అనుకుంటున్నారు గాని అది పదం చాలా ఉత్తమమైనటువంటిది కాదు.
0: And in fact, that word is not that great.
1: టెస్ట్
0: it is only a test.
1: టెస్ట్ కాదు.
0: It is not a waste.
1: ఈ టెస్ట్ అంతా కూడాను నీ మంచి కోసమే చేస్తున్నాడు.
0: The test is for your own good.
1: కనుక ప్రతి ఒక్కరు కూడాను ఏ కష్టములు వచ్చినా ఏ దుఃఖములు వచ్చినా ఏ విచారములు వచ్చినా ఇవన్నీ నా మంచి కోసం నా మంచి కోసం నా మంచి కోసం అనేటువంటి మంచిదిగా నీవు చింతిస్తూ రావాలి.
0: Whatever obstacles, problems, worries and anxieties may come in the way of your life, consider they are for your own good.
1: కనుక మనకి ఏ విధమైనటువంటి యొక్క బాధలు కలగకుండా భగవంతుడే సర్వవిధాన రక్షిస్తున్నాడు.
0: God will protect you in every possible way.
1: మీరు అన్నింటినీ అడుగుతున్నారే కానీ భగవంతుడు ఏది అడగటం లేదు.
0: In fact, we have been asking, requesting God.
1: Bhagavantuda, naaku idi kavali, adi kavali, idi kavali, adi kavali ani adugutunnaru.
0: We go on begging God, oh God, I want this, I want this.
1: Kaani deeniki pratibharu em adugutunnadu Bhagavantudu?
0: But what is that God asks him?
1: Anni istu istu istu vachinadu.
0: He goes on giving and giving.
1: Kaani dani phalathamulu meeru artham chesukotam ledhu.
0: But you don't understand the consequences.
1: ఈ ఇచ్చినటువంటి ఏం చేస్తున్నారు మీరు?
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
1: దుర్వినియోగం చేసుకుంటున్నారు.
0: యు మిస్ యూజ్ ఆల్ దట్.
1: దుర్మార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: యు అలౌ ఇట్ టు గ్రో ఇన్ ఎ క్రూయల్ వే.
1: కనుక నీ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సత్సంకల్పాన్ని నీవు బద్ధంగా చేసుకోవాలి.
0: దేర్ఫోర్ సేఫ్ గార్డ్ ద గుడ్ థాట్ విచ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: అది నీ యొక్క సర్వరక్షకుడు.
0: దట్ విల్ ప్రొటెక్ట్ యు ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: కనుక భగవంతుడు అన్ని కూడాను మనకు మంచినే అందిస్తాడు కానీ చెడ్డది ఏమాత్రం అందించడు.
0: God gives us all that is good and precious.
1: మీరు ఏమాత్రము భగవంతునికి చెడ్డదిగా మీరు భావించకండి.
0: Never consider anything bad.
1: మీ అదృష్టం కొద్ది ఇది చిక్కినటువంటి యొక్క దీన్ని దక్కించుకుని చక్కించుకోవాలి.
0: In fact, the present what you have is because of your good luck and fortune.
1: మీ యువకులు కనుక యువకుల యొక్క భావాలు చాలా పిచ్చి పిచ్చి భావాలుగా పోతుంటాయి.
0: Your youngsters, naturally your thoughts will be wavered.
1: కానీ ఈ యొక్క యువకులుగా ఉన్నప్పుడే దీని ద్వేషాన్ని సాధిస్తూ రావాలి.
0: At this young age you should conquer hatred.
1: ఈ కామక్రోధ లోపము మదవాచ్యమైనటువంటి ఈ దుర్గుణాల్ని దూరం చేసుకోవడానికి ప్రేమను ప్రేమించాలి.
0: You should have that intense love as to distance yourself from desire, anger, lust, avarice.
1: కనుకని ప్రేమతో మీరు జీవితాన్ని గడుపుతుంటే సర్వమును మీరు క్షణంలో సాధించుకోవాలి.
0: When you lead your life with love, you will be able to win over anything in a moment of time.
1: ప్రేమతో సాధించలేనిటువంటి ఈ జగత్తులో ఏది కూడా కనిపించదు.
0: In this world there is nothing that cannot be accomplished without love.
1: ప్రేమ స్వార్థాన్ని మీరు త్యాగం చేసి
0: sacrifice the your selfishness.
1: ప్రేమను మీరు పెంచుకోండి.
0: Develop love.
1: సర్వము మీకు సంసిద్ధం అవుతుంది.
0: Everything will be ready for you.
1: నిన్నటి దినము
0: yesterday
1: నేను లేస్తానే కొంచెం కాలు కొంచెం ఇదవుతుంది అని చెప్పాను దాదా స్వామికి.
0: భగవాన్ సెడ్ ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ అప్.
1: ఆయన చేయి పట్టుకున్నాడు.
0: And Radha Swami got hold of his hand.
1: మాకు ప్రాప్తిని అందించే నిమిత్తమై మీకు ఈ కాలు నొప్పి వచ్చింది కానీ మీరే కాదు అని చెప్పి అన్నాడు.
0: స్వామి, యూ హ్యావ్ గాట్ దిస్ పెయిన్ only to give us this deserve.
1: ఈ సేవ నాకు అందించు అన్నాడు.
0: And he said, Swami, allow me to serve you.
1: ఆయన కొంచెం పాలన ఒత్తాడు.
0: And he pressed Swami's feet.
1: తర్వాత ఆనందంగా జరిగింది.
0: And everything went on happily.
1: నేను చెప్పాను.
0: భగవాన్ సెడ్,
1: రాధా స్వామి ఒక క్షణంలో నేను తలుచుకుంటే ఈ నొప్పి వెళ్లిపోతుంది.
0: In a moment if I will it, the pain will go.
1: కానీ
0: but
1: స్వార్థానికి నేను ఏ సంకల్పము చేయను.
0: భగవాన్ will never will it for his own.
1: ఇదే కాదు ఇంకెంత కష్టం.

0: చూడడానికి నేను స్వార్థానికి నా శక్తిని ఉపయోగించను.
1: భగవాన్ విల్ నెవర్ యూజ్ హిస్ పవర్ ఫర్ హిస్ ఓన్ సేక్.
0: పవరే కాదు, సంకల్పం కూడా చేయను.
1: హీ డజంట్ విల్ ఇట్.
0: మీకు తెలుసు, పోయిన గురు పౌర్ణమప్పుడు ఎంతనో పెద్ద గడ్డ చేసింది.
1: యు నో దట్ ఇట్ టైమ్ ఆఫ్ గురు పౌర్ణమ
0: దాన్ని చక్కగా అనుభవిస్తూ వచ్చానే, కానీ కావాలని చెప్పి మానాలని నేను సంకల్పించుకోలేదు.
1: భగవాన్ వెంట్ త్రూ ఆల్ దట్ పీరియడ్, హీ డిడ్ గాట్ ఇట్ రిమూవ్డ్.
0: సంకల్పించుకుంటే ఒక క్షణంలో పోతాయి.
1: ఇఫ్ యు స్ట్రాంగ్లీ విల్ ఇట్, ఇట్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: కానీ అది నీకు స్వసంకల్పము స్వార్థమైనట్టు అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు సెల్ఫిష్నెస్.
0: అలాంటి స్వార్థానికి నేను ఏమాత్రం ఉపయోగపెట్టను.
1: భగవాన్ విల్ నెవర్ యూజ్ ఎనీథింగ్ ఫర్ హిస్ సెల్ఫ్.
0: కనుకనే ఈ విధంగా నేను చెప్పాను రాధాస్వామికి, స్వార్థం అవుతుంది రాధాస్వామి, నేను దీన్ని సంకల్పించుకోను. ఇంతేకాదు, ఇంకెంత నొప్పి వచ్చినప్పుడు నేను భరిస్తానే కానీ నేను దీన్ని స్వార్థానికి ఉపయోగించుకోను అన్నా.
1: భగవాన్ టోల్డ్ రాధాస్వామి, లెట్ ఇట్ బి పెయిన్, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, మచ్ మోర్ దాన్ దిస్ ఐఎమ్ ప్రిపేర్ టు బేర్ ఇట్, బట్ ఐ విల్ నెవర్ గెట్ ఇట్ రిమూవ్డ్ ఫ్రమ్ మీ బై విల్లింగ్.
0: కనుక నాకు స్వార్థం అనేటువంటిది లేనప్పుడు నేను ఇంక మిమ్మల్ని ఏది కోరుతాను?
1: భగవాన్ ఈజ్ సెల్ఫ్ లెస్, వాట్ ఈస్
0: ఏది కోరినప్పుడు నేను స్వార్థమే కదా.
1: If the desire is prompted
0: కాబట్టి స్వామికి స్వార్థమే లేదు.
1: భగవాన్ హ్యాస్ నో సెల్ఫిష్.
0: అది మీరు భ్రమిస్తున్నారు.
1: ఇట్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్.
0: స్వామి ఆశిస్తున్నాడు.
1: యూ థింక్ ద స్వామి వాంట్స్.
0: స్వామికి అంతా ఇదంతా స్వార్థంగా ఉంటుండాలి అని మీరు భావించుకోవచ్చును.
1: యూ మే ఇమాజిన్ దట్ భగవాన్ ఇస్ సెల్ఫిష్.
0: స్వార్థం ఏ కించిత్తే కూడా నా దగ్గర లేదు.
1: దేర్ ఇస్ నాట్ ఈవెన్ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్.
0: కనుక
1: సో
0: స్వామి ఏది సంకల్పించుకున్నా మీ మంచి కోసమని, మీ క్షేమం కోసమని, మీ ఆనందం కోసమని, మీ సుఖం కోసమని, మీ మోక్షం కోసమని.
1: Whatever Swami wills, it is for your redemption, it is for your liberation, it is for your happiness, it is for your bliss.
0: Karuka, నేను ఏది కుడుతుందో నా కోసం నేను ఉపయోగించుకోను.
1: భగవాన్ డస్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
0: మీకు ఏది కావాలని ఒక క్షణంలో నేను ఇస్తాను.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ యూ వాట్ ఎవర్ యు వాంట్.
0: కానీ ఇస్తాను, కానీ మీరు దక్కించుకునేటువంటి శక్తిని మీ దగ్గర పెట్టుకోవాలి.
1: హి ఇస్ ప్రిపేర్డ్ టు గివ్, బట్ యు షుడ్ హావ్ దట్ కెపాసిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎ స్మాల్ ఇలస్ట్రేషన్ భగవాన్ వాంట్స్ టు గివ్ us.
0: బ్యాంక్ దగ్గరికి పోయి,
1: యు గో టు ద బ్యాంక్.
0: బ్యాంక్ ఎప్పుడుగా ఉంటుంటాడు అండి, అతని దగ్గర చేతిలో కావలసినంత ధనం ఉంటుంది.
1: యు ఫైండ్ ద క్యాషియర్ విత్ ప్లెంటీ ఆఫ్ మనీ.
0: ఈ క్యాషియర్ దగ్గర కావలసినంత ధనం ఉంటుంటుంది.
1: క్యాషియర్ హాస్ గాట్ ఇన్ స్టాక్ మనీ.
0: అతని దగ్గరికి పోయి, సార్ మీ దగ్గర ఇంత మనీ ఉంటుంది కదా, నాకు కొంచెం ఇవ్వండి సార్ అంటే ఇస్తాడా?
1: ఇఫ్ యు గో టు ద క్యాషియర్ అండ్ సే సార్ యు హావ్ సో మచ్ ఆఫ్ మనీ, వై డోంట్ యు గివ్ మీ?
0: ఇవ్వడు.
1: హి వోంట్ గివ్ యు.
0: అయితే ఏ విధంగా ఉంటుంది? అప్పుడు ఆయన అడుగుతాడు, అయ్యా నీ పేరుతో ఎంతవరకు డిపాజిట్ కట్టావు బ్యాంక్ లో అన్న.
1: అండ్ హి విల్ ఆస్క్ యూ హౌ మచ్ ఆఫ్ మనీ దేర్ ఇన్ యువర్ డిపాజిట్.
0: నేనేం కట్టలేదు అంటాడు.
1: హి సే ఐ హావ్ నాట్ డిపాజిటెడ్.
0: మనీ ఇవ్వడానికి వీలు లేదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్ యూ మనీ.
0: నీ మొట్టమొదటి డిపాజిట్ కట్టు.
1: ఫస్ట్ డిపాజిట్ మనీ.
0: నువ్వు ఎంత రాసిస్తే అంత నేను చెక్ ఇస్తే నేను తప్పక నీకు ఇస్తాను.
1: ఇఫ్ యూ గివ్ ద చెక్ యూ కెన్ డ్రా ద మనీ.
0: ఇక్కడ కొంచెం విచారణ చక్క చేసుకోవాలి.
1: హియర్ యూ హావ్ టు ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
0: ప్రేమ,
1: లవ్
0: అనేటువంటి ధనాన్ని డిపాజిట్ చేయాలి.
1: ద వెల్త్, ద మనీ ఆఫ్ లవ్ మస్ట్ బి
0: ఎవర్ దగ్గర?
1: వేర్?
0: గాడ్.
1: గాడ్. యు హావ్ టు డిపాజిట్ ది మనీ ఆఫ్ లవ్.
0: అభిమానము అనగా ప్రేమాభిమానం అనేటువంటిది అతనికి తగినటువంటి ఒక చెక్ బుక్ గా తీసుకోవాలి.
1: అండ్ టేక్ దట్ అటాచ్మెంట్ టు గాడ్ యాజ్ ద చెక్ బుక్.
0: లవ్ అనేటువంటిది ఒక సంతకం చేయాలి.
1: అండ్ ఎఫిక్స్ ది సిగ్నేచర్ ఆఫ్ లవ్.
0: ఈ రెండు బాగా ఉంటుంటే మీకు ఎంత డిపాజిట్ అంత డబ్బు నీకు ఇస్తాడు.
1: విత్ ద సిగ్నేచర్ అండ్ ద చెక్ యూ విల్ బి ఎలిజిబుల్ టు డ్రా యాజ్ మచ్ ఆఫ్ మనీ యూ నీడ్.
0: కానీ చెక్ బుక్ లేకుండా సంతకం చేయకుండా నీ డిపాజిట్ ఉండి కూడాను నాకు ఇవ్వమని చెప్పినట్టే ఇవ్వడు.
1: వితౌట్ చెక్ బుక్, వితౌట్ ఎఫిక్సింగ్ యువర్ సిగ్నేచర్, దేర్ మే బి డిపాజిట్ ఇన్ యువర్ అకౌంట్ బట్ యెట్ యు కెనాట్ డ్రా మనీ.
0: మీరు డిపాజిట్ ఏం చేయాలి? ఈ మీ ప్రేమను భగవంతుని దగ్గర ప్రేమించాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ డిపాజిట్ ద మనీ ఆఫ్ లవ్.
0: అభిమానం అనేటువంటి ఒక చెక్ బుక్ నువ్వు తీసుకోవాలి.
1: అటాచ్మెంట్ టు గాడ్ ఈస్ ద చెక్ బుక్.
0: నీ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది ఏమిటి? నీ యొక్క ప్రేమనే సిగ్నేచర్.
1: లవ్ ఈస్ ద సిగ్నేచర్.
0: అది పెడితే నీకు ఎంత కావాల్సిందే డబ్బు వస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఫిక్స్ యువర్ సిగ్నేచర్ యూ కెన్ విత్డ్రా ద మనీ.
0: దీన్ని మాత్రం మీరు మర్చిపోకూడదు.
1: యూ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్.
0: డిపాజిట్ కట్టకుండా నాకు ఇమ్మని చెప్పినట్టే ఏ బ్యాంక్ పేపర్ కూడా ఇవ్వడు.
1: వితౌట్ డిపాజిటింగ్ మనీ నో బ్యాంకర్ విల్ గివ్ యూ మనీ.
0: కనుక మీరు ఎంత కట్టారని మీకు తెలియకోకుండా స్వామి మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటే ఎట్ట ఇస్తాడు?
1: వితౌట్ నోయింగ్ హౌ మచ్ యూ డిపాజిటెడ్ యూ కెనాట్ గో ఆన్ ప్లీడింగ్.
0: నేను ఇచ్చినా కూడా నువ్వు దక్కించుకోలేరు.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ గివెన్ బై భగవాన్ యూ కెనాట్ రిటైన్ ఇట్.
0: కనుకనే భగవంతుడు ఇచ్చేటువంటి దాని కదా ఒక అధికారాన్ని నువ్వు పురస్కరించుకుని యోచించాలి.
1: సో వీ షుడ్ ఆల్సో థింక్ అవర్ డిజర్వ్డ్నెస్ బిఫోర్ వీ సీక్ భగవాన్.
0: కనుక భగవంతుని దగ్గర మొట్టమొదట మన ప్రేమను అర్పితం కావాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు సరెండర్ అవర్ లవ్. to God, Bhagavan.
0: అది ఒక్కటి ఉంటుంటే ఈ ప్రపంచంలో దేన్నైనా మనం సాధించవచ్చు.
1: విత్ దట్ వన్ లవ్ యూ కెన్ అచీవ్ ద హోల్
0: వరల్డ్. ఏ తపము, ఏ యోగము, ఏ జ్ఞానము, ఏది మనకు అక్కర్లేదు.
1: నో పెనెన్స్, నో మెడిటేషన్, నో స్పిరిచువల్ యాక్టివిటీ ఈజ్ నెసెసరీ.
0: ప్రేమ ఒక్కటి చాలు.
1: లవ్ ఈజ్ ఎనఫ్.
0: అది ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ యూ కెన్ అచీవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎంతో ప్రేమతో,
1: విత్ ఆల్ లవ్,
0: ఎన్నో విధమైనటువంటి ఆనందంతో,
1: విత్ ఆల్ హ్యాపీనెస్,
0: ఈనాడు మీరు నన్ను ఆనంద పెట్టారు.
1: యు ఆల్ మేడ్ భగవాన్ వెరీ హ్యాపీ.
0: కనుకనే మిమ్మల్ని కూడాను ఇంత ఆనందాన్ని నేను పరుస్తుంటున్నాను.
1: దేర్ఫోర్ భగవాన్ ఈజ్ మేకింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: భగవంతుడు మనకు ఆనందం ఇచ్చేది ఎట్టిస్తాడు? నీవు ఆనందాన్ని అందించినప్పుడే తాను నీకు ఆనందాన్ని అందిస్తాడు.
1: వెన్ యూ మేక్ గాడ్ హ్యాపీ, గాడ్ విల్ మేక్ యూ హ్యాపీ ఇన్ టర్న్.
0: నీకు అందించకుండా నీకు కావాలంటే మాత్రం భగవంతుడు ఏది అందించడు.
1: వితౌట్ మేకింగ్ గాడ్ హ్యాపీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్.
0: కనుక నీవు భగవంతునికి అందించు.
1: గివ్ హ్యాపీనెస్ టు గాడ్.
0: నీవు భగవంతుడి నుంచి అందుకో.
1: రిసీవ్ హ్యాపీనెస్ ఫ్రమ్ గాడ్.
0: ఆ రెండింటి ఎందుకు ఎట్టి భేదం లేకుండా చూసుకోవాలి.
1: సీ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఈ రెండింటికూ
0: ప్రేమానుబంధం చాలా బంధంగా ఉండాలి.
1: దిస్ బాండ్ ఆఫ్ లవ్ షుడ్ బి స్ట్రాంగ్.
0: మీరు పాటల్లో కూడా చెప్పారు.
1: వాట్ యు సే,
0: మన ఇద్దరికి ఏ బంధం ఉంటుండాలి?
1: వాట్ ఈస్ దిస్ అటాచ్మెంట్?
0: నీకు నాకు ప్రేమనే బంధము అన్నారు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాండ్ ఆఫ్ లవ్.
0: దానిని మనము ఆనందంగా తీసుకుంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ బ్లిస్ఫుల్లీ అండ్ సేఫ్ గార్డ్ ఇట్, వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ లైఫ్.